శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం 103.2 మెగాహెర్జ్ పై, అలాగే న్యూస్ ఆన్ ఏఐఆర్ మొబైల్ యాప్ పై మా ప్రభాత ప్రసారం ప్రారంభం. శక సంవత్సరం 1948 శ్రావణ మాసం 20వ రోజు, క్రీస్తు శకం 2026 ఆగస్టు నెల 11వ తేదీ మంగళవారం. ఇప్పుడు సమయం 5:55 దాటి 50 సెకండ్లు. మా అభిమాన శ్రోతలందరికీ శుభోదయం. నేను మీ పాండు.

ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం సమయం 6 గంటలకు కావస్తుంది. కాసేపట్లో హిందీలో వార్తలు, అనంతరం 6 గంటల 5 నిమిషాలకు ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి. ఈ రెండు కార్యక్రమాలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి. మరి ముందుగా హిందీలో వార్తలు.

0: ఎఫ్ఎం శ్రోతలు 3.2 మెగాహెర్ట్జ్ పై నిజామాబాద్ ఆకాశవాణి కార్యక్రమాలు వింటున్నారు. మనం వింటున్న కార్యక్రమం భక్తి రంజని, పూజా పుష్పాలు భక్తి పాటలు. మరి కార్యక్రమంలో ఇప్పుడు విందాం ఒక ప్రకటన.
1: రైతు సోదరులకు ఇఫ్కో వారి శుభవార్త. ఆధునిక వ్యవసాయ రంగంలో సరికొత్త ఆవిష్కరణ. ఆరోగ్యవంతమైన నేలను భావితరాలకు అందించాలన్న దృఢ సంకల్పంతో యూరియా డీఏపీ బస్తాల కష్టాలను తీర్చేందుకు ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా నానో యూరియా ప్లస్ నానో డీఏపీ తయారు చేసి సరికొత్త సంచలనంతో మీ ముందుకు వచ్చింది మన ఇఫ్కో. 6 లీటర్

0: బస్తా యూరియా బస్తా డిఏపీల శక్తి. ఇఫ్కో నానో యూరియా ప్లస్ నానో డిఏపీ వాడండి, తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలను పొందండి. 20% నైట్రోజన్ పనితనం ఇఫ్కో నానో యూరియా ప్లస్, అదే ఖర్చు కానీ అత్యధిక లాభం.
1: విరామంతరం తిరిగి భక్తిరంజని కార్యక్రమానికి శ్రోతలందరికీ స్వాగతం.

0: ఇంతవరకు మీరు భక్తిరంజని కార్యక్రమంలో పూజ పుష్పాలు భక్తి పాటలు విన్నారు. ఇంతటితో భక్తిరంజని కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. సమయం 6:40 దాటి 20 సెకండ్లు. ఇప్పుడు విందాం సూక్తి సుధ కార్యక్రమంలో డి శారద గారు నుంచే హితోక్తులు.
1: పరోపకారాయ ఫల

0: శరీరం. వృక్షాలపై పండ్లు పరోపకారం కొరకు ఫలిస్తాయి. నదులు పరోపకారముకై ప్రవహిస్తాయి. ఆవులు పరోపకారం కొరకు పాలిస్తాయి. మానవ శరీరం కూడా పరోపకారము కొరకు మాత్రమే ఉన్నది అని మన శాస్త్రాలు చెబుతున్నాయి. ప్రకృతిలోని నదులు, వృక్షాలు పరులకు నిస్వార్థంగా ఉపయోగపడుతూ తమ జీవనాన్ని కొనసాగిస్తాయి. జంతు జీవాలు సైతం ప్రకృతిలోని సమతుల్యతను కాపాడుతూ తోటి జీవాలకు ఉపయోగపడతాయి. ఈ విధంగా భగవంతుడు నిర్మించిన ప్రకృతిలోని అణువణువు పరోపకారమే మహాభాగ్యం అనుకుని పరమార్థాన్ని చాటుకుంటాయి. కాని జంతు జీవాలలోకెల్లా ఉన్నతమైన జీవిగా జన్మించిన మానవుడు మాత్రం స్వార్థపూరితంగా జీవనాన్ని గడుపుతున్నాడు. నేను, నా కుటుంబం అని మాత్రమే ఆలోచిస్తున్నాడు. తన ఉన్నతి కోసం మాత్రమే పాటుపడుతున్నాడు. అలాగని అందరూ కాదు. మానవులలో మహనీయులు ఉన్నారు. తమ జీవితంలోని సర్వస్వం ఇతరులకు దారబోసిన మహానుభావులు ఉన్నారు. అద్వేష్టా సర్వభూతానాం మైత్రః కరుణ ఏవ చ అని గీతాకారుడు మానవుడు ఎలా ఉండాలో తెలియజేస్తూ, ఏ ప్రాణియందునూ ద్వేషభావం లేనివాడు, పైగా సర్వప్రాణులయందు అవ్యాజమైన ప్రేమ కరుణ కలవాడును, అహంకారం లేనటువంటి భక్తుడు నాకు ప్రియమైన వాడు అని సాక్షాత్తు భగవంతుడే చెప్పడం జరిగింది. మానవుడు సంఘజీవి. తోటివారి సహాయం లేకుండా మనిషి మనుగడ సాగించలేడు. ఈ సంగతి మనందరికీ తెలుసు. కాని ఈ కరాల కలికాలంలో మన చుట్టుపక్కల ఎవరు నివసిస్తున్నారో మనకు తెలియడం లేదు. వారి కార్యకలాపాలేమిటో, వారి మంచి చెడ్డలేమిటో మనం గుర్తించలేని పరిస్థితుల్లో ఉన్నాం. మన ఇంట్లో అన్ని సౌకర్యాలు ఉన్నాయి, మనకు వేరే వారితో పనేంటి అన్న భావంతో అందరినీ నిర్లక్ష్యం చేస్తాం. నాకు వేరే వారితో పనేంటి, నేను, నా కుటుంబం అన్న ధోరణిలో వ్యవహరిస్తాం. కాని అది అంత మంచి పద్ధతి కాదు. మానవ ధర్మం అంతకన్నా కాదు. ఇతరులకు సహాయం చేసినప్పుడు, వారి కష్టసుఖాల్లో పాలు పంచుకున్నప్పుడు కలిగే ఆనందం అనిర్వచనీయం. అదే నిజమైన భక్తి కూడా. శిలగ నిన్నయట్టి శివ పూజ కన్నెను పుట్టు పేద సేవ పుణ్యమసగు మనుజ సేవయని మాధవ సేవయే రమ్య మధుర సూక్తి రామమూర్తి అని మధుర సూక్తులు అన్న శతకంలో రామమూర్తిగారు చెప్పినట్లు, తోటి మానవుని సేవించడం, పేదవారికి సహాయం చేయడమే నిజమైన భగవంతుని సేవ. భగవంతుని పూజ కొరకు వందలు, వేలు, లక్షలు ఖర్చు చేసేవారున్నారు. కాని సాటి మానవుని ఆకలిని, అవసరాలను గుర్తించని భక్తి వ్యర్థమే. ఎందుకంటే మనందరికీ తెలుసు, భగవంతుడు వేరే ఎక్కడో లేడని, ప్రతి జీవిలోనూ ఉన్నాడని. మరి ఎందుకీ వృథా ప్రయాస?
1: ఇంతవరకు మీరు సూక్తి సుధా కార్యక్రమంలో డి శారద గారు అందించిన హితోక్తులు విన్నారు. సూక్తి సుధా కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. సమయం 6:45 కావస్తుంది. కాసేపట్లో ప్రాంతీయ వార్తలు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. అనంతరం 6:55 సంస్కృతంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి. ముందుగా ప్రాంతీయ వార్తలు.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేసుమా. ముఖ్యాంశాలు. 2027 నాటికి రాష్ట్రంలో భూ సర్వే ప్రక్రియ పూర్తి చేసి రైతులు భూ యజమానులకు పట్టాదారు పాసు పుస్తకాలు అందజేస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చెప్పారు. తెలంగాణలో విద్యుత్ వాహనాలకు ఉపయోగించే బ్యాటరీల పరిశ్రమను ఏర్పాటు చేయాలని క్వాంటమ్ స్కేప్ బ్యాటరీ పరిశ్రమను ఆ రాష్ట ఉప ముఖ్యమంత్రి మల్లుభట్టి విక్రమార్క కోరారు. హస్తకళాకారులకు అవసరమైన నాణ్యమైన కలపను తక్కువ ధరకే అందించేలా చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. పొగాకు రైతులకు రాష్ట ప్రభుత్వం అండగా ఉంటుందని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. వార్తల వివరాలు. 2027 నాటికి రాష్ట్రంలో భూ సర్వే ప్రక్రియ పూర్తి చేసి రైతులు భూ యజమానులకు రాజముద్రతో కూడిన పట్టాదారు

0: పాసు పుస్తకాలు అందజేస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చెప్పారు. ఏలూరు జిల్లా కైకలూరు నియోజకవర్గంలోని కలిదిండి గ్రామంలో నిన్న జరిగిన మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో ఆయన రైతులకు పట్టాదారు పాసు పుస్తకాలను పంపిణీ చేశారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 41,000 ఎకరాల్లో భూ సమస్యలు పరిష్కరించామని, తద్వారా 1,27,000 మంది రైతులకు ప్రయోజనం చేకూరిందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వివరిస్తూ,
1: భారత దేశం 41,000 ఎకరాలు 25,000 మందికి 22 ఏకంది వేసి పట్టాలు ఇచ్చాం. రైతాంగం ఆదుకోవాలని జోన్ నాన్ జోన్ లేదు. మీరు ఒక్కసారి రిజిస్ట్రేషన్ చేసుకుంటే అందరికి కూడా ₹50 కరెంట్ ఇస్తాం.
0: తెలంగాణలో విద్యుత్ వాహనాలకు ఉపయోగించే బ్యాటరీల పరిశ్రమను ఏర్పాటు చేయాలని క్వాంటమ్ స్కేప్ బ్యాటరీ పరిశ్రమను ఆ రాష్ట ఉప ముఖ్యమంత్రి మల్లుభట్టి విక్రమార్క కోరారు. అమెరికా పర్యటనలో ఉన్న ఆయన నిన్న సానోస్లోని క్వాంటమ్ స్కేప్ బ్యాటరీ సాంకేతిక సంస్థ అధ్యకుడు సీఈఓ డాక్టర్ శివశివరాం ఇతర ఉన్నతాధికారుల బృందంతో సమావేశమయ్యారు. రాబోయే రోజుల్లో మారే బ్యాటరీల సాంకేతిక పరిజ్ఞానం, పెట్టుబడులకు ఉన్న అవకాశాలపై వారు చర్చించారు. బ్యాటరీల అభివృద్దిపై జరుగుతున్న పరిశోధనల వివరాలను డాక్టర్ శివరాం ఈ సందర్భంగా వివరించారు. ప్రయోగశాల స్థాయి పరిశోధనలను వాణిజ్యపరంగా భారీ స్థాయి తయారీకి తీసుకువెళ్లడంలో ఎదురవుతున్న సవాళ్లను, సంస్థ సాధించిన ప్రగతిని భట్టి విక్రమార్కకు ఆయన వివరించారు. తెలంగాణలో విస్తరిస్తున్న విద్యుత్ వాహనాల వినియోగం, హరిత ఇంధన రంగానికి ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహకాలను ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి శివరాంకు తెలిపారు. గడిచిన 5 ఏళ్ల కాలంలో పోలవరం ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం 12,620.53 కోట్ల రూపాయల నిధులు విడుదల చేసిందని కేంద్ర జలశక్తి శాఖ వెల్లడించింది. పోలవరం ప్రాజెక్టు పనుల పురోగతిపై రాజ్యసభలో భారతీయ జనతా పార్టీ సభ్యుడు ఆర్ కృష్ణయ్య అడిగిన ప్రశ్నకు కేంద్ర జలశక్తి శాఖ లిఖితపూర్వక సమాధానమిచ్చింది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో అత్యధికంగా 5,512.40 కోట్ల రూపాయలు కేటాయించినట్లు కేంద్రం వెల్లడించింది. స్పిల్వే నిర్మాణంలో ఇప్పటి వరకు 96.87% మట్టి పనులు పూర్తయ్యాయని, కాంక్రీట్ పనులు 98.84%, స్టీల్ పనులు 92.9% మేర పూర్తయ్యాయని వెల్లడించింది. ఎర్త్కమ్ రాక్ఫిల్ డ్యాంకు సంబంధించి కాంక్రీట్ పనులు 81.99% పూర్తయ్యాయని కేంద్ర జలశక్తి శాఖ పేర్కొంది. ప్రధాన కాలువల తవ్వకం పనులు 98.96% పూర్తయ్యాయని వివరించింది. బ్యాంకాక్లో చిక్కుకుపోయిన ఆంధ్రప్రదేశ్ యువకులను సురక్షితంగా రాష్ట్రానికి తీసుకువచ్చేందుకు విదేశీ వ్యవహారాల శాఖ రాయబార కార్యాలయ అధికారులతో మాట్లాడాలని ఆంధ్రప్రదేశ్ ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అధికారులను ఆదేశించారు. ఉద్యోగాల పేరుతో థాయిలాండ్కు తీసుకువెళ్లిన తమను అక్రమంగా బ్యాంకాక్ నుంచి మయన్మార్కు తరలించేందుకు ప్రయత్నిస్తున్నారంటూ తమను రక్షించాలని కోరుతూ బాధితులు సామాజిక మాధ్యమంలో విడుదల చేసిన వీడియోపై మంత్రి స్పందించారు. యువకుల బాధను తాను అర్థం చేసుకున్నానని, వారిని సురక్షితంగా స్వదేశానికి తిరిగి వచ్చేలా అన్ని రకాల చర్యలు తీసుకుంటామని తెలిపారు. హస్తకళాకారులకు అవసరమైన నాణ్యమైన కలపను తక్కువ ధరకే అందించేలా చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, అటవీ పర్యావరణ శాఖ మంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో 6 చోట్ల క్రాఫ్ట్ వుడ్ బ్యాంకుల ఏర్పాటు చేసే అంశంపై ఆయన నిన్న మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో అధికారులతో సమీక్షించారు. లాభాపేక్ష లేకుండా కలప సేకరణ, రవాణా, నిర్వహణకు అయ్యే ఖర్చులు మాత్రమే వసూలు చేసేలా ధర నిర్ణయించాలని ఆయన సూచించారు. సాధ్యమైనంత త్వరగా హస్తకళాకారులకు అవసరమైన కలప బ్యాంకులను అందుబాటులోకి తేవాలని పవన్ కళ్యాణ్ నిర్దేశించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
2: దేశవ్యాప్తంగా నిర్వహిస్తూ ఉన్న హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా మన భారత జాతీయ పతాకం రూపకల్పన, పరిణామ క్రమం వంటి వివరాల గురించి ఆంధ్రప్రదేశ్ హిస్టరీ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ గోవింద్ సురేంద్ర గారితో ఆకాశవాణి విజయవాడ కేంద్రం ప్రాంతీయ వార్తా విభాగం ప్రత్యేక పరిచయ కార్యక్రమాన్ని ప్రసారం చేయనుంది.
3: 1942 క్విట్ ఇండియా ఉద్యమం జరిగేటప్పుడు అస్సాం లో 17 సంవత్సరాల బాలిక బ్రిటిష్ వాళ్ల తుపాకీ గుళ్లను కూడా లెక్క చేయకుండా పోలీస్ స్టేషన్ పైన జెండాను నాటే క్రమంలో బ్రిటిష్ వారి చేతిలో ప్రాణాలు కోల్పోతుంది.
2: ఈ పూర్తి ఇంటర్వ్యూ ఈ రోజు ఉదయం 10 గంటలకు ప్రసారమవుతుంది.

0: పొగాకు రైతులకు రాష్ట ప్రభుత్వం అండగా ఉంటుందని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. గుంటూరులోని పొగాకు బోర్డు కార్యాలయంలో గుంటూరు ప్రకాశం జిల్లాల్లోని ఫ్లూక్ యూర్డ్ వర్జీనియా టుబాకో ఎఫ్సీవీ రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై సహచర మంత్రులు డోలాశ్రీ బాల వీరాంజనేయస్వామి, గొట్టిపాటి రవికుమార్, పొగాకు పండించే ప్రాంతాల శాసనసభ్యులు, పొగాకు బోర్డు చైర్మన్, ఇతర అధికారులు, కొనుగోలు సంస్థల ప్రతినిధులు, వివిధ ప్రాంతాల రైతులతో ఆయన నిన్న ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితులు, సిగరెట్లకు సంబంధించిన పరిణామాలు తదితర కారణాలతో పొగాకు ధరలు తగ్గాయని మంత్రి వివరించారు. ఈ రోజు నుంచి 4 గ్రేడ్లకు ప్రభుత్వం నిర్ణయించిన ధరలకు అనుగుణంగానే ప్లాట్ఫారంలపై కొనుగోలు జరగాలని అచ్చెన్నాయుడు వివరిస్తూ
1: 94 మిలియన్ కేజీలు అంచనా వేశాం. ఏదైతే ఆఫ్ స్టైల్ లో గ్రేడ్, ఈ 94 మిలియన్ కేజీలకి ఒక్కొక్క క్వింటాల్కి 1000 రూపాయలు చొప్పున రాష్ట్ర ప్రభుత్వం సహాయం చేయాలని చెప్పి నిర్ణయం చేసి, అది కూడా పొగాకు బోర్డు కొన్ని తర్వాత 9 రోజులకి రైతుల అకౌంట్ లో డబ్బులు వేస్తారు. అదే రోజు మేము కూడా ఈ 2 గ్రేడ్లకి డైరెక్ట్ గా బెనిఫిట్ స్కీమ్ కింద వాళ్ళ అకౌంట్ లో వేసి ఈ విపత్తును అధిగమించడానికి పని చేస్తామని తెలియజేస్తున్నాం.
0: రాజమహేంద్రవరంలో ఇటీవల నిర్లక్ష్యంగా కారు నడిపిన ఘటనలో మృతి చెందిన వైద్య విద్యార్థిని ప్రియాంక కుటుంబానికి రాష్ట ప్రభుత్వం అండగా ఉంటుందని ఆంధ్రప్రదేశ్ పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ చెప్పారు. తెలంగాణలోని జోగులాంబ గద్వాల జిల్లా ఐజా మండలం ఎక్లాస్పూర్ గ్రామానికి వెళ్లిన మంత్రి నిన్న ప్రియాంక మృతదేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ప్రియాంక కుటుంబ సభ్యులను పరామర్శించి తన సానుభూతిని తెలియజేశారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున 20 లక్షల రూపాయల ఆర్థిక సాయం చెక్కును ప్రియాంక తండ్రికి అందించారు. తెలంగాణ రాష్ట మంత్రివర్గం ఈ నెల 14వ తేదీన సమావేశం కానుంది. హైదరాబాద్లోని డాక్టర్ అంబేద్కర్ సచివాలయంలో ఉదయం 10:30 గంటలకు కేబినెట్ భేటీ జరుగుతుంది. ఈ సమావేశంలో శాసనసభ సమావేశాల తేదీలను ఖరారు చేయనున్నారు. చట్టసభల్లో 21 ఏళ్లకే పోటీ చేసే అంశం, రాష్టంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై కూడా ఈ సమావేశంలో చర్చించనున్నారు. వాయువ్య బంగాళాఖాతం దాని పరిసర ప్రాంతాలపై ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం పేర్కొంది. ఇది సగటు సముద్ర మట్టానికి 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఎత్తుకు వెళ్లే కొద్దీ నైరుతి దిశగా వంగి ఉందని తెలిపింది. దీని ప్రభావంతో రేపటికి అదే ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశముందని వాతావరణ కేంద్రం అధికారి ఎల్ నారాయణ పేర్కొంటూ,
2: ఉత్తర కోస్త ఆంధ్రప్రదేశ్ మరియు దక్షిణ కోస్త ఆంధ్రప్రదేశ్లో ఈ రోజు తేలికపాటు మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కొన్ని జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. బలమైన గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. ఇక రాయలసీమలో ఈ రోజు మరియు రేపు తేలికపాటు మోస్తారు వర్షాలు లేదా జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. బలమైన గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది.
0: ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. 2027 నాటికి రాష్టంలో భూసర్వే ప్రక్రియ పూర్తి చేసి రైతులు, భూ యజమానులకు పట్టాదారు పాసు పుస్తకాలు అందజేస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చెప్పారు. తెలంగాణలో విద్యుత్ వాహనాలకు ఉపయోగించే బ్యాటరీల పరిశ్రమను ఏర్పాటు చేయాలని క్వాంటమ్ స్కేప్ బ్యాటరీ పరిశ్రమను ఆ రాష్ట ఉప ముఖ్యమంత్రి మల్లుభట్టి విక్రమార్క కోరారు. పొగాకు రైతులకు రాష్ట ప్రభుత్వం అండగా ఉంటుందని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
3: ఆకాశవాణి సంప్రతి వార్తా శ్రూయంతాం. ప్రవాచిక రిచా ఝా. అథ వార్తాః. సంసదా కర విషయకానాం తథా అన్యేషాం విధీనాం సంశోధన విధేయకం 20-26 ఇతి పారితం. రాజ్యసభయా హ్యః చర్చానంతరం ఏతత్ లోకసభయై ప్రత్యర్పితం. లోకసభయా ఏతత్ విధేయకం పూర్వమేవ పారితమాసీత్. కేంద్రీయ విత్తమంత్రి నిర్మలా సీతారమణ్ విధేయకం ప్రస్తుతవతీ ఆసీత్. విధేయకేన ధనప్రదాన పరిశోధన వ్యవస్థాధినియమః 27-2000 ఆయకరాధినియమః 20-25 తథా విత్తాధినియమః 20-26 చేత్యేషు సంశోధనం ప్రస్తావ్యతే. అనేన అధినియమేన ఆయకర సంశోధన అధ్యాదేశః 20-26 ఇతి ప్రభావహీనః భవిష్యతి. యః అస్య వర్షస్య జూన మాసస్య 5వ దినాంకే ప్రఖ్యాపితః ఆసీత్. చర్చాయాః ప్రత్యుత్తరం దదతి కేంద్రీయ విత్త

ప్రసార వివరాలు. అలాగే న్యూస్ ఆన్ ఏఐఆర్ మొబైల్ యాప్ పై ఈ రోజు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. ముందుగా ఈ ప్రసారంలో 7:05 తెలుగులో జాతీయ వార్తలు ప్రసారమవుతాయి. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి 7:15 ప్రభాత లహరి. ఈనాటి కార్యక్రమంలో ప్రబోధ గీతం ప్రకటనలు వింటారు. అనంతరం 7:30 డాక్టర్ నవీన్ సూపర్ స్పెషాలిటీ కంటి హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో కంటి వ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ నవీన్ లోకల్ గారిని ఇచ్చే సలహాలు సూచనలు వింటారు. ఇంకా ఈరోజు జాతీయ కుమారులు కుమార్తెల దినోత్సవం సందర్భంగా కొన్ని వివరాలు కూడా ఈనాటి ప్రభాత లహరి కార్యక్రమంలో మనం వినొచ్చు. ఇక ఈ ఉదయం 8:30 సినీ వంజని కార్యక్రమంలో తెలుగు సినిమా

పాల్గొంటారు. 9 గంటలకు హృదయ రాగాలు శ్రోతలు వాట్సాప్ ద్వారా కూడిన సినిమా పాటలు ప్రసారమవుతాయి. ఈ కార్యక్రమానికి మీరు వాట్సాప్ చేయాల్సిన ఫోన్ నంబర్ 8462224506. ఇక ఈ ఉదయం 10 గంటలకు, 12 గంటల 10 నిమిషాలకు, 12 గంటల 40 నిమిషాలకు, 1 గంట 20 నిమిషాలకు వివిధ భారతి కార్యక్రమాలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 12 గంటలకు హిందీలో వార్తలు, 12 గంటల 5 నిమిషాలకు ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి. ఈ రెండు కార్యక్రమాలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి. 12 గంటల 30 నిమిషాలకు తెలుగులో వార్తలు, 1 గంట 10 నిమిషాలకు ప్రాంతీయ వార్తలు. ఈ రెండు కార్యక్రమాలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. మధ్యాహ్నం 3 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు వివిధ భారతి కార్యక్రమాలు ఆకాశవాణి ముంబై కేంద్రం నుండి ప్రసారమవుతాయి. ఇక ఈరోజు సాయంత్రం ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. ముందుగా 5 గంటలకు సాయంత్రం అభిరుచి కార్యక్రమంలో శ్రోతలు ఉత్తరాలు దాడుకున్న సినిమా పాటలు వింటారు. 5 గంటల 30 నిమిషాలకు లలిత గీతాలు వింటారు. 5 గంటల 45 నిమిషాలకు సినీ రంజని కార్యక్రమంలో తెలుగు సినిమా పాటలు వింటారు. సాయంత్రం 6 గంటలకు హిందీలో వార్తలు, 6 గంటల 5 నిమిషాలకు ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి. ఈ రెండు కార్యక్రమాలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి. 6 గంటల 10 నిమిషాలకు ప్రాంతీయ వార్తలు, 6 గంటల 20 నిమిషాలకు సంస్కృతంలో వార్తలు ప్రసారమవుతాయి. 6 గంటల 30 నిమిషాలకు సమాచార దర్శనం వింటారు. 6 గంటల 35 నిమిషాలకు సినీ రంజని కార్యక్రమంలో తెలుగు సినిమా పాటలు వింటారు. 6 గంటల 50 నిమిషాలకు వ్యవసాయ సూచనలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 7 గంటలకు ప్రసార వివరాలు, 7 గంటల 5 నిమిషాలకు తెలుగులో వార్తలు. 7 గంటల 15 నిమిషాలకు కిసాన్ వాణి రైతు సోదరుల కార్యక్రమం ప్రసారమవుతుంది. 7 గంటల 45 నిమిషాలకు వికసిత భారత్ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. రాత్రి 8 గంటలకు అభిరుచి కార్యక్రమంలో శ్రోతలు ఉత్తరాలు దాడుకున్న సినిమా పాటలు వింటారు. 8 గంటల 15 నిమిషాలకు పార్లమెంట్ సమావేశాల సమీక్ష వింటారు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి. 8 గంటల 30 నిమిషాలకు జానపద సంగీత కార్యక్రమం ప్రసారమవుతుంది. రాత్రి 8 గంటల 45 నిమిషాలకు హిందీలో వార్తలు, 9 గంటలకు ఆంగ్లంలో వార్తలు, 9 గంటల 15 నిమిషాలకు స్పాట్లైట్. ఈ 3 కార్యక్రమాలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. రాత్రి 9 గంటల 30 నిమిషాలకు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి కార్యక్రమాలు ప్రసారమవుతాయి. రాత్రి 10 గంటలకు వర్షాకాల పార్లమెంట్ సమావేశాల సమీక్ష వింటారు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి. రాత్రి 11 గంటలకు హిందీలో వార్తలు, 11 గంటల 5 నిమిషాలకు ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి. ఈ 2 కార్యక్రమాలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి. ఇక ఈనాటి మన ఎఫ్ఎం కార్యక్రమాలు 11 గంటల 10 నిమిషాలకు ముగుస్తాయి. ఇవి ఈరోజు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. ప్రసార వివరాలు విన్నారు.

ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం సమయం 7:05 కావస్తుంది. కాసేపట్లో తెలుగులో జాతీయ వార్తలు ప్రసారమవుతాయి. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి.

సుజలత. స్కాలర్షిప్లు విద్యను బలోపేతం చేసి ఆచరణాత్మక అభ్యాసం గొప్ప అవకాశాలతో అనుసంధానించడానికి ఒక ముఖ్యమైన సాధనమని వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. ప్రభుత్వ ఈ మార్కెట్ ప్లేస్ అనేది నాణ్యతతో కూడిన ఉత్పత్తిని కొనుగోలు చేయడానికి నిదర్శనమని వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ చెప్పారు. యోగా, ప్రకృతి వైద్యం ఆధునిక వైద్యానికి సహాయకారిగా ఉండాలని ఆయుష్ శాఖ మంత్రి ప్రతాప్రావు జాదవ్ అన్నారు. హిమాచల్ ప్రదేశ్, రాజస్థాన్లలో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. స్కాలర్షిప్లు కేవలం ఆర్థిక సహాయం మాత్రమే కాదని, విద్యను బలోపేతం చేసి ఆచరణాత్మక అభ్యాసం గొప్ప అవకాశాలతో అనుసంధానించడానికి ఒక ముఖ్యమైన సాధనమని వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పేర్కొన్నారు. న్యూఢిల్లీలోని నేషనల్ స్కాలర్షిప్ పోర్టల్ ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న వ్యవసాయ విద్యార్థులకు స్కాలర్షిప్, ఫెలోషిప్ నిధులను మంత్రి విడుదల చేశారు. ఈ కార్యక్రమం కింద ప్రత్యక్ష ప్రయోజన

బదిలీ విధానం ద్వారా 6000 మందికి పైగా విద్యార్థులు 21 కోట్ల రూపాయలకు పైగా నిధులను అందుకున్నారు. ఈ విధానం ద్వారా వ్యవసాయ విద్యార్థులకు ఇకపై ప్రతి నెల నేరుగా స్కాలర్షిప్లు అందుతాయి. దీనివల్ల సకాలంలో ఎలాంటి ఇబ్బందులు లేని ఆర్థిక సహాయం అందుతుంది. ప్రభుత్వ ఈ మార్కెట్ ప్లేస్ అనేది సరైన సమయంలో సరైన ధరకు నాణ్యతతో కూడిన ఉత్పత్తిని కొనుగోలు చేయడానికి నిదర్శనమని వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ పేర్కొన్నారు. న్యూఢిల్లీలో నిన్న జరిగిన జెమ్ పదవ వ్యవస్థాపక దినోత్సవ వేడుకల్లో మాట్లాడుతూ మంత్రి, జెమ్ రాకముందు కొనుగోళ్లలో పారదర్శకత లోపించిందని, మంచి పాలన ఉండేది కాదని అన్నారు. ఈనాడు పబ్లిక్ ప్రొక్యూర్మెంట్ ఈ కామర్స్ ప్లాట్ఫామ్ ద్వారా కొనుగోళ్లు జరుగుతున్నాయని, దీనిలో రిజిస్ట్రేషన్కు ముందే పారదర్శకత, పోటీతత్వం, ఉన్నత ప్రమాణాలు పాటిస్తున్నారని చెప్పారు. ప్రభుత్వ కొనుగోళ్లను డిజిటలైజ్ చేయడానికి, అస్పష్టత తొలగించి పారదర్శకతను తీసుకురావడానికి జెమ్ ఒక ప్రయత్నమని గోయల్ అన్నారు. గడిచిన 10 ఏళ్లలో జెమ్ పోర్టల్ ప్రవేశపెట్టిన తర్వాత 2016-17 ఆర్థిక సంవత్సరంలో కేవలం 400 కోట్ల రూపాయలుగా ఉన్న క్రాస్ మర్చెండైజ్ విలువ గత 2 ఏళ్లలో సంవత్సరానికి 500,000 కోట్ల రూపాయలకు పైగా పెరిగిందని మంత్రి పేర్కొన్నారు. జెమ్ ద్వారా ఇప్పటి వరకు సమిష్టిగా 20,00,000 కోట్ల రూపాయల విలువైన వస్తువులు, సేవల కొనుగోళ్లు 3 కోట్లకు పైగా ఆర్డర్ల ద్వారా జరిగాయని గోయల్ తెలియజేశారు. 2015-16 నుండి గ్రీన్ ఇండియా మిషన్ అమలు చేయబడుతోందని ప్రభుత్వం తెలిపింది. లోక్సభలో ఒక ప్రశ్నకు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో పర్యావరణ, అడవులు, వాతావరణ మార్పుల శాఖ సహాయ మంత్రి, 2015-16 నుండి 17 రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతంలో జిమ్ ద్వారా 1,84,000 హెక్టార్లకు పైగా భూమిని పర్యావరణ పునరుద్దరణ కిందకు తీసుకొచ్చినట్టు తెలిపారు. పట్టణ ప్రాంతాల్లో పచ్చదనాన్ని, పర్యావరణ ప్రయోజనాలను పెంపొందించడానికి 2020-21 నుండి 2026-27 మధ్యకాలంలో 600 నగర వనలు, 400 నగర వాటికలను అభివృద్ది చేయడానికి మంత్రిత్వ శాఖ నగర్ వన్ యోజన కూడా అమలు చేస్తోంది. ఈ నగర్ వన్లు పచ్చదనాన్ని పెంపొందించడంలో, గాలి నాణ్యత, వాతావరణాన్ని మెరుగుపరిచే సామర్థ్యంతో పనిచేస్తున్నాయి. లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ పార్లమెంటు సభా కార్యక్రమాలను అడ్డుకుంటున్నారని, చర్చల దిశను మళ్లిస్తున్నారని బీజేపీ ఆరోపించింది. న్యూఢిల్లీలో జేపీ నడ్డా మీడియాతో మాట్లాడుతూ, రాహుల్ గాంధీ లక్ష్యం చర్చల్లో పాల్గొనడం కాదని, గందరగోళం సృష్టించడమేనని అన్నారు. చర్చలు జరిపేందుకు ప్రభుత్వం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉందని, ప్రతి అంశంపైనా సమాధానమిచ్చేందుకు హోంమంత్రి అమిత్ షా సిద్ధంగా ఉన్నారని చెప్పారు. సభ సజావుగా సాగేలా చూడడమే ప్రభుత్వ లక్ష్యమని నడ్డా స్పష్టం చేశారు. యోగా ప్రకృతి వైద్యం ఆధునిక వైద్యానికి సహాయకారిగా ఉండాలని ఆయుష్ శాఖ మంత్రి ప్రతాప్రావు జాదవ్ అన్నారు. న్యూఢిల్లీలో ఆయుష్ మంత్రిత్వ శాఖ పార్లమెంటరీ సలహా కమిటీ 5వ సమావేశానికి అధ్యక్షత వహిస్తూ జాదవ్, భారత్ యోగా ప్రకృతి వైద్యంలో ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉందని, ఇవి ఆరోగ్యం, సమగ్రమైన, మందులు లేని విధానాలను అందిస్తాయని చెప్పారు. యోగా శారీరక, మానసిక, భావోద్వేగ శ్రేయస్సుకు దోహదపడుతుందని, అయితే ప్రకృతి వైద్యం పోషణ, జీవనశైలిలో మార్పులు, సహజ చికిత్సలు, శరీర అంతర్గత స్వస్థత సామర్థ్యానికి ప్రాధాన్యత ఇస్తుందని పేర్కొన్నారు. పన్ను, ఇతర చట్టాల సవరణ బిల్లు 2026కు రాజ్యసభ నిన్న ఆమోదం తెలపడంతో ఈ కీలక బిల్లుకు పార్లమెంటు ఆమోదముద్ర పడింది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన ఈ బిల్లు గత జూన్ 5న తెచ్చిన ఆదాయం పన్ను సవరణ ఆర్డినెన్స్ స్థానంలో అమల్లోకి రానుంది. బాహ్య ఆర్థిక ప్రభావాలను తగ్గించి దేశీయ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడమే దీని ప్రధాన ఉద్దేశం. ప్రభుత్వ సెక్యూరిటీల్లో విదేశీ

0: సంస్థాగత పెట్టుబడులు ఆకర్షించే వడ్డీపై, అలాగే ప్రత్యేక జోన్లలో ముడి వజ్రాల విక్రయాల ద్వారా వచ్చే ఆదాయానికి ఈ బిల్లు పన్ను మినహాయింపునిస్తుంది. భారతీయ డేటా సెంటర్లను ఉపయోగించుకునే విదేశీ కంపెనీలకు మినహాయింపు ఇవ్వడం ద్వారా క్లౌడ్ సర్వీస్ ప్రొవైడర్లకు ప్రోత్సాహం లభించి ఏఐ ఆధారిత డేటా సిటీల అభివృద్దికి దోహదపడుతుందని ఆర్థిక మంత్రి తెలిపారు.
1: The bill, among various other things that it wants to do, provides for a technology-neutral legal framework for bankers' books. It recognizes electronic and digital banking records. It standardizes the certification process, facilitates the admissibility of electronic banking records. It permits authentication through manual, digital and electronic signatures. It also therefore strengthens the statutory protection.
0: ఇటీవల జరిగిన విద్యార్థుల నిరసనలు సంబంధిత అంశాలపై పార్లమెంటులో సుదీర్ఘమైన చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు. ప్రతి అంశానికి సమాధానం చెప్పడానికి హోంమంత్రి అమిత్ షా సిద్ధంగా ఉన్నారని హామీఇస్తూ వాస్తవాలను తెలుసుకునే హక్కు దేశ పౌరులకు ఉందని పేర్కొన్నారు.
2: छात्र आंदोलन पर पूरा डिटेल में चर्चा दिल्ली में और देश भर में जो भी छात्र से संबंधित अभी जो भी आंदोलन चल रहे हैं उसका चर्चा हो सकते हैं. मेरा अनुरोध है कांग्रेस पार्टी और विपक्ष के साथियों को कि जब छात्र आंदोलन को लेकर के सरकार चर्चा के लिए तैयार है तो आप बिल्कुल चर्चा के दौरान हंगामा नहीं करेंगे और गृहमंत्री जी का सरकार का जवाब पूरी तरह से सुनेंगे.
0: హిమాచల్ ప్రదేశ్, రాజస్థాన్లలో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని భారత వాతావరణ శాఖ అక్కడ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. అరుణాచల్ ప్రదేశ్, అస్సోం, మేఘాలయ, ఛత్తీస్గఢ్, పశ్చిమ బెంగాల్, గుజరాత్, హర్యానా, చండీగఢ్, ఢిల్లీలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా ఆ శాఖ పేర్కొంది. జమ్మూకాశ్మీర్, లద్దాఖ్, కొంకణ్, గోవా, మధ్య మహారాష్ట్ర, నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపుర, ఒడిశా, పంజాబ్, ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్లలో కూడా ఇటువంటి వాతావరణ పరిస్థితులే ఉంటాయని ఐఎండీ తెలిపింది. ఈ ఏడాది 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను యువశక్తి వికసిత్ భారత్ ఎట్ 2047 జాతీయ గేయం వందే మాత్రం 150 ఏళ్లు పూర్తయిన ఉత్సవ ఇతివృత్తంతో నిర్వహిస్తున్నారు. ఎర్రకోటపై నుంచి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జాతీయ జెండాను ఆవిష్కరించి ప్రసంగిస్తారని రక్షణ శాఖ కార్యదర్శి రాజేష్ కుమార్ సింగ్ తెలిపారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. స్కాలర్షిప్లు విద్యను బలోపేతం చేసి ఆచరణాత్మక అభ్యాసం గొప్ప అవకాశాలతో అనుసంధానించడానికి ఒక ముఖ్యమైన సాధనమని వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. ప్రభుత్వ ఈ మార్కెట్ ప్లేస్ అనేది నాణ్యతతో కూడిన ఉత్పత్తిని కొనుగోలు చేయడానికి నిదర్శనమని వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ చెప్పారు. యోగా, ప్రకృతి వైద్యం ఆధునిక వైద్యానికి సహాయకారిగా ఉండాలని ఆయుష్ శాఖ మంత్రి ప్రతాప్రావు జాదవ్ అన్నారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వింటారు.
3: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 7:15.

విభిన్న కార్యక్రమాల ఝరి మన ప్రభాత లహరి. ఈనాటి ప్రభాత లహరి కార్యక్రమానికి శ్రోతలందరికీ స్వాగతం. మరి ఈనాటి ప్రభాత లహరి కార్యక్రమంలో ప్రబోధ గీతం ప్రకటనలు వింటారు. అనంతరం 7:30 డాక్టర్ నవీన్ సూపర్ స్పెషాలిటీ కంటి వైద్యశాల నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో కంటి వ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ నవీన్ మోకల గారి నుంచే సలహాలు సూచనలు వింటారు.

0: మహబూద గీతం విన్నారు. ఎఫ్ఎం శ్రోతలు 103.8 మెగాహెర్ట్జ్ పై నిజామాబాద్ ఆకాశవాణి కార్యక్రమాలు వింటున్నారు. మనం వింటున్న కార్యక్రమం ప్రభాత లహరి. ఈ కార్యక్రమాలన్నీ కూడా మీరు న్యూస్ ఆన్ ఏఐఆర్ మొబైల్ యాప్ ద్వారా ఎక్కడైనా ఎప్పుడైనా వినొచ్చు. మరి కార్యక్రమంలో ఇప్పుడు తీసుకుందాం ఒక చిన్న విరామం.
1: ముఖాన్ మొటిమలా సై బాల్ గజ్జా బబలా సై బాల్ నడువయ కామరా సై బాల్ వరద తుల్లా సై బాల్
2: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సై బాల్.
3: బృందావన్ హాస్పిటల్ ఇప్పుడు నూతన భవనంలో 24/7 సేవలు అందిస్తుంది. మూత్రపిండంలో రాళ్లు తీయడం, ప్రోస్టేట్ గ్రంథి ఆపరేషన్ చేయడం, సాధారణ కాన్పులు, పెద్ద ఆపరేషన్లు, సంతాన సాఫల్యతకై ప్రత్యేక చికిత్సతో పాటు అన్ని రకాల క్యాన్సర్ చికిత్సల్ని కూడా అందిస్తోంది బృందావన్ హాస్పిటల్. డాక్టర్ బండారి నవీన్ భాస్కర్ యూరాలజిస్ట్, డాక్టర్ బండారి ఉషా నవీన్ గైనకాలజిస్ట్. బృందావన్ హాస్పిటల్, ద్వారకానగర్, నిజామాబాద్. పిల్ల పాపల కేరింతలు లేక మీ ఇల్లు బోసిపోయిందా?
4: ఇల్లు గడిచినా సంతానం లేదని బాధపడుతున్నారా?
3: అయితే సంప్రదించండి
4: డాక్టర్ బండారి సుజాత, విజయలక్ష్మి హాస్పిటల్,
3: రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్వాడి, నిజామాబాద్.
4: ఫోన్ 08462253344.
5: డాక్టర్ వినోద్ పవార్, దంత వైద్యులు, రూట్ కెనాల్, డెంటల్ ఇంప్లాంట్, స్క్లిప్ ట్రీట్మెంట్ మొదలైన చికిత్సలకు సంప్రదించండి
3: డాక్టర్ వినోద్ పవార్, కపిలా హోటల్ పక్కన, హైదరాబాద్ రోడ్, నిజామాబాద్.
5: సెల్ 9440004837. డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ బొద్దుల,
3: ఊపిరితిత్తులు, ఆస్తమా, అలర్జీ,
5: బ్రాంకోస్కోపీ, థొరకోస్కోపీ, స్లీప్ స్టడీ,
3: మొట్టమొదటిసారిగా నిజామాబాద్ లో
5: డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ బొద్దుల, ఛాతీ వ్యాధుల వైద్య నిపుణులు,
3: ద్వారకానగర్, నిజామాబాద్.
5: సెల్ 9032323258. సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్,
3: ఆర్థోపెడిక్, ఎండోక్రైనాలజీ, కార్డియాలజీ, న్యూరో, న్యూరో సర్జరీ, యూరాలజీ, జనరల్ మెడిసిన్,
5: ఇంకా జనరల్ లాప్రోస్కోపిక్ సర్జరీ, డెంటల్ ఫిజియోథెరపీ, రేడియాలజీ అన్ని ఒకే చోట,
3: 24 గంటలు అత్యవసర సేవలు,
5: ఎన్ఏబిహెచ్ గుర్తింపు.
3: సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్.
0: విరామంతరం తిరిగి ప్రభాత్ లహరి కార్యక్రమానికి శ్రోతలందరికీ స్వాగతం. కార్యక్రమంలో ఇప్పుడు విన్నాం శ్రీ ఆంజనేయం చిత్రం నుండి ఈ పాట.

0: పాట విన్నారు. ఆకాశవాణి సమయం 7:30 దాటి 20 సెకండ్లు. ఇప్పుడు విందాం డాక్టర్ నవీన్ సూపర్ స్పెషాలిటీ కంటి వైద్యశాల నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో కంటి వ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ నవీన్ నూకల గారు అందించే సలహాలు సూచనలు.
1: ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్న వారు
2: డాక్టర్ నవీన్ నూకల, సూపర్ స్పెషాలిటీ కంటి ఆసుపత్రి,
1: అడ్వాన్స్డ్ రెటీనా కేర్ అండ్ లేజర్ ఐ సెంటర్, పంజాబ్ నేషనల్ బ్యాంక్ దగ్గర ఖలీల్వాడి నిజామాబాద్,
2: ఫోన్ 08462223111.
3: సర్వేంద్రియానం నయనం ప్రధానం అంటారు. మరి ఈ చిన్ని బ్లాక్ అండ్ వైట్ కన్ను రంగురంగుల అందాలను చూస్తుంది. మరి దీన్ని మనం ఎంత జాగ్రత్తగా కాపాడుకుంటే మనం ఆ నేళ్లు అంతా ఈ ప్రకృతిని చూసి ఆనందించవచ్చు. అయితే మనందరికి వచ్చే సమస్య ఒకటి ఉంది, క్యాటరాక్ట్. ఇది అందరూ వినే ఉంటాం. అసలు ఈ క్యాటరాక్ట్ అంటే ఏంటి, దీనివల్ల వచ్చే నష్టాలు ఏంటి, దీన్ని ఎట్లా బాగు చేసుకోవచ్చు, మొదలైన విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈరోజు నాతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ గోల్డ్ మెడలిస్ట్, ఎల్వి ప్రసాద్లో అనుభవం పొందిన డాక్టర్, రెటినా అండ్ క్యాటరాక్ట్ సర్జన్ డాక్టర్ నవీన్ నూకల గారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. డాక్టర్ గారు శుభోదయం.
4: నమస్కారం అండి, శుభోదయం.
3: డాక్టర్ గారు, ఇప్పుడు క్యాటరాక్ట్ అనేది చాలా మంది సమస్య. అసలు ఈ క్యాటరాక్ట్ అంటే ఏంటి, ఈ క్యాటరాక్ట్ ఎందుకు వస్తుంది?
4: సో క్యాటరాక్ట్ అంటే మనం తెలుగులో ఏమంటామంటే శుక్లాలు అంటాము, మూతబిందు అంటాం వాడుక భాషలో. ఇది క్యాటరాక్ట్ అంటే ఏంటంటే

0: బట్ ఏదో అబ్నార్మల్ డిసీజ్ ఏం కాదు ఇది. యూజువల్ గా మనకు వయసు పెరుగుతున్న కొద్దీ ఏమవుతుంది, బాడీలో చేంజెస్ వస్తాయి. ఇలా మన హెయిర్ అన్నది వైట్ అవుతా ఉంటుంది, స్కిన్ ఫోల్డ్ అవుతా ఉంటాయి, స్కిన్ లో ముడతలు వస్తుంటాయి. అట్లాగే మన మజిల్స్ పవర్ కూడా తగ్గుతుంది, బోన్స్ స్ట్రెంగ్త్ తగ్గుతుంది, హెయిర్ అనేది వైట్ అవుతుంటాయి, ఊడిపోతా ఉంటాయి. ఇవన్నీ మనకి ఏజ్ తో పాటు వచ్చే సింప్టమ్స్ అనమాట. కంటి లోపల కూడా ఏజ్ తో పాటు ఏమవుతుందంటే, కంటి లోపల మనకు నేచురల్ గానే లెన్స్ ఉంటుంది. సో మన కన్ను ఒక సింపుల్ గా చెప్పాలంటే కన్ను ఒక కెమెరా లాగా అనమాట. సో అది ఆ కెమెరా లాంటి మన కంటిలో ఈ లెన్స్ అనేది ఉంటుంది. కెమెరాకి ఎలా అయితే లెన్స్ ఉంటుందో కంటికి కూడా లెన్స్ ఉంటుంది. అది నేచురల్ క్రిస్టలైన్ లెన్స్ అంటాం దాన్ని. అయితే అది నార్మల్ గా మనకు ట్రాన్స్పరెంట్ గా ఉంటుంది. మనం పుట్టినప్పటి నుంచి కూడా మన యంగ్ ఏజ్ మిడిల్ ఏజ్ వచ్చేదాకా కూడా అది ట్రాన్స్పరెంట్ ఉంటుంది. అంటే గ్లాస్ ఉంది కదా, ట్రాన్స్పరెంట్ గ్లాస్ ఉంటే ఎలా ఉంటుంది, అలా ఉండి మన కంటిలోకి వచ్చే కాంతి కిరణాలని వాటన్నింటినీ ఫోకస్ చేసి రెటినా మీద పడేలా చేస్తుంది. ఎప్పుడైతే కాంతి కిరణాలు వెళ్ళి రెటినా మీద పడతాయో అప్పుడు మనకు చూపు అన్నది స్పష్టంగా క్లియర్ గా కనిపిస్తుంది. ఇది నేచురల్ గా జరిగే ప్రాసెస్. అయితే దీంట్లో ఇప్పుడు ఏజ్ వల్ల ఏమవుతుందంటే, ఈ ట్రాన్స్పరెంట్ గా ఉన్న లెన్స్ కాస్త స్లోగా ఏంటంటే కలర్ చేంజెస్ వస్తాయి ఉంటాయి. అందులో ముందు ఆ ట్రాన్స్పరెంట్ కాస్త ఏమవుతుందంటే కొంచెం ఎల్లో కలర్ వస్తుంది, ఇంకొంచెం ఆంబర్ కలర్ అంటాం దాన్ని, కొంచెం లైట్ బ్రౌన్ కలర్ లా ఉంటుంది, ఇంకొంచెం ఎక్కువ పెరిగి పెరిగి కొంచెం బ్రౌన్ కలర్ అవుతుంది, ఇంకా మనం వెయిట్ చేస్తున్న కొద్ది అది వైట్ కలర్ అవుతుంది, కంప్లీట్ గా బ్లాక్ కలర్ అయిపోతుంది. సో ఇది గ్రేడింగ్ అనమాట, లెన్స్ గ్రేడింగ్. అలా మన క్యాట్రాక్ట్ అనేది స్లోగా స్టార్ట్ అవుతుంది. సో ఇది ఎందుకు స్టార్ట్ అవుతుంది ఇట్లా అంటే, ఏజ్ ప్రాసెస్ వల్ల, ఏజింగ్ వల్ల ఇట్లా అవుతుంటుంది. మన కంటి లోపల లెన్స్ లో నార్మల్ గా ఏముంటుంది అంటే ప్రోటీన్స్ ఉంటాయి, కంపోజిషన్ లో ప్రోటీన్స్ ఉంటాయి. ఆ ప్రోటీన్స్ అన్నవి అన్ని కరెక్ట్ గా సెట్ అయి ఉన్నప్పుడే మనకు అది క్లియర్ గా కనిపిస్తుంది. ఎప్పుడైతే ఆ ప్రోటీన్స్ కొంచెం డామేజ్ అవడం స్టార్ట్ అవుతుందో దాన్ని డీనాచురేషన్ అంటాము. అట్లాంటప్పుడు ఆ క్యాట్రాక్ట్ అది ఆ లెన్స్ అన్నది ట్రాన్స్పరెన్సీ కోల్పోతుంది. కాబట్టి అది కొంచెం కలర్ చేంజ్ రావడం వల్ల ఎర్లీ స్టేజెస్ లో మనకి ఏమవుతుంది అంటే కొంచెము సైట్ అన్నది ఇంప్రూవ్ అవుతుంది, కొంచెం గ్లాస్ పెట్టుకుంటేనే కనిపిస్తుంది. ఇంకా అడ్వాన్స్ స్టేజ్ కి వచ్చేసరికి గ్లాస్ పెట్టినా ఏం చేసినా కూడా కనబడదు, అప్పుడు అది ముదిరిపోయిన క్యాట్రాక్ట్ అని అంటాం మనం.
1: బాగుంది డాక్టర్ గారు. అంటే మీరు అన్నారు ఇందాక ఏజ్ రిలేటెడ్, అంటే వయసు పెరిగిన కొద్దీ సర్వసాధారణంగా వచ్చేటటువంటిది. నిజానికి ఒక వయసు ద్వారానే వస్తుందా, ఇంకా ఏమైనా ఇతర కారణాల వల్ల కూడా ఈ క్యాటరాక్ట్ అంటే మూతి బిందు ఏర్పడే అవకాశం ఉందంటే?
0: ఎస్, ఇది మంచి ప్రశ్న అండి. ఎందుకంటే క్యాటరాక్ట్ అనేది మోస్ట్ కామన్ గా ఏజ్ రిలేటెడ్ అంటే వయసు పెరిగినప్పుడు మాత్రమే వస్తుంది మోస్ట్ కామన్ గా. బట్ కొన్ని సందర్భాలు ఏంటంటే ఏజ్ పెరగకుండా ముందు కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. అది ఎలా అంటే కంటి లోపల మన బాడీలో జరిగే వివిధ అబ్నార్మల్ థింగ్స్ వల్ల, వివిధ అబ్నార్మల్ మెటబాలిక్ రియాక్షన్స్ గానీ వేరే డిసీజెస్ ఏమన్నా ఉండడం వల్ల గానీ అట్లా అనమాట. సపోజ్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే మనకి కొంతమంది పుట్టుకతో కూడా వస్తుంది అనమాట.
1: అయ్యో,
0: ఎస్, దాన్ని కంజెనిటల్ క్యాటరాక్ట్ అంటాం. కంజెనిటల్ అంటే భయపడతా అని అర్థం. సో పుట్టుకతోనే క్యాటరాక్ట్ వస్తుంది. అది ఎట్లా వస్తుంది అంటే కొంచెం ఇన్ఫెక్షన్స్ ఉండడం వల్ల గానీ, బేబీకి మదర్ నుంచి బేబీకి ట్రాన్స్మిట్ కావడం వల్ల ఇన్ఫెక్షన్స్, లేదంటే ఇంకా వేరే ఏదైనా అబ్నార్మల్ మెటబాలిక్ సిండ్రోమ్స్ అంటాం మనం, గెలక్టోసీమియా అంటాం అట్లాంటివి గానీ, ఇట్లాంటి వాటి వల్ల ఏంటంటే పుట్టుకతోనే వాళ్ళకి క్యాటరాక్ట్ వస్తుంది. సో క్యాటరాక్ట్ రావడానికి ఏజ్ ఒకటే కాదు, డే వన్ బేబీ నుంచి 100 ఇయర్స్ ఓల్డ్ వరకు ఎవరికైనా రావచ్చు. కానీ మోస్ట్ కామన్ గా మాత్రం ఏజ్ పైబడిన వాళ్ళకి వస్తుంటుంది. సో ఇది కాకుండా కొంతమందికి ఏంటంటే మెడిసిన్స్ యూజ్ చేయడం వల్ల, ఎగ్జాంపుల్ మనకు స్టిరాయిడ్స్ ఉంటాయి కదా, స్టిరాయిడ్స్ ఏదైనా మన బాడీలో ఏదైనా డిసీజ్ కి మన స్టిరాయిడ్స్ ఎక్కువ యూజ్ చేసినప్పుడు వాళ్ళకి ఎర్లీగా క్యాటరాక్ట్ వచ్చే అవకాశం ఉంటుంది. సో 30 ఇయర్స్ లోనే 20 ఇయర్స్ లోనే కూడా క్యాటరాక్ట్ వస్తుంది వాళ్ళకి. సో అప్పుడు సర్జరీ చేయాల్సి వస్తుంది వాళ్ళకి, ఆ ఏజ్ లోనే చేయాల్సి వస్తుంది. అదొకటి. ఇలా ఇది కాకుండా ఇంకా కొంతమందికి ఏంటంటే షుగర్ వల్ల కూడా, షుగర్ ఎప్పుడైతే అబ్నార్మల్ గా కంట్రోల్ లో ఉండదో, అంటే 400+ షుగర్ లెవెల్స్ ఉన్నాయనుకోండి, అందులో మన కంటి లోపల ఎర్లీ ఏజ్ లోనే క్యాటరాక్ట్ వస్తుంది, దాన్ని షుగర్ క్యాటరాక్ట్ అంటాము. అట్లాంటివి కొంతమందికి ఏంటంటే రేడియేషన్ వల్ల, రేడియేషన్ అంటే మనకి ఏదైనా రేడియేషన్ ఎక్స్పోజర్ అయినప్పుడు, వాళ్ళు ఏదైనా రేడియేషన్ రిలేటెడ్ వర్క్ చేస్తున్నప్పుడు వాళ్ళకి ఎర్లీగా క్యాటరాక్ట్ వచ్చే అవకాశం ఉంటుంది, అట్లాంటివి ఉంటుంది. అలా కాకుండా కొంతమందికి ఎలా అంటే రకరకాల మెడిసిన్స్ ఏదైనా డిసీజెస్ కి ఏదైనా వాడినప్పుడు దాని సైడ్ ఎఫెక్ట్ లాగా రావచ్చు,
1: అంటే ఎక్కువ మోతాదులో ఇంకా తప్పనిసరిలో
0: ఎక్కువ మోతాదులో వాడడం వల్ల అట్లా వస్తుంది. ఇంకొంతమందికి ఏంటంటే రెటినా సర్జరీ తర్వాత కూడా కొంతమందికి ఎర్లీగా క్యాటరాక్ట్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇలా చాలా రీజన్స్ ఉంటాయి, బట్ మోస్ట్ కామన్ గా వచ్చేది ఏంటంటే ఏజ్ వల్ల అనమాట. ఏజ్ వల్ల వస్తుంది కాబట్టి అది యూజువల్ గా మనకు 45 ఇయర్స్ పైన వాళ్ళకే అప్పుడు ఎర్లీగా స్టార్ట్ అవడం, క్యాటరాక్ట్ ప్రారంభం అవుతుంది. దాని తర్వాత మెల్లిగా అది పెరుగుతూ ఉంటుంది ఇంకా ఏజ్ తో పాటు. అట్లా పెరిగినప్పుడు ఇంకా పేషెంట్ కొంచెం విజన్ లో క్వాలిటీ అనేది తగ్గడం స్టార్ట్ అవుతుంది.
2: డాక్టర్ నవీన్, సూపర్ స్పెషాలిటీ కంటి ఆసుపత్రి.
3: కంటిలో రెటీనా, మూతి బిందువులు, గ్లకోమా, కంటి నరాలు, కంటిలో దుర్మాంసం పెరగటం, నల్లగుడ్డు, దృష్టి సమస్య,
2: కంటి ట్రామా, మెల్లకన్ను, కనురెప్ప సమస్యలు, కంటి ఇన్ఫెక్షన్లు మరియు పిల్లల్లో కంటి సమస్యలకు
3: సంప్రదించండి

0: డాక్టర్ నవీన్ నూకల సూపర్ స్పెషాలిటీ కంటి ఆసుపత్రి,
1: అడ్వాన్స్డ్ రెటీనా కేర్ అండ్ లేజర్ ఐ సెంటర్, పంజాబ్ నేషనల్ బ్యాంక్ దగ్గర, ఖలీల్వాడి, నిజామాబాద్.
0: సెల్ 7288008086, ఫోన్ 08462223111. డాక్టర్ గారు, మరి ఈ మూత్రబిందు వస్తుంది అని తెలుసుకోవటానికి ముందస్తుగా మనకేమైనా లక్షణాలు కనబడతాయి అంటారు, ఎలాంటి లక్షణాలు ఉంటాయి?
2: సో ఈ కాట్రాక్ట్ ఫార్మేషన్ లక్షణాలు ఎలా అంటే, చూపు అన్నది తగ్గుతుంది. ఇంతకు ముందు మనకు ఉన్నంత క్వాలిటీగా చూపు అన్నది కనబడదు, కనిపిస్తుంది బట్ అంటే కంప్లీట్ గా బ్లాక్ అయిపోదు, కనిపిస్తుంది బట్. ఎలా అంటే మనకు చలికాలం పొగ మంచులో ఎర్లీ మార్నింగ్ ఎట్లా ఉంటుంది ఫాగ్ లో, అట్లా కొంచెం మబ్బుగా కనిపించడం స్టార్ట్ అవుతుంది. అది పెరుగుతుంది, ఆల్ ఆఫ్ సడన్ రాదు, అది కొంచెం కొంచెం కొంచెం కొంచెం తగ్గుతూ ఉంటుంది. ఎందుకంటే కాట్రాక్ట్ లోపల అయితే లెన్స్ ఉందో, మనం ఆ లెన్స్ ద్వారానే చూడాలి. సో ఇప్పుడు మనం ఒక గ్లాస్ డోర్ ఉందనుకోండి, గ్లాస్ డోర్ ట్రాన్స్పరెంట్ గా ఉన్నప్పుడు మనం అక్కడ ఏమవుతుందో మనం చూడగలుగుతాం. బట్ ఎప్పుడైతే ఆ గ్లాస్ డోరు ఆ ట్రాన్స్పరెన్సీ కొంచెం కొంచెం పోతుంది అనుకోండి, ఏదైనా దాని మీద ఏదైనా వైట్ కలర్ కానీ ఏదైనా ఫాగ్ లాగా ఫామ్ అవుతుంది అనుకోండి, అటు పక్క మనకు క్లియర్ గా కనబడదు కదా. సేమ్ అలానే ఇక్కడ కూడా జరుగుతుంది అనమాట. సో ఆ ఫాగ్ లో ఉన్నప్పుడు ఎట్లా కనిపిస్తుంది, అట్లా కనబడము, మబ్బు మబ్బు కనబడము, అట్లా స్టార్ట్ అవుతుంది. అది డెన్సిటీ అనేది పెరుగుతూ ఉంటది, ఇంకా మనం సర్జరీ చేసుకునేంత వరకు ఇంకా పెరుగుతూనే ఉంటుంది. అట్లా పెరిగి పెరిగి మనం సర్జరీ ఇంకా చేయకపోతే ఏమవుతుందంటే కంప్లీట్ గా విజన్ లాస్ అనేది అవుతుంది ఇంకా. సో కంప్లీట్ విజన్ లాస్ అవుతుంది, దానివల్ల కంప్లీట్ గా విజన్ పోయినప్పుడు అప్పుడు పేషెంట్ వస్తారు మన దగ్గర కొంతమంది, కొంతమంది నెగ్లెక్ట్ చేసి అట్లా వచ్చే వాళ్ళు కూడా ఉంటారు. సో ఇంకొంతమందికి ఏంటంటే, ఎప్పుడైతే ఆ కాట్రాక్ట్ అనేది సెంట్రల్ ఏరియాలో ఫామ్ అయింది అనుకోండి, మనకు మనకు విజన్ లో సెంట్రల్ ఏరియా చాలా ఇంపార్టెంట్. ఆ సెంట్రల్ ఏరియాని కాట్రాక్ట్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే, వాళ్ళకి పగటి పూట లైట్ అంటే సన్ లైట్ లోకి వెళ్ళినప్పుడు, ఎండలోకి వెళ్ళినప్పుడు అస్సలు ఏం కనబడదు. ఎందుకంటే బయటకు వెళ్ళినప్పుడు మన కన్ను మెకానిజం ఎలా ఉంటుందంటే, మనం లైట్ లోకి వెళ్ళినప్పుడు మన కంటి పాప ప్యూపిల్ అనేది కన్స్ట్రిక్ట్ అవుతుంది. అప్పుడు అది కన్స్ట్రిక్ట్ అయినప్పుడు ఇంత చిన్న ఉంటుంది. సో ఏ లైట్ వెళ్ళినా కంటి లోపలికి ఆ సెంట్రల్ ఏరియా నుంచే వెళ్ళాలి. బట్ ఆ సెంట్రల్ ఏరియాలో కాట్రాక్ట్ ఉంది అనుకోండి, విజన్ బాగా డిస్టర్బెన్స్ ఉంటుంది. కొంచెం ఈవినింగ్ టైం గానీ డిమ్ లైట్ లో గానీ అప్పుడు కొంచెం ప్యూపిల్ డైలైట్ అవుతుంది కాబట్టి కొంచెం పక్కలే సైడ్ లో కొంచెం బెటర్ కనిపిస్తుంది. సో అట్లాంటి వాళ్ళకి ఎలా అంటే, మార్నింగ్ టైం డే టైమ్ లో విజన్ డల్ ఉంటుంది, తక్కువ ఉంటుంది విజన్. ఈవినింగ్ టైం కొంచెం బెటర్ ఉంటుంది సెంట్రల్ గా కాట్రాక్ట్ ఉన్న వాళ్ళకి. కొంతమందికి ఏంటంటే పెరిఫెరల్ గా ఉంటుంది, పక్కలకు ఉంటుంది కాట్రాక్ట్ ఎక్కువ, సెంట్రల్ గా ఉండదు. వాళ్ళకి డే టైమ్ లో ఏం ప్రాబ్లం ఏమి ఉండదు, నైట్ టైమ్ లో కొంచెం ప్రాబ్లం అనిపిస్తుంది అట్లా. సో ఏదైనా ఇన్వేరియబుల్ గా ఏమవుతుందంటే, ఓవరాల్ టోటల్ కాట్రాక్ట్ కు ఫామ్ అవుతుంది. మళ్ళీ మనం సర్జరీ చేయకపోతే మెల్లిగా మెల్లిగా అది పెరుగుతూ ఉంటుంది, కాట్రాక్ట్ అనేది ప్రోగ్రెసివ్ డిసీజ్, అది మనం సర్జరీ చేసేంత వరకు కూడా అది పెరుగుతూనే ఉంటుంది. సో అప్పుడు ఎప్పుడైతే సర్జరీ చేసి దాన్ని తీసేస్తామో, దాని తర్వాత క్లియర్ విజన్ కనిపిస్తుంది ఇంకా వాళ్ళకి.
0: డాక్టర్ నవీన్ సూపర్ స్పెషాలిటీ కంటి ఆసుపత్రి,
1: కంటిలో రెటీనా, మూతి బిందువులు, గ్లకోమా, కంటి నరాలు, కంటిలో దుర్మాంసం పెరగటం, నల్లగుడ్డు, దృష్టి సమస్య,
0: కంటి ట్రామా, మెల్లకన్ను, కనురెప్ప సమస్యలు, కంటి ఇన్ఫెక్షన్లు మరియు పిల్లల్లో కంటి సమస్యలకు
1: సంప్రదించండి
0: డాక్టర్ నవీన్ నూకల సూపర్ స్పెషాలిటీ కంటి ఆసుపత్రి,
1: అడ్వాన్స్డ్ రెటీనా కేర్ అండ్ లేజర్ ఐ సెంటర్, పంజాబ్ నేషనల్ బ్యాంక్ దగ్గర, ఖలీల్వాడి, నిజామాబాద్.
0: సెల్ 7288008086, ఫోన్ 08462223111.
3: మరి మూత బిందు వచ్చిందంటే చాలా మందిలో మరి ఒక రకమైనటువంటి భయము ప్లస్ బాధ, ఎందుకంటే మరి చూపు ఉంటుందో పోతుందో అనేటువంటి ఒక భయం అనేటువంటిది ఏర్పడుతుంది. మరి ఇట్లాంటి వాళ్ళకి మనం ఏదైనటువంటి ట్రీట్మెంట్ ఇప్పుడు అందుబాటులో ఉంది ఆధునిక కాలంలో?
2: సో ట్రీట్మెంట్ వచ్చేసి కంటి లోపల వచ్చే కాట్రాక్ట్కి మన శుక్లం ఏదైతే వచ్చిందో తీసేసి దాని ప్లేస్లో లెన్స్ పెట్టడం, దీన్నే కాట్రాక్ట్ సర్జరీ అంట. అయితే కాట్రాక్ట్ సర్జరీ ఇంతకు ముందు ఉన్నట్టుగా ఇప్పుడు లేదు, కంప్లీట్ గా అడ్వాన్స్ టెక్నాలజీస్ వచ్చినాయి మనకు. ఇంతకు ముందు ఎలా ఉండేది అంటే, కంటి లోపల శుక్లం వచ్చినప్పుడు ఆ శుక్లం ఏదైతే ఉంది దాన్ని బయటకు తీయకుండా కంటి లోపలికి అనేవాళ్ళు ఇలా. ఎస్ కంప్లీట్ గా మన విట్రెస్ క్యావిటీ ఉంది కదా వెనకాల, ఆ లెన్స్ వెనకాల, దాంట్లోకి ఇట్లా అనేవాళ్ళు. ఇట్లా చిన్న ప్రిక్ చేస్తుందని అది లోపలికి వెళ్ళి పడిపోతుంది. పడిపోయిన తర్వాత కొంచెం కనబడేది కావాలంటే బయట నుంచి అద్దాలు పెట్టేవాళ్ళు. థిక్ గ్లాస్ ఉంటాయి అనమాట, ప్లస్ గ్లాస్, ప్లస్ 10 గ్లాస్ అంటాం వాటిని. ఆ థిక్ గ్లాస్ పెట్టి ఇచ్చేవాళ్ళు అట్లా, ఓల్డ్ మోడల్ అంటే ఒక 40 ఇయర్స్ బ్యాక్ అట్లా అట్లా చేసేవాళ్ళు. తర్వాత రాను రాను ఏమైందంటే, అట్లా లోపలికి అనడం కాదు, ఆ శుక్లాన్ని బయటికి తీయాలి మనము అని చెప్పి కన్నుకు కట్ చేసాను అనమాట. ఆల్మోస్ట్ ఒక 6-7 mm కట్ చేసి కన్నుని అది బయటికి తీయడం స్టార్ట్ చేశారు. బయటికి తీసిన తర్వాత అట్లా మళ్ళీ లెన్స్ పెట్టుకోవాలి, అద్దాలు బయట నుంచే పెట్టుకోవాలి. అది దాన్ని మనము ఐసీసీ అంటాం అనమాట, అంటే ఇంట్రా క్యాప్సులర్ కాట్రాక్ట్ ఎక్స్ట్రాక్షన్ అంటాం. దాని తర్వాత నెక్స్ట్ ఏం చేశారంటే, నెక్స్ట్ టెక్నాలజీ ఏంటంటే ఓన్లీ లెన్స్ తీయాలి, ఆ సపోర్ట్ ఏదైతే మనం క్యాప్సులర్ బ్యాగ్ అంటాం అది,

0: ఆ క్యాప్సులర్ భాగాల నుంచి కంటి లోపలనే మనం లెన్స్ పెట్టాలి, బయట నుంచి పెట్టుకోకుండా అని చెప్పి కంటి లోపల లెన్స్ పెట్టే ఆపరేషన్ అప్పుడు స్టార్ట్ అయింది అనమాట. ఐఓఎల్స్, ఐఓఎల్ అంటే ఇంట్రాక్యులర్ లెన్స్. సో క్యాటరాక్ట్ ని ఎక్స్ట్రాక్ట్ చేసి కంటి లోపల ఐఓఎల్ ఇంప్లాంట్ చేయడం, అది స్టార్ట్ అయింది. దాని తర్వాత నెక్స్ట్ ఈ కట్ సెక్షన్ ఎక్కువ ఉంది అని చెప్పి దాన్ని తగ్గించుకుంటూ వచ్చారనమాట. దాన్ని ఎస్ఎసిఎస్ అంటాం మనం, స్మాల్ ఇన్సిజన్ క్యాటరాక్ సర్జరీ అంటాము. అందులో ఏంటంటే ఇన్సిజన్ అనేది కొంచెం చిన్నగా ఉంటుంది, బట్ సేమ్ కంటి లోపల ఉన్న లెన్స్ ని బయటికి తీసేసి మాన్యువల్ గా కంటి లోపల ఐఓఎల్ పెట్టేస్తాం లెన్స్. ఇది ఎస్ఎస్ఈఎస్ సర్జరీ అంటాము. సో ఇప్పుడు టెక్నాలజీ ఏంటంటే ఇట్లా ఎస్ఎస్ఈఎస్ అంటే బాగా కన్నును కట్ చేసి మాన్యువల్ గా చేత్తో చేయకుండా లేజరే లోపలికి పంపించి లేజర్ తోనే కంటి లోపల ఉన్న శుక్లాన్ని మనం ఎమల్సిఫై చేసి, అంటే అది లెన్స్ ఎలా ఉంటుంది మనకు కొంచెం సెమీ సాలిడ్ టైప్ ఉంటుంది, జెల్ లాగా ఉంటుంది అనమాట. సో ఆ జెల్ ని ఈ లేజర్ ఏం చేస్తుంది అంటే లిక్విడ్ లాగా మారుస్తుంది పవర్ తోని. సో ఇప్పుడు మనం క్రష్ చేయడం అనమాట, ఆ సెమీ సాలిడ్ ని క్రష్ చేసి లిక్విడ్ చేసి లిక్విడ్ ని పీల్చుకుంటది. అది లేజర్ ది ప్రోబ్ ఉంటది, ఆ లేజర్ ప్రోబ్ పట్టేంత మాత్రమే కన్ను మీద మనము చిన్న ఇన్సిజన్ ఇస్తాం అంతే, కార్నియా మీద లోపలికి వెళ్ళేసి ఆ ప్రోబ్ తీసుకెళ్లి దాంట్లో ఆ క్యాటరాక్ట్ ఏదైతే ఉందో ఆ సెమీ సాలిడ్ గా ఉన్న దాన్ని కొంచెం లిక్విడ్ లాగా మార్చేసి ఆ లిక్విడ్ ని తీసేస్తుంది, పీల్ చేస్తుంది. అట్లా పీల్చి క్యాటరాక్ట్ మొత్తం తీసేస్తుంది. దీన్ని సింపుల్ గా మనం లేజర్ క్యాటరాక్ట్ సర్జరీ అంటాం. ఓన్లీ దాన్ని లిక్విడ్ లాగా చేసి మిషన్ లోకి వెళ్ళిపోతుంది అంతే, బయటకు మనకు శుక్లం కనబడడానికి అట్లా రాదు. ఇందులో శుక్లం ని తీసి అట్లా దాని కంటి లోపల మళ్ళీ లెన్స్ పెడతాం మనము. ఆ లెన్స్ పెట్టే దాంట్లో కూడా మనం ఇప్పుడు ఆల్రెడీ చిన్న కట్ సెక్షన్ చిన్నగా పెట్టినాం కదా లేజర్ కోసము, సో లెన్స్ పెద్దగా ఉంటుంది మనకు. లెన్స్ అప్రాక్సిమేట్ 6-7 mm ఉంటుంది. సో మళ్ళీ లెన్స్ పెట్టాలంటే 6-7 mm అంటే మళ్ళీ కన్నీని కట్ చేయాలి కదా. అందుకు మళ్ళీ అందులో అడ్వాన్స్ టెక్నాలజీ ఏమొచ్చిందంటే ఫోల్డబుల్ ఐవెల్స్ అంటే మనం. ఫోల్డబుల్ ఐవెల్ అంటే ఏంటంటే ఐవెల్ నార్మల్ గా పెద్దగానే ఉంటుంది, మన కంటిలో ఉండే మన 10-11 mm ఏదైతే ఉంటుందో దానంత ఉంటుంది. కాకపోతే ఏంటంటే అది ఫోల్డ్ అవుతుంది. సో ఆ ఫోల్డ్ అయిన లెన్స్ ని చిన్న హోల్ చేసి కంటి లోపల మనం లోపలికి వెళ్ళిపోవచ్చు, లోపల ఇన్సర్ట్ చేసినాక అది ఎక్స్పాండ్ అయిపోతుంది, అది ఫోల్డబుల్ ఐవెల్స్ అంటాం. సో ఇది అడ్వాన్స్ లేజర్ క్యాటరాక్ట్ సర్జరీ. సో ఇప్పుడు రెగ్యులర్ గా మనం చేస్తున్నాయని ఇవే అనమాట, అడ్వాన్స్ లేజర్ క్యాటరాక్ సర్జరీ అవైలబుల్ ఉన్నాయి మన దగ్గర. ఈ లెన్స్ మనం యూజ్ చేస్తాము, ఈ అడ్వాన్స్ టెక్నాలజీ సజెస్ట్ చేస్తాము అందరికి.
1: అంటే మెల్లమెల్లగా చాలా మార్పులు వచ్చేసినాయి.
0: అడ్వాన్స్ టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ క్యాటరాక్ట్ సర్జరీ కూడా మోరాలెస్ ఎట్లా అంటే జనరల్ సర్జరీ లాగా ఉండేదాన్ని కంప్లీట్ గా టాపికల్ ఫేకో సర్జరీస్ కి తీసుకొచ్చాం. టాపికల్ సర్జరీస్ అంటే ఏంటంటే ఇప్పుడు ఎవరికి మనం కంటికి ఇంజెక్షన్ కూడా ఇవ్వము, ఇంజెక్షన్ ఇవ్వకుండా జస్ట్ డ్రాప్స్ వేసి క్యాటరాక్ట్ సర్జరీ చేస్తాం వాళ్ళకి.
1: అబ్బా అంటే ఆధునిక టెక్నాలజీ ఎంత మనిషికి సౌకర్యాన్ని
0: టెక్నాలజీ పెరిగింది. సో దీని వల్ల ఏమవుతుందంటే ఆ మాన్యువల్ సర్జరీ అయితే కట్ సెక్షన్ చేసి చేస్తాము, దానికి పోస్ట్ ఆపరేటివ్ అంటే సర్జరీ తర్వాత పేషెంట్ కేర్ ఎక్కువ తీసుకోవాల్సి వస్తుంది. ఎక్కువ రోజులు కొంచెం పోస్ట్ ఆప్ కేర్ తీసుకోవడము, హైజీన్ గా మెయింటైన్ చేయడము, కొంచెం పెయిన్ కానీ రెడ్నెస్ కానీ డిస్కంఫర్ట్ కానీ ఎక్కువ రోజులు ఉంటాయి. ఎందుకంటే మనం ఆయన్ని కట్ చేస్తున్నాం ఎక్కువసేపు, ఎక్కువ లెంత్ కట్ చేస్తున్నాం కాబట్టి ఆ సింప్టమ్స్ అవన్నీ ఎక్కువ ఉంటాయి. అంటే సింపుల్ గా చెప్పాలంటే ఇప్పుడు లాప్రోస్కోపిక్ సర్జరీ జనరల్ ఓపెన్ సర్జరీ చేసినట్టు
1: అంతే.
0: లాప్రోస్కోపిక్ సర్జరీ కొంచెం కన్వీనియంట్ గా ఉంటుంది, రికవరీ ఫాస్ట్ ఉంటుంది, ఇది కూడా అంతే అనమాట. సో లేజర్ సర్జరీ వల్ల ఏంటంటే రికవరీ ఫాస్ట్ ఉంటుంది అండ్ కంఫర్టబుల్ ఉంటుంది పేషెంట్ కి. పోస్ట్ ఆపరేటివ్ గా కేర్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా చాలా మినిమల్ గా ఉంటాయి. పేషెంట్ కి కంఫర్ట్ ఉంటుంది, ఫ్యామిలీకి కూడా కంఫర్ట్ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఒకసారి సర్జరీ చేసుకుంటే ఫ్యామిలీ కూడా వాళ్ళని చూసుకోవాలి కదా ఇంట్లో, పోస్ట్ ఆప్ కేర్ కానీ రిస్ట్రిక్షన్స్ కానీ వాళ్ళు చేయాల్సిన జాబ్స్ కానీ ఇంట్లో వర్క్స్ కానీ అవన్నీ కొంచెం ప్రాబ్లం అవుతుంది. సో లేజర్ క్యాటరాక్ట్ సర్జరీతో అవన్నీ చాలా కంఫర్టబుల్ గా అయిపోతుంది వాళ్ళకి.
1: సూపర్, చాలా బాగా చెప్పినారు డాక్టర్ గారు. విన్నారుగా, క్యాటరాక్ట్ అంటే మూత బిందు వచ్చిందని అస్సలు భయపడాల్సిన అవసరం లేదు. అతి చిన్న సర్జరీతో ఇందాక విన్నారు కదా, ఈవెన్ ఒక ఇంజెక్షన్ కూడా ఇవ్వకుండా పెద్ద కట్స్ అవి పెట్టకుండా మూత బిందుని తీసేసి అక్కడ చక్కగా లెన్స్ ని పెట్టి చక్కటి చూపును అందించే అవకాశం ఈ ఆధునిక టెక్నాలజీ కల్పిస్తుందని డాక్టర్ గారు చక్కగా మీకు భరోసా ఇస్తున్నారు. సో ఆ విషయంలో ఎలాంటి భయపడద్దు, మనం ఆపరేషన్ చేసుకోవాల్సిన వాళ్ళు తప్పకుండా చేసుకోవచ్చు. బాగుంది డాక్టర్ గారు, ఇంత మంచి ఉదయం ఇంత మంచి సమయం మా కోసం మా శ్రోతల కోసం కేటాయించినందుకు మా శ్రోతలందరి తరఫున మా తరఫున మీకు ధన్యవాదాలు.
0: థ్యాంక్ యూ.
2: ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు
3: డాక్టర్ నవీన్ నూకల, సూపర్ స్పెషాలిటీ కంటి ఆసుపత్రి,
2: అడ్వాన్స్డ్ రెటీనా కేర్ అండ్ లేజర్ ఐ సెంటర్, పంజాబ్ నేషనల్ బ్యాంక్ దగ్గర ఖలీల్వాడి నిజామాబాద్,
3: ఫోన్ 08462223111.
4: ఇంతవరకు మీరు డాక్టర్ నవీన్ సూపర్ స్పెషాలిటీ కంటి వైద్యశాల నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో కంటి వ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ నవీన్ నూకల గారు అందించిన సలహాలు సూచనలు విన్నారు. ఎఫ్ఎం శ్రోతలు 103.2 MHz పై నిజామాబాద్ ఆకాశవాణి కార్యక్రమాలు వింటున్నారు.

0: పెట్టిన కార్యక్రమం ప్రభాత లహరి. ఈ కార్యక్రమాలన్నీ కూడా మీరు న్యూస్ ఆన్ ఏఆర్ మొబైల్ యాప్ ద్వారా ఎక్కడైనా ఎప్పుడైనా వినొచ్చు. మరి కార్యక్రమంలో ఇప్పుడు తీసుకుందాం ఒక చిన్న విరామం.
1: ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్ గా కనిపిస్తున్నావు. ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్ పల్ ఆప్కె సాథ్.
2: బృందావన్ హాస్పిటల్ ఇప్పుడు నూతన భవనంలో 24/7 సేవలు అందిస్తుంది. మూత్రపిండంలో రాళ్లు తీయడం, ప్రోస్టేట్ గ్రంథి ఆపరేషన్ చేయడం, సాధారణ కాన్పులు, పెద్ద ఆపరేషన్లు, సంతాన సాఫల్యతకై ప్రత్యేక చికిత్సతో పాటు అన్ని రకాల క్యాన్సర్ చికిత్సల్ని కూడా అందిస్తోంది బృందావన్ హాస్పిటల్. డాక్టర్ బండారి నవీన్ భాస్కర్ యూరాలజిస్ట్, డాక్టర్ బండారి ఉషా నవీన్ గైనకాలజిస్ట్. బృందావన్ హాస్పిటల్, ద్వారకా నగర్, నిజామాబాద్.
0: విరమంత్రం తిరిగి ప్రభాత లహరి కార్యక్రమానికి శ్రోతలందరికీ స్వాగతం. ఆగస్టు 11 ఈనాటి ప్రత్యేకత ఏంటో ఇప్పుడు చూద్దాం. ఆగస్టు 11 అంటే ఈ రోజున జాతీయ కుమారులు కుమార్తెల దినోత్సవం అంటే నేషనల్ సైన్స్ అండ్ డాటర్స్ డేగా జరుపుకుంటారు. ప్రతి సంవత్సరం ఆగస్టు 11 తేదీన ఈ జాతీయ కుమారులు కుమార్తెల దినోత్సవాన్ని జరుపుకుంటారు. దీని యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఆనందకరమైన, ఆహ్లాదకరమైన వాతావరణంలో తల్లిదండ్రులు తమ కుమారులు కుమార్తెలను విలువైన సమయాన్ని కేటాయించడం, వారితో ఆనందంగా గడపడం.

మనం ఈరోజు జాతీయ కుమారులు కుమార్తెల దినోత్సవం సందర్భంగా కొన్ని వివరాలు వింటున్నాం. మరి ఈనాటి వివరాల్లో పిల్లల జీవితాల్లో తల్లిదండ్రుల మద్దతును, కుటుంబ బంధాల యొక్క ప్రాముఖ్యతను మరింత బలపరుచుకోవటం ఈనాటి యొక్క ముఖ్య ఉద్దేశ్యం. మరి ఈరోజును ఎలా జరుపుకుంటారో చూద్దాం. పిల్లలతో కలిసి బయటకు వెళ్ళటం లేదా పార్కుల్లో సరదాగా గడపటం, పిల్లలకు ఇష్టమైన వంటలు వండి వారికి తినిపించటం, వారితో ముచ్చటగా ముచ్చటించడం, ఇంట్లో ఉన్నటువంటి పాత ఫోటోలను వాటికి సంబంధించిన వివరాలను వారికి వివరించి వాటి యొక్క ప్రాముఖ్యతను తెలపటం

ఈరోజు జాతీయ కుమారులు కుమార్తెల దినోత్సవం సందర్భంగా కొన్ని వివరాలు వింటున్నాం మనం. పిల్లలతో ఇంట్లో ఉన్నటువంటి పాత ఫోటోలను, వాటికి సంబంధించిన వివరాలను వారికి వివరించడం, అదేవిధంగా వారితో ప్రేమగా గడపటం ఈనాటి యొక్క ముఖ్య ఉద్దేశంగా చెప్పుకోవచ్చు. అదేవిధంగా పిల్లల చిన్ననాటి జ్ఞాపకాలను నెమరేసుకోవడం, పిల్లల యొక్క ఆశలు ఆశయాలు గురించి అడిగి తెలుసుకోవటం, వారికి సలహాలు సూచనలు అందివ్వటం, వారి యొక్క ఎదుగుదలకు మన యొక్క వంతు కర్తవ్యాన్ని నిర్వర్తించటం, అలాగే వాటికి తగ్గ సలహాలు వారికిచ్చి వారి యొక్క బంగారు భవిష్యత్తుకు బాటలు వేయటం కూడా ఈనాటి యొక్క ముఖ్య ఉద్దేశం.

కుమారుడు కుమార్తె. పుణ్యమ నరకం నుండి తల్లిదండ్రుల్ని రక్షించేవాడు కొడుకు అని పూర్వీకుల యొక్క నమ్మకం ఉండేది. పూర్వకాలంలో సమాజంతో మగ సంతానానికి ఆడ సంతానం కంటే విలువ ఎక్కువగా ఇచ్చేవారు. కానీ ఇప్పుడు అలా కాదు, ఇద్దరు సమానమే. అలాంటి భావన సమాజంలో తెచ్చే బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉంటుంది.

ఈరోజు జాతీయ కుమారులు కుమార్తెల దినోత్సవం సందర్భంగా మనం ఈనాటి ప్రభాతలహరి కార్యక్రమంలో కొన్ని వివరాలు తెలుసుకుంటున్నాం. అయితే మగ సంతానం అయితే పనిచేసి కష్టపడి సంపాదిస్తాడని పాతకాలంలో కొడుకులు కావాలనుకునేవారు. కానీ ప్రస్తుత కాలం మారింది, సమాజం మారింది. పురుషులతో సమానంగా మహిళలు కూడా అన్ని రంగాల్లో అవలీలగా ఏలుతున్నారు. కాబట్టి ఆడ మగ అని తేడా లేకుండా తారతమ్యాలు భేదాలు లేని బంగారు సమాజాన్ని మన భారతావనికి అందించే ప్రయత్నం మనమందరం చేద్దాం. ఆడ మగ తేడా లేని సమాజాన్ని అందరం కోరుకుందాం. ఇది జాతీయ కుమారులు కుమార్తెల దినోత్సవం సందర్భంగా కొన్ని వివరాలు.

మహాభారత లహరి కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 8:15 కావస్తుంది. కాసేపట్లో ఆంగ్లంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి.

అనుకున్న ఆ పాట కలుసుకోవాలని చిత్రం కోసం దేవి స్వీప్స్ సహపడింది. ఎఫ్ఎం శ్రోతలు 3.2 మెగాహెర్ట్జ్ పై నిజామాబాద్ ఆకాశవాణి కార్యక్రమాలు వింటున్నారు. మనం వింటున్న కార్యక్రమం సినీ రంజని తెలుగు సినిమా పాటలు. కార్యక్రమంలో ఇప్పుడు విన్నాం శ్రీనివాస కళ్యాణం చిత్రం కోసం కేవీ మహాదేవన్ సంగీత సారథ్యంలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడిన ఈ పాట.

మీరు విన్న మాట ఒకటో నంబర్ కుర్రాడు చిదంబరంది. ఎఫ్ఎం శ్రోతలు సినీరంజని తెలుసు పాటలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు విందాం బొంబాయి ప్రియుడు చిత్రం కోసం ఎల్ఎన్ కీరవాణి సంగీత సార్థ్యంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ప్రతిమారావు పాడిన ఈ పాట.

రాజని కార్యక్రమంలో చివరిగా మీరు విన్న పాట ఆనా పిల్లంట చిత్రంలోంది. ఇంతటితో సినీ రజని కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 9:15.

హృదయ రాగాలు శ్రోతలు వాట్సాప్ ద్వారా కొన్న సినిమా పాటల కార్యక్రమానికి స్వాగతం పలుకుతున్నాడు మీ పాండు. మా అభిమాన శ్రోతలకు తెలుసు, నేను మరోసారి చెప్తున్నాను, నిన్న మొన్న పంపిన వాళ్ళు మాత్రం దయచేసి ఈ రోజు పంపకండి. ఎందుకంటే 2 రోజుల గ్యాప్ తీసుకుంటూ పంపినట్లయితే మీ పేర్లు కూడా వినడానికి వీలుగా ఉంటుంది, అందరికీ మరి ఎవరికి కూడా ఇబ్బందిగా ఉండదు. కాబట్టి ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని మా అభిమాన శ్రోతలు అందరికీ సహకరిస్తారని కోరుకుంటూ ఈనాటి హృదయ రాగాల కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. ఈ కార్యక్రమానికి మీరు వాట్సాప్ చేసిన ఫోన్ నంబర్ 8462245066 ఫోన్ నంబర్ మరోసారి 8462245066. మరి ఈనాటి హృదయ రాగాల కార్యక్రమంలో ముందుగా మనం వినే పాట అనుబంధం చిత్రం నుండి మాకోసం మంచి పాటను ప్రసారం చేయండి అని కోరుతున్న విమాన శ్రోతలు నిజామాబాద్ జిల్లా పాంగ్రా నుండి రవి, లావణ్య, నవ్య, శ్రీకర్ మరియు వీరి కుటుంబ సభ్యులు వీరందరి కోరికపై అనుబంధం చిత్రం నుండి ఈ పాట విందాం.

0: ఎఫ్ఎం శ్రోతలు 93.2 మెగాహెర్ట్జ్ పై నిజామాబాద్ ఆకాశవాణి కార్యక్రమాలు వింటున్నారు. మనం వింటున్న కార్యక్రమం హృదయ రాగాలు. శ్రోతలు వాట్సాప్ ద్వారా కూడిన సింహ పాటలు. ఈ కార్యక్రమానికి మీరు వాట్సాప్ చేసిన ఫోన్ నంబర్ 8462-2465-0666. ఈ కార్యక్రమాలన్నీ కూడా మీరు న్యూస్ ఆన్ ఏఆర్ మొబైల్ యాప్ ద్వారా ఎక్కడైనా ఎప్పుడైనా వినొచ్చు. మరి కార్యక్రమంలో ఇప్పుడు తీసుకుందాం ఒక చిన్న విరామం.
1: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
2: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
1: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 డిగ్రీ పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసీ. ఎల్ఐసి ప్రతి క్షణం మీకు తోడుగా.
3: మాతృత్వం ఒక మధురమైన వరం.
4: ఈ వరం పొందటానికి ఎలాంటి శారీరక సమస్యలు మీకున్నా
3: సంప్రదించండి
4: డాక్టర్ బండారి సుజాత,
3: విజయలక్ష్మి హాస్పిటల్, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో.

0: వాడి నిజామాబాద్
1: ఫోన్ 0846225334. డాక్టర్ వినోద్ పవార్ దంత వైద్యులు, రూట్ కెనాల్, డెంటల్ ఇంప్లాంట్, స్క్లిప్ ట్రీట్మెంట్ మొదలైన చికిత్సలకు సంప్రదించండి.
0: డాక్టర్ వినోద్ పవార్, కపిల హోటల్ పక్కన, హైదరాబాద్ రోడ్, నిజామాబాద్.
1: సెల్ 9440004837. ఆర్పీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్.
0: ఆస్తమా, అలర్జీ, గ్లకోమా, రెటీనా, కంటి సమస్యలు,
1: ఎముకలు, కీళ్లు, కిడ్నీ, వెన్నుముక, నరాల సమస్యలకు,
0: క్రిటికల్ కేర్ ఎమర్జెన్సీ కేసులకు
1: ఆర్పీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్,
0: ద్వారకా నగర్, నిజామాబాద్.
1: సెల్ 9032323258. సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్,
0: ఆర్థోపెడిక్, ఎండోక్రైనాలజీ, కార్డియాలజీ, న్యూరో, న్యూరో సర్జరీ, యూరాలజీ, జనరల్ మెడిసిన్,
1: ఇంకా జనరల్ లాప్రోస్కోపిక్ సర్జరీ, డెంటల్ ఫిజియోథెరపీ, రేడియాలజీ అన్ని ఒకే చోట,
0: 24 గంటలు అత్యవసర సేవలు.
1: ఎన్ఏబిహెచ్ గుర్తింపు.
0: సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్.
2: ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ పథకం. ఈ పథకంలో మొదటిగా వ్యక్తిగత సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు, ఎస్హెచ్జీస్, ఎఫ్పిఓలు, సహకార సంఘాలకు అర్హత గల ప్రాజెక్ట్ వ్యయంలో 35% క్రెడిట్ లింక్ క్యాపిటల్ సబ్సిడీ, ఒక్కో వ్యక్తిగత యూనిట్ కు 10 లక్షల గరిష్ట పరిమితితో మరియు కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రూప్ యూనిట్స్ కు 3 కోట్ల గరిష్ట పరిమితితో సహాయం అందించబడుతుంది. లబ్ధిదారుడు కనీసం 10% స్వయం పెట్టుబడి సమకూర్చుకోవాలి. పీఎంఎఫ్ఎంఈ అమలులో రాష్ట్ర స్థాయిలో తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ నోడల్ ఏజెన్సీగా, జిల్లా స్థాయిలో డిఐసి, గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో సెఫ్ మరియు మెప్మా లబ్ధిదారులకు మార్గనిర్దేశం చేస్తూ, బ్యాంకులు మరియు సంబంధిత శాఖలతో సమన్వయం ద్వారా రుణాల మంజూరు, సబ్సిడీ అనుసంధానం, ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు స్థాపన మరియు అభివృద్ధి ఈ పథకం ద్వారా అమలు చేయబడుతుంది. ఈ పథకం కింద దాదాపు అన్ని ఆహార ప్రాసెసింగ్ కార్యకలాపాలు అర్హత కలిగినవి. అయితే ప్రాసెస్ చేయని ముడి ఉత్పత్తుల కొనుగోలు, అమ్మకాలు, లూస్ పాలు, తేనె, నూనె విక్రయం, పశు శోషణ, తాజా మాంసం లేదా చేపల విక్రయం, అలాగే క్యాంటీన్లు, హోటళ్లు, టిఫిన్ సెంటర్లు వంటి ఆహార సేవల వ్యాపారాలు ఈ పథకంలో అర్హత కలిగినవి కావు.
3: పీఎంఎస్ఎంఈ పథకాన్ని మరింత ప్రభావవంతంగా అమలు చేయడానికి ఈ కేంద్ర ప్రభుత్వ పథకాలతో సమన్వయం చేసుకోవచ్చు. ఏఆర్ఎఫ్, పీఎంకేఎస్వై, పీఎంఎంఎస్వై, ఏహెచ్ఐడిఎఫ్, ఎంఐడిహెచ్, ఎంహెచ్వి, ఎన్ఆర్ఎల్ఎం, ఎన్యూఎల్ఎం, స్టాండప్ ఇండియా, ముద్ర, సిజిటి, ఎంఎస్సి.
2: మరిన్ని వివరాల కోసం జిల్లా స్థాయిలోని డిఐసి కార్యాలయాలను మరియు రాష్ట్ర స్థాయిలోని తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ డీజీఎఫ్పిఎస్ సంప్రదించగలరు.
4: వీరభద్రం తిరిగి హృదయ రాగల కార్యక్రమానికి శ్రోతలందరికీ స్వాగతం.

0: పాట మా దైవం చిత్రం నుండి మాకు మంచి పాఠం ప్రసారం చేయండి అని కోరుతున్న అభిమాన శ్రోతలు నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ చేనేత కాలనీ నుండి జిందర్ నరహరి, లక్ష్మి, భానుతేజ, మృదుల, ఉదయ్ కిరణ్, అంగీర్, భానుతేజ, ఉదయ్ రేఖ, రియాన్స్, హన్మహిత్ మరియు వీరి కుటుంబ సభ్యులు వీరందరి కోరికపై మా దైవం చిత్రం నుండి ఈ పాట విన్నాం.
1: ఒకే కులం ఒకే

0: క్యూఆర్ కోడ్ స్కాన్ చేయండి, 5000 క్యాష్ బ్యాక్ పొందండి. అరే బా భలే ఉందే, చిక్కుకున్నాడు.
1: యూపీఐ పిన్ ఎంటరింగ్ కేవలం డబ్బు పంపడానికేనా?
2: ఆర్బీఐ అంటుంది.
1: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
3: కార్యక్రమంలో తరగతి పాట సంపంగి చిత్రం కోసం ఉదిత్ నారాయణ అనురాధ శ్రీరామ్ పాడిన పాటను మాకు సంప్రసారం చేయండి అని కోరుతున్న అభిమాన శ్రోతలు, నిజామాబాద్ ఆటో నగర్ నుండి సీఎం రోడ్, షేక్ అబ్దుల్ అలీ, నిఘార్ పర్వీన్, ఉదయ భాను, మీనా సత్యం, శారదా సుధీర్, శోభ, శ్రీధర్, రవి, సునీత మరియు వీరి కుటుంబ సభ్యులు వీరందరి కోరికపై సంపంగి చిత్రం కోసం ఉదిత్ నారాయణ అనురాధ శ్రీరామ్ పాడిన ఈ పాట విన్నాం.

మనవే రాగల కార్యక్రమంలో తర్వాత పాట జయం మనవేర చిత్రం నుండి మాకోసం మంచి పాటను ప్రసారం చేయండి అని కోరుతున్న అభిమాన శ్రోతలు రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట నుండి గంగు మహేందర్ నాగలక్ష్మి గంగుత్ హర్షవర్ధన్ అశోక్ సమత వైష్ణవులు సాయి చరణ్ మరియు వీరి కుటుంబ సభ్యులు వీరందరి కోరికపై జయం మనవేర చిత్రం నుండి ఈ పాట విందాం.

హృదయరాగల కార్యక్రమంలో తర్వాత పాట చెన్నకేశవ రెడ్డి చిత్రం నుండి మాకోసం మంచి పాటలు ప్రసారం చేయండి అని కోరుతున్న శ్రోతలు నిజామాబాద్ జిల్లా జక్రాన్పల్లి నుండి అరుణ రాజేందర్ మరియు వీరి కుటుంబ సభ్యులు. వీరి కోరికపై ఈ పాట విందాం.

0: శ్రోతలు 103.2 మెగాహెర్ట్జ్ పై నిజామాబాద్ ఆకాశవాణి కార్యక్రమాలు వింటున్నారు. మనం వింటున్న కార్యక్రమం హృదయ రాగాలు. శ్రోతలు వాట్సాప్ ద్వారా కోరిన సినిమా పాటలు. ఈ కార్యక్రమానికి మీరు వాట్సాప్ చేయాల్సిన ఫోన్ నంబర్ 8462240656. ఈ కార్యక్రమాలన్నీ కూడా మీరు న్యూజోన్ ఏఐఆర్ మొబైల్ యాప్ ద్వారా ఎక్కడైనా ఎప్పుడైనా వినొచ్చు. మరి కార్యక్రమంలో ఇప్పుడు తీసుకుందాం ఒక చిన్న విరామం.
1: పిల్ల పాపల కేరింతలు లేక మీ ఇల్లు బోసిపోయిందా?
2: ఇల్లు గడిచినా సంతానం లేదని బాధపడుతున్నారా?
1: అయితే సంప్రదించండి
2: డాక్టర్ బండారి సుజాత విజయలక్ష్మి హాస్పిటల్,
1: రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో ఖలీల్వాడి, నిజామాబాద్.
2: ఫోన్ 08462253344.
0: వీరమంత్రం తిరిగి హృదయ రాగల కార్యక్రమానికి శ్రోతలందరికీ స్వాగతం. హృదయ రాగల కార్యక్రమంలో తర్వాత పాట గుండమ్మ కథ చిత్రం కోసం ఘంటసాల పి సుశీల పాడిన పాటను మాకోసం వినిపించండి అని కోరుతున్న అభిమాన శ్రోతలు నిజామాబాద్ వినాయక నగర్ నుండి కూచిన శ్రీహరి, జ్యోతి, స్నిగ్ధ, రాజ్ కుమార్, వినోద్ కుమార్, గ్రీష్మ, రామనందన్ మరియు వీరి కుటుంబ సభ్యులు వీరందరి కోరికపై గుండమ్మ కథ చిత్రం నుండి ఈ పాట విన్నాం.

ఔషధీయ రాగాల కార్యక్రమంలో తర్వాత పాట స్వయం వరం చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడిన పాటను మాకోసం వినిపించండి అని కోరుతున్న అభిమాన శ్రోతలు నిజామాబాద్ ఖిల్లా రోడ్ కెనాల్ కట్ట నుండి మండల శ్రీనివాస్, లక్ష్మి, కేతన్, మనోహర్, ధనంజయ్, తరుణి, రుద్రవరం అశోక్, లక్ష్మి మరియు వీరి కుటుంబ సభ్యులు. వీరందరి కోరికపై స్వయంవరం చిత్రం నుండి ఈ పాట విన్నాము.

నిజామాబాద్ నుండి వేముల నరసింహరావు గారు మెసేజ్ పంపారండి. ఏంటంటే బ్యూటిఫుల్ సాంగ్స్ వినిపిస్తున్నారు వినిపించారు. అదేవిధంగా పాండు గారు ఈరోజు మరి కుమారులు కుమార్తెల దినోత్సవం సందర్భంగా మంచి పాటలు మంచి విషయాలు తెలియజేశారు ప్రభాతలరి కార్యక్రమంలో, మీకు ధన్యవాదాలు అంటున్నారండి. మరి మీకు కూడా నరసింహరావు గారు శతకోటి ధన్యవాదాలు, ఎందుకంటే ఇంత ఓపిక్గా వినుకుంటూ మీ యొక్క ఒపీనియన్ని అందిస్తున్నారు కాబట్టి నరసింహరావు గారు మీకు కూడా శతకోటి ధన్యవాదాలు. మరి అదేవిధంగా ఇంకో విషయం ఏంటంటే నిన్న నరసింహరావు గారు మీరు పాట విన్నారు కాబట్టి మీ పాట వేయట్లేదు ఈరోజు, వేరే శ్రోతలకి అవకాశం ఇస్తున్నాం. మరి పెద్దన్నయ్య చిత్రం నుండి పాటను కోరుతున్నటువంటి శ్రోతలు నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి దివాకర్ విమల యష్ణ త్రివేది మరియు వీరి కుటుంబ సభ్యులు వీరందరి కోరికపై కోటి సంగీత సారథ్యంలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట ఇప్పుడు విందాం.

హృదయ రాగాల కార్యక్రమంలో తర్వాత పాట బాగా నచ్చాడు, చిత్రం నుండి మా కోసం మంచి పాటను ప్రసారం చేయండి అని కోరుతూ, అదేవిధంగా ఆర్జే పాండు గారికి శుభోదయం అంటున్నారండి. మీకు కూడా శుభోదయం. నిజామాబాద్ హమాల్వాడి నుండి రాజేశ్వర్ పిల్లి, అనూష, చింకి, ప్రయూష్, శివి, హిరల్, మన్ను అందరికి కూడా, మన శ్రోతలందరికీ, అభిమాన శ్రోతలందరికీ కూడా మన ఇద్దరి తరపున శుభోదయం తెలుపుతూ, మరి బాగా నచ్చాడు చిత్రం నుండి ఈ పాట వినిపిద్దాం. ఇదే పాట కోసం మరికొంతమంది శ్రోతలు కోరుతున్నారు. నిజామాబాద్ గుమస్తా కాల్ నుండి సంఘవి, శ్రీనివాస్, లావణ్య, హేమచంద్ర, లతిక మరియు వీరి కుటుంబ సభ్యులు వీరందరి కోరికపై బాగా నచ్చాడు చిత్రం నుండి ఈ పాట విందాం.

శ్రోతలకు ఒక గమనిక. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించిన ప్రవేశాల కోసం ఆన్లైన్ దరఖాస్తుల సమర్పణ ఈ నెల 13 వరకు కొనసాగుతుంది. బీఎస్సీ అగ్రికల్చర్, బీఎస్సీ ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ మరియు బీఎస్సీ హార్టికల్చర్ కోర్సుల్లో ప్రవేశం పొందవలసిన విద్యార్థులు విశ్వవిద్యాలయం అధికారిక వెబ్సైట్ www.pjtau.edu.in సందర్శించి ఆన్లైన్ దరఖాస్తు ఫారం ద్వారా తమ దరఖాస్తులను సమర్పించాలి. గమనిక విన్నారు. శ్రోతలకు మరో గమనిక. రేపు ఉదయం 7:30 మనోరమ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ సరస్వతి నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో సంతాన సాబల్యతకు జాగ్రత్తలు, ఇంకా స్త్రీలలో ఎదురయ్యే అన్ని రకాల సమస్యలకు పరిష్కార మార్గాల గురించి ప్రసూతి వైద్య నిపుణురాలు డాక్టర్ డి రమాదేవి గారు శ్రోతలకు తగిన సలహా

వార్తల సూచనలు అందిస్తారు. ఈ కార్యక్రమ సమయం రేపు ఉదయం 7:30 గమనిక విన్నారు. శ్రోతలకు మరో గమనిక, రేపు ఉదయం 8:00 ప్రూడెన్స్ హాస్పిటల్ ప్రగతి నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో రకరకాల క్యాన్సర్ వ్యాధులకు కారణాలు, వాటి లక్షణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి క్యాన్సర్ వ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ ఎం రోహిత్ గారు శ్రోతలకు తగిన సలహాలు సూచనలు తెలియజేస్తారు. ఈ కార్యక్రమ సమయం రేపు ఉదయం 8:00 గమనిక విన్నారు. శ్రోతలకు మరో గమనిక, రేపు ఉదయం 8:30 సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఖలీల్వాడి నిజామాబాద్ గారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో డెంగ్యూ వ్యాధి లక్షణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ప్రముఖ జనరల్ ఫిజిషియన్ డాక్టర్ దీపక్ రెడ్డి గారు శ్రోతలకు తగిన సలహాలు సూచనలు అందిస్తారు. ఈ కార్యక్రమ సమయం రేపు ఉదయం 8:30 గమనిక విన్నారు.

ఎఫ్ఎం శ్రోతలు 103.2 MHz పై నిజామాబాద్ ఆకాశవాణి కార్యక్రమాలు వింటున్నారు. మనం వింటున్న కార్యక్రమం హృదయ రాగాలు. శ్రోతలు వాట్సాప్ ద్వారా కొన్న సినిమా పాటలు. కార్యక్రమంలో చివరిగా ఉందాం. నేను చిత్రం అంటూ మాకోసం మంచి పాటను ప్రసారం చేయండి అని కోరుతున్న అభిమాన శ్రోతలు, బైసా పాంగ్రీ నుండి చక్రధర్ పాటిల్, రతన్ బాయి, దొండూరావు, శేషారావు పాటిల్ మరియు వీరి కుటుంబ సభ్యులు వీరందరి కోరికపై నేను చిత్రం నుండి చివరిగా ఈ పాట

మీరుంటున్న ఈ పాటతో ఈనాటి హృదయ నగరి కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి నిజాం బతికేంద్రం. సమయం 10 గంటలు కావస్తుంది. కాసేపట్లో వివిధ భారతి కార్యక్రమాలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. అంతవరకు ఇది పాట విన్నాము.

పర్యటనలో ఉన్న తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ప్రసిద్ధ బ్యాటరీ సాంకేతిక సంస్థ క్వాంటమ్ స్కేప్ కార్యాలయాన్ని సందర్శించారు. సంస్థ సీఈఓ డాక్టర్ శివరాంతో భేటీ అయ్యి రాష్ట్రంలో సాలిడ్ స్టేట్ బ్యాటరీల తయారీ పరిశోధనలపై చర్చించి పెట్టుబడులు పెట్టాలని కోరారు. కేంద్ర కేబినెట్ కార్యదర్శి డాక్టర్ టీవీ సోమనాథన్ అధ్యక్షతన జరిగిన వీడియో కాన్ఫరెన్స్ లో తెలంగాణ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు పాల్గొన్నారు. అక్టోబర్ 2026 నుండి దేశవ్యాప్తంగా అమలు చేయనున్న రిఫార్మ్ ఉత్సవ్ సంస్కరణల కార్యాచరణపై రాష్ట అధికారులకు దిశానిర్దేశం చేశారు. జేపీఎస్సీ జేఎస్ఎస్సీ పరీక్షల్లో అక్రమాలపై జార్ఖండ్లో విద్యార్థుల ఆందోళన నిన్న 10 గంటల పాటు కొనసాగింది. అసెంబ్లీ ముట్టడి సందర్భంగా నిన్న పోలీసులు జరిపిన లాఠీచార్జీకి నిరసనగా బీజేపీ ఈరోజు రాష్ట్ర వ్యాప్త బంద్కు పిలుపునిచ్చింది. పాతబస్తీలో సామూహిక మాతేశ్వరి ఘటాల నిమజ్జనోత్సవ ఊరేగింపు నిన్న రాత్రి అంగరంగ వైభవంగా సాగింది. అంతకుముందు పలు ప్రధాన మహంకాళి ఆలయాల్లో పోతరాజుల స్వాగతాలు, భవిష్యవాణి రంగం కార్యక్రమాలు సంప్రదాయబద్దంగా జరిగాయి. ఈ ఊరేగింపును తిలగించడానికి భక్తులు భారీగా తరలివచ్చారు. పర్యావరణ పరిరక్షణలో బాసర ఆర్జీయుకేటీ జాతీయ అంతర్జాతీయ స్థాయిలో అరుదైన ఘనత సాధించింది. నేషనల్ గ్రీన్ యూనివర్సిటీ ర్యాంకింగ్ 2026లో 91.1 స్కోర్తో గోల్డ్ రేటింగ్, దేశవ్యాప్తంగా 23వ ర్యాంకును కైవసం చేసుకుంది. ఈ ఘనతతో అమెరికాలోని న్యూయార్క్లో జరిగే ప్రతిష్టాత్మక 10వ గ్రీన్ స్కూల్ కాన్ఫరెన్స్కు ఆర్జీయుకేటీకి ఆహ్వానం లభించింది. లోక్సభలో ఎంపీ మాధవనేని రఘునందన్ రావు సర్వశిక్ష సమగ్ర శిక్షపై అడిగినటువంటి ప్రశ్నలకు కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి సమాధానమిచ్చారు. సర్వశిక్ష సమగ్ర శిక్ష కింద తెలంగాణకు 2025-26లో 1,086.41 కోట్ల కేంద్ర వాటా విడుదల చేశామని, రాష్ట్రంలో 736 కేజీబీవీలు మంజూరయ్యాయని మంత్రి లిఖితపూర్వకంగా తెలిపారు. ఎంపీలు ఈటల రాజేందర్, చామల కిరణ్ కుమార్ రెడ్డి తెలంగాణలో మోడల్ కెరీర్ సెంటర్ల ఏర్పాటుపై లోక్సభలో అడిగిన ప్రశ్నకు కేంద్ర సహాయ మంత్రి శోభా కరంద్లాజే సమాధానమిచ్చారు. తెలంగాణలో మోడల్ కెరీర్ సెంటర్ల ఏర్పాటుకు 396.57 లక్షల రూపాయలు, ఎక్స్చేంజీల అనుసంధానానికి 350 లక్షలు కేంద్రం విడుదల చేసిందని మంత్రి తెలిపారు.

ఐర్లాండ్పై సాధించిన విజయంతో ఆఫ్ఘనిస్తాన్ 2027 వన్డే ప్రపంచకప్కు అర్హత సాధించింది. ఐసీసీ నిబంధనల ప్రకారం సెప్టెంబర్ నాటికి టాప్ 8లో నిలిచే జట్లకు ఈ అవకాశం దక్కుతుంది. ఈ గెలుపుతో ఆఫ్ఘన్ వన్డే ర్యాంకింగ్స్లో తన 8వ స్థానాన్ని మరింత పదిలం చేసుకుంది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ANNews_HYDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లక్ లో సమయం 10:05. ఎవర్ గ్రీన్ హిట్స్ కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ మన ఎవర్ గ్రీన్ హిట్స్ కార్యక్రమంలో 2010 నుండి 2015లో వచ్చిన సినిమాల్లోని సూపర్ హిట్ సాంగ్స్ ని మనం ప్లే చేసుకుంటున్నాం. ఎవర్ గ్రీన్ హిట్స్ లో మీరు కూడా మీకు నచ్చిన పాటను వినాలనుకుంటే 0402324082 నెంబర్ కి మీ వివరాలను అలాగే మీకు నచ్చిన పాట సినిమా పేరును వాట్సాప్ చేయండి.

0: మీరు విన్న ఈ పాట గబ్బర్ సింగ్ చిత్రం కోసం కార్తీక్ శ్వేత మోహన్ పాడిన పాట. భాస్కర్ భట్ల సాహిత్యానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం.
1: మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలేడంత గప్షప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుపుడు ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వివి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాలు తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
2: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సర్కొత్త కస్టమర్ యాప్.
3: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
2: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసీ.
4: ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా.
0: స్టూడియో క్లాక్ లో సమయం 10:11. ఎవర్ గ్రీన్ హిట్స్ వింటున్నారు. ఎవర్ గ్రీన్ హిట్స్ లో మా కోసం ఎవడు మూవీ నుండి కార్తీక్ శ్రేయా ఘోషల్ పాడిన పాటను వినిపించండి అని కోరుతున్నారు హస్తినాపురం ఈస్ట్ నుండి కన్యగిరి సత్యనారాయణ, ఇందిరాదేవి, వేదాంశ్, అనిరుద్ధ్, శ్రేయాంశ్, అలాగే వెంకటేష్ నందిపేట నుండి. నిజామాబాద్ జిల్లా ఒమేడా నుండి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహభాను జైనుద్దీన్, అబేద, ఆయేషా, అలాగే జిందం నరహరి, లక్ష్మి, భానుతేజ, మృదుల, ఉదయ్ కిరణ్, ఉదయరేఖ, అంగూర్ భాను, రియాన్స్, హన్మహిత్ వారి కుటుంబ సభ్యులు, ఆర్మూర్ చేనేత కాలనీ, రంగాచారి నగర్ నుండి రిక్వెస్ట్ పంపించారు. మీ అందరి కోసం వచ్చేస్తుంది ఈ సూపర్ హిట్ ట్రాక్.

0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

మెరిట్యూన్ చేశారు ఆకాశవాణి వివిధ భారతిని ఎఫ్ఎం 102.8 లో ఎవర్ గ్రీన్ హిట్స్ వింటున్నారు. ఎవర్ గ్రీన్ హిట్స్ లో ఇప్పుడు దూకుడు చిత్రం కోసం రంజిత్ దివ్య పాడిన పాట భాస్కర్ భట్ల సాహిత్యానికి తమన్ సంగీతాన్ని అందించారు. ఈ పాటను మా కోసం వినిపించండి అంటూ సుజాత, ఆర్ గణేష్, లిఖిత, యతీష్, అజయ్, లీలా, పూజ, విస్మయ, పూర్ణి, విమర్ష్ రాజాజీ నగర్ నుండి రిక్వెస్ట్ పంపించారు. అలాగే ముదంపుచంపల్లి గాంధీనగర్ నుండి యలగందుల పద్మశాలి, సిద్ధులు, శారద, పూజ, మనోజ్, రాజయ్య, అమ్మవాయి, ఎలంకి గ్రామం నుండి జోగు ప్రవీణ్, సంధ్య, అక్షయ గుణ, నాగమణి, రుత్విక్ చారి, శ్రీ వైష్ణవచారి, కల్వకుర్తి నుండి, అలాగే ఎవర్ గ్రీన్ హిట్స్ లో మా కోసం ఒక మంచి పాట వినిపించండి అంటూ నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి ఎం మురహరి, యశోద, జానకి, రాజు కోరుతున్నారు. వెల్లుల లక్ష్మారెడ్డి కాలనీ నుండి జాబా భువనేశ్వర్, భూలక్ష్మి, శ్రీశాంత్, బండి శివాజీ, గుజ్జేటి ఆనంద్, జోగా నర్సయ్య రిక్వెస్ట్ పంపించారు. మీ అందరి కోసం వచ్చేస్తుంది ఈ సూపర్ హిట్ ట్రాక్.

ఎవర్ గ్రీన్ హిట్స్ వింటున్నారు. ఎవర్ గ్రీన్ హిట్స్ లో ఇప్పుడు వినబోతున్న పాట మిస్టర్ పర్ఫెక్ట్ చిత్రం కోసం సాగర్ మేఘా పాడిన పాట, అనంత్ శ్రీరామ్ సాహిత్యానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం. ఈ పాటను మాకోసం వినిపించండి అనుకున్న శ్రోతలు నిజామాబాద్ జిల్లా నుండి దివాకర్ విమల, యశ్నా త్రివేది, అలాగే ఒక మంచి పాట వినిపించండి అంటూ ఆదిపట్ల కరైడి నుండి గోపి కిషన్, ఉమావతి దయచేసి ఒక మంచి పాట వినిపించండి అంటూ నిజామాబాద్ నుండి నాగనాథ్ గుప్తా, గోదావరి గుప్తా, రవి, రాజు, కళ్యాణి, మాధవి, ఆంజనేయులు, బుధాన్పటంపల్లి నుండి వంశీకృష్ణ, అయాంజ్, అంబిక, అలాగే ఆదిలాబాద్ జిల్లా నుండి కొట్టూరి లక్ష్మణ్, నవనీత, నితిన్, నిఖిత, చందనగర్ నుండి బమిడిపాటి వెంకటేశ్వరరావు. మీ అందరి కోసం వచ్చేస్తుంది ఈ పాట.

0: అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.
1: ఎవర్ గ్రీన్ హిట్స్ లో అత్తారింటికి దారిది చిత్రం నుండి పాటను కోరుతున్న శ్రోతలు చోడవరపు నాగేశ్వరరావు, రమాదేవి, లక్ష్మీ, శశాంక్, గాయత్రి, విశ్రుత, మహాద్యుతి, సాయి, మన్విత, సంహృత, మహాద్యుతి, గీతానగర్ హైదరాబాద్ నుండి, అలాగే శ్రీరామ హనుమానులు, వసంత, హరీష్, హరణు, అజయ్ వారి కుటుంబ సభ్యులు, అలాగే ఎద్దు మైలారం నుండి బాలకృష్ణ, శారద, శ్రీనిధి, అఖిల్, కార్తికేయ, ధర్మవరం నుండి సంగారపు రవి, ఉమాదేవి, రాజేష్, లిఖిత ఒక మంచి పాట కోసం రిక్వెస్ట్ పంపించారు. డొంకేశ్వర్ నుండి మాడబోయి సత్యనారాయణ, తిరుమల, వర్షిణి, నందిని, నరేష్, స్నేహిత, స్నేహాంశ్ కోరుతున్నారు. మీ అందరి కోసం వచ్చేసండి అత్తారింటికి దారిది చిత్రం కోసం నరేంద్ర పాడిన పాట, రామజోగయ్య శాస్త్రి సాహిత్యానికి దేవి శ్రీప్రసాద్ సంగీతం.

0: జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా తెలంగాణ చేనేత వస్త్రాల ప్రదర్శన ఇంకా అమ్మకాలు ఈ నెల 7 నుంచి 16 వరకు పీపుల్స్ ప్లాజా నెక్లెస్ రోడ్ లో తెలంగాణ రాష్ట్ర చేనేత మరియు జౌలి శాఖ ఆధ్వర్యంలో పోచంపల్లి ఇక్కత్ గద్వాల నారాయణపేట సిద్దిపేట గొల్లభామ పట్టు మరియు కాటన్ శారీస్ డ్రెస్ మెటీరియల్స్ లుంగీలు టవల్స్ బెడ్షీట్స్ కార్పెట్స్ 30% డిస్కౌంట్ తో సరసమైన ధరలకే లభ్యం. రండి తెలంగాణ చేనేత వస్త్ర ప్రదర్శనను సందర్శించండి, చేనేత కళాకారులను ప్రోత్సహించండి.
1: ఎవర్ గ్రీన్ హిట్స్ వింటున్నారు. స్టూడియో క్లబ్ లో సమయం 10:33. రేస్ గురం చిత్రం నుండి మా కోసం ఒక మంచి పాట వినిపించండి అని కోరిన శ్రోతలు జీడిమెట్ల నుండి కరీముల, నర్సీన్, రుహీన, అలాగే అనంతపురం జిల్లా కొడిమి గ్రామం అఖిల్, అరుణ, సద్దానప్ప లింగరాజు, సుధీర్, అలాగే నిజామాబాద్ నుండి వహీద్ రుమాని, మహమ్మద్ జమీర్, మహమ్మద్ ఫసీ, మహమ్మద్ జునీద్, మహమ్మద్ జుబీర్, మహమ్మద్ ముక్రమ్, మహమ్మద్ నోమన్, మహమ్మద్ ఫర్ఖాన్, మహమ్మద్ జాకీర్, మహమ్మద్ ఫజీల్ కోరుతున్నారు ఒక మంచి పాట కోసం. అలాగే సౌదీ అరేబియా నుండి నవీన్ కుమార్, షాపల్లి నుండి చింత శ్రీనివాస్, సంతోష్ వినయ్, పెద్దంబర్పేట నుండి గుండు, అమ్మదాస్, లావణ్య, సాయి ప్రకాష్, బిఎన్ రెడ్డి, చైతన్య నగర్ నుండి జగన్నాథ్ ఒక మంచి పాట కోసం రిక్వెస్ట్ పంపించారు. మీ అందరి కోసం వచ్చేస్తుంది రేస్ గుర్రం చిత్రం కోసం సిద్ధార్థ్ మహదేవన్ పాడిన పాట యాదగిరి సాహిత్యానికి ఎస్ఎస్ తమన్ సంగీతం.

0: అందరికీ నమస్కారం. నేను అశోక్ రెడ్డి, MD మెట్రో వాటర్ సప్లై సీవరేజ్ బోర్డ్ హైదరాబాద్. వర్షాకాలం మొదలైంది. రాలిన్న ప్రతి వర్షపు నీటి బొట్టిని ఒడిసిపెట్టుకోవడం మనందరి బాధ్యత. ప్రతి ఇంటిలో ఇంకుడు గుంతను నిర్మించుకుందాం. వివరాలకి, సలహాలకి 1553 లేదా 9989855102కి లేదా హైదరాబాద్ water.gov.inని సంప్రదించండి. మీకు జలమండలి ఎప్పుడు అందుబాటులో ఉంటుంది.
1: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుంటారు.

0: లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివి భారతి ఆకాశవాణి తెలుగు తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
1: ఎవర్ గ్రీన్ హిట్స్ లో ఇప్పుడు వినబోతున్న పాట మిర్చి మూవీ నుండి. ఈ పాటను కోరిన శ్రోతలు కీర్తి, రాజ్కుమార్, సరోజ, సంతోష్, లక్ష్మీ, ప్రియ, ప్రతీక్ష, సుస్వర, సుమధర వారి కుటుంబ సభ్యులు, అలాగే మా కోసం కూడా ఒక మంచి పాట వినిపించండి అంటూ జరుపుతల బుచ్చయ్య కుటుంబ సభ్యులు హన్మకొండ జిల్లా కాజీపేట మండలం తరాలిపల్లి నుండి రిక్వెస్ట్ పంపించారు. అలాగే ఎవర్ గ్రీన్ హిట్స్ లో మా కోసం కూడా ఒక మంచి పాట వినిపించండి అంటూ వనపర్తి నుండి ఎం రామయ్య, కార్తిక్, మను, యామిని, భవ్యశ్రీ, సుధారామయ్య, చైత్రికశ్రీ వారి కుటుంబ సభ్యులు కోరుతున్నారు. హేమలత, విశ్వనాథ్ చోటుపల్ నుండి, అలాగే ఒక మంచి పాట కోసం వరంగల్ కాశీబుగ్గ నుండి నల్ల సుదర్శన్, సరిత, వినయ్, పూజ, లోహిత్ వారి కుటుంబ సభ్యులు, ఈదినూరి లక్ష్మయ్య, జంగమ్మ, వినోద్ కుమార్, నిహారిక, హరిదీక్షిత్, తనుజశ్రీ, పూర్ణ తేజశ్రీ యాదాద్రి జిల్లా వలిగొండ మండలం గొల్లేపల్లి గ్రామం నుండి కోరుతున్నారు. మీ అందరి కోసం వచ్చేస్తుంది ఈ సూపర్ హిట్ ట్రాక్.

మధుర గీతాల సినీ విశేషపు సమాహారం గుర్తుకొస్తున్నాయి. ప్రతిరోజు ఉదయం 11 గంటలకు ఆకాశవాణి వివిధ భారతిలో.

ఎవర్ గ్రీన్ హిట్స్ లో ఏమాయ చేసావే చిత్రం కోసం దీవనేకాంబరం చిన్మయ్య పాడిన పాటను మాకోసం వినిపించండి అని కోరిన శ్రోతలు మాధవి ఆంజనేయులు, శ్రావణి, వంశీకృష్ణ, అయాన్, అన్విక, ఎం ప్రతాప్, ఐడియా జంక్షన్ నుండి, గోపికానగర్ నుండి శివకృష్ణ గౌడ్, ప్రణీత్ గౌడ్, భువనగిరి జిల్లా నుండి సుదర్శన్, నాదాసు విజయ, నిజామాబాద్ నుండి నరసింహరావు, నిషిత, మమత, నరేందర్, నిజామాబాద్ నుండి ఒక మంచి పాట కోసం రిక్వెస్ట్ చేశారు. మీ అందరి కోసం వచ్చేస్తుంది ఈ వండర్ఫుల్ మెలోడీ.

0: సహాయకం.
1: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలని అనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.
2: ఆరోగ్య జీవనం ఆనందదాయకం.
3: ఎవర్ గ్రీన్ హిట్స్ లో ఇప్పుడు వినబోతున్న పాట మనం చిత్రం కోసం అర్జిత్ సింగ్ పాడిన పాట వనమాలి సాహిత్యానికి అనుప్రభుయిన సంగీతం. ఈ పాటను కోరిన శ్రోతలు శ్రీహరి, శ్రీదేవి, హర్షవర్ధన్, రేఖాదేవి బాలనగర్ నుండి రిక్వెస్ట్ పంపించారు. ఒక మంచి పాట కోసం నిజామాబాద్ గుమస్తా కాలనీ నుండి సంగవి, శ్రీనివాస్, లావణ్య, హేమచంద్ర, లతిక, అలాగే మోతి శ్రీనివాస్, పద్మ, శ్రీకాంత్, ప్రసన్న, అనిల్, శ్రీలత, శాన్విత్, ప్రకృతి, ఓల్ బజార్ కరీంనగర్ నుండి, ఎడ్డుమేలారం నుండి దేవునేరి వీరయ్య, యాదమ్మ, హేమలత, విశ్వనాథ్, చోటుపల్లి నుండి రవికుమార్, శ్రీకాకుళం నుండి నిజామాబాద్ జిల్లా ఉమ్మడ నుండి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహబాను జైనుద్దీన్, అభేద, ఆయేష, శ్రీహరి, శ్రీదేవి, కర్ణాటక రాష్ట్రం నుండి రామకృష్ణారెడ్డి ఒక మంచి పాట కోసం రిక్వెస్ట్ పంపించారు. మీ అందరి కోసం వచ్చేస్తుంది ఈ వండర్ఫుల్ మెలోడీ.

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు,
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాలగని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా.
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
2: 2324.
1: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7:30 మీ వివిధ భారతి 102.8 మెగా

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ లో సమయం 10:59:25. మీరింతవరకు ఎవర్ గ్రీన్ హిట్స్ కార్యక్రమం విన్నారు. 11:00 వార్తల ముఖ్యాంశాల అనంతరం గుర్తుకొస్తున్నాయిలో మరిన్ని విశేషాలను, బోల్డని కబుర్లను మీతో పంచుకోవడానికి నెక్స్ట్ ఆర్జీ శిరీష రెడీగా ఉన్నారు. నేను మీ జ్యోతి సైనింగ్ ఆఫ్.
1: మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలెడ్ అంతా గప్ షాప్ వాట్సాప్ రిక్వెస్ట్ సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వీబీ తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. అమెరికా పర్యటనలో ఉన్న రాష్ట ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ప్రసిద్ధ బ్యాటరీ సాంకేతిక సంస్థ క్వాంటమ్ స్కేప్ కార్యాలయాన్ని సందర్శించారు. సంస్థ సీఈఓ డాక్టర్ శివరాంతో భేటీ అయి రాష్టంలో సాలిడ్ స్టేట్ బ్యాటరీల తయారీ పరిశోధనలపై చర్చించి పెట్టుబడులు పెట్టాలని కోరారు. కేంద్ర కేబినెట్ కార్యదర్శి డాక్టర్ టీవీ సోమనాథన్ అధ్యక్షతన జరిగిన వీడియో కాన్ఫరెన్స్ లో తెలంగాణ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు పాల్గొన్నారు. అక్టోబర్ 2026 నుంచి దేశవ్యాప్తంగా అమలు చేయనున్న రిఫార్మ్ ఉత్సవ్ సంస్కరణల కార్యాచరణపై రాష్ట అధికారులకు దిశానిర్దేశం చేశారు. పర్యావరణ పరిరక్షణలో బాసర ఆర్జీయుకేటీ జాతీయ అంతర్జాతీయ స్థాయిలో అరుదైన ఘనత సాధించింది. నేషనల్ గ్రీన్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ 2026లో 91.1 స్కోర్తో గోల్డ్ రేటింగ్, దేశవ్యాప్తంగా 23వ ర్యాంకు కైవసం చేసుకుంది. ఈ ఘనతతో అమెరికాలోని న్యూయార్క్లో జరిగే ప్రతిష్టాత్మక 10వ గ్రీన్ స్కూల్ కాన్ఫరెన్స్కు ఆర్జీయుకేటీకి ఆహ్వానం లభించింది. ఈ ఏడాది 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను యువశక్తి వికసిత్ భారత్ ఎట్ 2047 జాతీయ గేయం వందే మాత్రం 150 ఏళ్లు పూర్తయిన ఉత్సవ ఇతివృత్తంతో నిర్వహిస్తారు. రాష్ట ఆర్థిక పరిస్థితులు అనుకూలంగా లేకపోయినా అన్నదాతల సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చినట్టు రాష్ట రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. స్కాలర్షిప్లు కేవలం ఆర్థిక సహాయం మాత్రమే కాదని, విద్యను బలోపేతం చేసి ఆచరణాత్మక అభ్యాసం గొప్ప అవకాశాలతో అనుసంధానించడానికి ఒక ముఖ్యమైన సాధనమని వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పేర్కొన్నారు. ప్రభుత్వ ఈ మార్కెట్ ప్లేస్ అనేది సరైన సమయంలో సరైన ధరకు నాణ్యతతో కూడిన ఉత్పత్తిని కొనుగోలు చేయడానికి నిదర్శనమని వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ పేర్కొన్నారు. రాష్ట్రంలోని ప్రాథమికోన్నత పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు, ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ లక్ష్యాలను మెరుగుపరిచేందుకు అకాడమిక్ ప్యానెల్ తనిఖీ బృందాలకు 3 విడతల్లో 2 రోజుల ప్రత్యేక శిక్షణా కార్యక్రమాలు నిర్వహించనున్నట్టు స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్, సమగ్ర శిక్ష ప్రాజెక్ట్ డైరెక్టర్ నవీన్ నికోలస్ తెలిపారు. రాష్ట్రంలో రానున్న 4 రోజుల పాటు అక్కడక్కడా తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ANNews_HYDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ల సమయం 11:04 దాటి 48 సెకండ్లు. మరికొద్ది క్షణాల్లో మనందరికీ ఎంతో ఇష్టమైన గుర్తుకొస్తున్నాయి.
1: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, 1 కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
2: అట్టా చెప్పు మరి.
1: నిర్మా శుద్ధమైన ఉప్పు, అద్గతి సంగతి.
3: అలాగా నిర్మా శుద్ధమైన ఉప్పు ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం శ్రోతలందరికీ నమస్కారం. మార్నింగ్ షో బయోపిక్ చిత్రానికి స్వాగతం, సుస్వాగతం అంటోంది మీ రేడియో నేస్తం పద్మిని. అప్పుడే ఆగస్ట్ నెల వచ్చి 11 రోజులు అయిపోయింది. ఈరోజు 11 ఆగస్ట్. మరొక 4 రోజుల్లో మన జెండా పండుగ. వావ్ అనిపిస్తుంది కదా. 80వ స్వాతంత్ర దినోత్సవం జరుపుకోబోతున్నాం మన ఈ సంవత్సరం. ఎందరో వీరుల త్యాగ ఫలితం మన దేశ స్వాతంత్రం. దేశం కోసం బ్రిటిష్ వారితో పోరాడిన ఒక వీర వనిత నిజ జీవిత కథ ఈరోజు.
4: గుర్తుకొస్తున్నాయి గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.
0: మరి ఎవరి గురించి మాట్లాడుకోబోతున్నామని మీరు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు కదా. పరిచయ వాక్యాలు చెప్పాలంటే, ఆమె చేతిలో కత్తి పెడితే శత్రువుల గుండెల్లో వణుకు పుడుతుంది. ఆమె గుర్రంపై దూకితే బ్రిటిష్ సామ్రాజ్యపు పునాదులే కదిలిపోయాయి అంటారు అందరూ చూసిన వారంతా. వీపున బిడ్డను ముడేసుకుని 2 చేతుల కత్తులు పట్టి నా ఝాన్సీని నేనివ్వను అంటూ సింహగర్జన చేసిన ధీశాలి భరతమాత గర్వించదగ్గ వీరపుత్రి ఝాన్సీరాణి లక్ష్మీబాయి. అబల కాదు సబల అని దేశం కోసం ప్రాణాలను అర్పించిన ఆ ధీర వనిత కథ మణికర్ణిక బయోపిక్ విశేషాలు మన గుర్తుకొస్తున్నాయిలో. మరి ఆ విశేషాలన్నీ వినాలంటే వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

అద్భుతమైన పాట కదా. అసలు ఆ పాటలో చెప్పినట్టు మనందరం ఒకటే. మన శ్రోతలతో ఉన్న ఆత్మీయ అనుబంధం ఎప్పటికీ అనంతమనే చెప్పాలి. చాలా మంది శ్రోతలు మాకు జెండా పండుగ అప్పుడే వచ్చేసినట్టుంది. ఈరోజు ఝాన్సీ రాణి లక్ష్మీబాయి బయోపిక్ కోసం ఎదురు చూస్తున్నాము, ఎన్నో మంచి విషయాలు వినబోతున్నామంటూ మనకు సందేశం పంపించారు బాలకృష్ణ గారు నర్సంపేట నుండి, భవానీ షాపూర్ నుండి, పొలిపల్లి శ్రీనివాస్ సిరిసిల్ల నుండి, ఇంకా వేమూరు నరసింహరావు గారు నిజామాబాద్ నుండి పంపించారు. మణికర్ణిక బయోపిక్ విశేషాలు వింటున్నారు, మన గుర్తుకొస్తున్నాయి. మొదటిసారి అంటే 1991 అసలు ఈ సినిమాని తీద్దాము అని పునాదులు పడ్డాట. ఇంతకీ ఎవరనుకున్నారో తెలుసా? ఆస్కార్ అవార్డు గ్రహీత హాలీవుడ్ దర్శకుడు రిచర్డ్ అటెన్బర్గ్, అంటే గాంధీ సినిమా దర్శకులు అనమాట వారు. వారు మొట్టమొదటిసారిగా హేమమాలిని గారిని పెట్టి ఝాన్సీ రాణి పాత్రలో హేమమాలిని గారిని ఊహించి సినిమాని తీద్దాం, హాలీవుడ్ స్థాయిలో సినిమా తీద్దాం అనుకున్నారట. కానీ ఎందుకో అది జరగలేదు. మళ్ళీ ఆ తర్వాత కొన్ని సంవత్సరాలకి ఐశ్వర్యరాయ్ బచ్చన్తో కూడా ఈ ఝాన్సీ రాణి కథని బయోపిక్గా తెరకెక్కిద్దాం అనుకున్నారట. అది కూడా పట్టాలెక్కలేదు. మరి తర్వాత ఏం జరిగింది? ఝాన్సీ లక్ష్మీబాయి కథని కంగనా రనౌత్ తన బయోపిక్గా తీశారు. ఇందుకీ మరి మణికర్ణిక అంటున్నాను ఈ బయోపిక్కి సంబంధించిన విశేషాల్లో, మణికర్ణిక అంటున్నాను కానీ ఆవిడ ఝాన్సీకి రాణిగా ఉన్నారు కదా, మరి అందరూ ఝాన్సీ రాణి లక్ష్మీబాయి అని పిలుస్తారు కదా, మరి మణికర్ణిక అనే పేరు ఎందుకు పెట్టారు? మీ ఎవరికైనా తెలిసి ఊహిస్తే నాకు సందేశం పంపించండి. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

మనసే నేడు వెనుకాడే, హృదయం విరిసి కదలాడే.

గుర్తుకొస్తున్నాయి వింటున్నారు. స్టూడియోలో సమయం 11:15 దాటి 58 సెకండ్లు. మరి శ్రోతలు చాలా మంది స్పందించారు, ఎందుకు మణికర్ణిక అనే పేరు పెట్టారు, ఝాన్సీరాణి లక్ష్మీబాయి పేరు కదా అంటే, వారణాసిలో మణికర్ణిక ఘాట్ సమీపంలో ఆవిడ పుట్టడం వల్ల ఆవిడికి మణికర్ణిక అనే పేరు పెట్టారని చాలా మంది శ్రోతలు స్పందించారు. పెళ్లి తర్వాత ఆవిడ పేరు కూడా మారింది. మరి ఎవరెవరు మనకి సందేశం పంపించారంటే, భోగమార్కండే అనిత, అలాగే జయలక్ష్మి గారు ఖైరతాబాద్ నుండి, బాలకృష్ణ గారు నర్సంపేట నుండి, ఇంకా హరీష్ కుమార్ గారు ఓల్డ్ బోయిన్పల్లి నుండి సందేశం పంపించారు. ఇంకొకరు కూడా సందేశం పంపించారు, భూదాన్ పోచంపల్లి నుండి, యలగుందల మార్కండేయ. ఎస్, మీరందరూ అనుకున్నది గెస్ చేసి పంపించింది కరెక్ట్. మణికర్ణిక అనేది ఆవిడ చిన్ననాటి పెళ్లి కాకముందు పేరు, అంటే వారి తల్లిదండ్రులు పెట్టిన పేరు అన్నమాట. మణికర్ణిక చిత్ర కథ క్లుప్తంగా చెప్పుకుంటే, వారణాసిలో 1828 నవంబర్19 పుట్టిన మణికర్ణికకి చిన్నతనం నుండే గుర్రపు స్వారీ, కత్తిసాము, విలు విద్య వంటి యుద్ధ విద్యల్లో అసాధారణ ప్రతిభ కనబరుస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తూ ఉంటుంది మణికర్ణిక. ఆమె ధైర్య సాహసాలను చూసి ఝాన్సీ రాజ్య దీక్ష గురువైన దీక్షిత్జీ ముగ్ధుడైపోతారు. అబ్బా, ఎంత గొప్ప వీరనారి, ఇంత చిన్నతనంలోనే ఎంత బాగా గుర్రపు స్వారీ, తర్వాత విలు విద్య, కత్తిసాము, కత్తి ఎంత బాగా అంటే చాలా సునాయాసంగా తిప్పేవారట ఝాన్సీరాణి గారు. మరి ముగ్ధుడైపోయి ఆయన ఏమనుకున్నారంటే, ఝాన్సీ రాజైన మహారాజా గంగాధర్రావు గారికిచ్చి పెళ్లి చేయాలనుకుని వారితో మణికర్ణిక వివాహాన్ని జరిపిస్తారు. అలా పెళ్లి తర్వాత ఆవిడికి లక్ష్మీబాయి అనే పేరును మారుస్తారు. మణికర్ణికగా లక్ష్మీబాయిగా మారుతారు మన మణికర్ణిక. అలా ఝాన్సీ సామ్రాజ్యానికి మహారాణి అవుతారు మణికర్ణిక. మరి ఆ తర్వాత ఏం జరిగింది, ఆవిడ ఎంత వీరోచితంగా పోరాడారు, అసలు ఎంత భారతదేశ చరిత్రలో, అసలు మనం ముందుగా చెప్పుకుంటే 1857 మొదట స్వాతంత్ర పోరాటం గురించి ఆవిడ ఎంత బాగా చేశారు, ఎంత బాగా పాల్గొన్నారు, ఆ విషయాలన్నీ మాట్లాడుకుందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

తీసుకొస్తున్నాయి వింటున్నారు. నేను మీ రేడియోని సంపద్ని. మణికర్ణిక బయోపిక్ చిత్ర విశేషాలు మాట్లాడుకుంటున్నాం మనం ఈరోజు. అయితే ఝాన్సీకి రాణి అయిపోయారు లక్ష్మీబాయి, మణికర్ణిక లక్ష్మీబాయిగా మారింది. వారిని పెళ్లి చేసుకున్నారు, గంగాధరరావు గారిని పెళ్లి చేసుకుని హాయిగా కాలం గడుస్తుంది. కానీ కాలం ఎప్పుడు ఒకేలా ఉండిపోదు కదా, జీవితం ఎప్పుడూ పూలబాటగా ఉండదు, ముళ్ళబాటలో నడవాల్సి వస్తుంది కూడా కొన్నిసార్లు. కొన్నేళ్లకు ఒక కుమారుడు జన్మిస్తాడు ఝాన్సీకి, కానీ ఆ బాబు 4 నెలలకే మరణిస్తాడు. గంగాధరరావు ఆరోగ్యం కూడా క్షీణిస్తూ ఉంటుంది. అయినా సరే మన మణికర్ణిక ఎంతో ధైర్యంగా ముందుకు సాగుతూ ఉంటుంది, రాజ్యపాలనని చేస్తూ ఉంటుంది, ప్రజల్ని ఎంతో ఆనందంగా ఉంచడానికి, సుభిక్షంగా ఉంచడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. అయితే మరి 4 నెలలకే బాబు చనిపోతాడు, మరి రాజుగారు గంగాధరరావు గారి ఆరోగ్యం కూడా క్షీణిస్తూ ఉంటుంది. దాంతో వారు ఏం చేస్తారంటే దామోదరరావు అనే బాలుడిని దత్తత తీసుకుంటారు. కొద్ది రోజులకే రాజు గంగాధరరావు గారు కూడా కన్నుమూస్తారు. ఇక ఎన్నో సమస్యలతో పాటు బ్రిటిష్ సైన్యం వారు చుట్టుముడతారు ఝాన్సీ కోటని. అప్పుడింకా మొదలవుతుంది ఝాన్సీలో ఎన్నో రకాల అన్యాయాలు మొదలవుతాయి, బ్రిటిష్ వాళ్ళు చేసే అన్యాయాలు మొదలవుతాయి. మరి ఝాన్సీ రాణి మణికర్ణిక వాటన్నింటినీ ఎలా ఎదుర్కొన్నారు, ఆ విషయాలన్నీ మాట్లాడుకుందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

వస్తున్నాయి వింటున్నారు. మణికర్ణిక బయోపిక్ విశేషాలు మాట్లాడుకుంటున్నాం. అప్పటికే 1850 సంవత్సరానికే బ్రిటిష్ వారు దేశం అంతటినీ, బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వారు దేశం అంతటినీ ఆక్రమించుకున్నారు. వారి కుతంత్రాలన్నీ చేస్తూనే ఉన్నారు. అయితే వారు కొత్తగా ఒక చట్టాన్ని ప్రవేశపెట్టారు. ఆ టైంలో ల్యాబ్ సిద్ధాంతం, డాక్టర్ ఆఫ్ ల్యాబ్స్ మనందరికీ గుర్తుంటుంది, సోషల్లో మనం చదువుకున్నాం. ఇంతకీ దీనికన్నా ముందు మీరు నాకు ఒక విషయం చెప్పాలి. మీరు మొట్టమొదటిసారిగా ఝాన్సీ రాణి లక్ష్మీబాయి గురించి ఎప్పుడు చదువుకున్నారు? మొట్టమొదటిసారిగా నేనైతే, మాకు చిన్నతనంలో తెలుగు ఉపవాచకం ఉండేది, ఒక నాన్-డీటెయిల్ ఉండేది, నేను చిన్నతనంలో అప్పుడు చదువుకున్నాను. మరి మీరు ఎప్పుడు చదువుకున్నారో నాకు 04023240852 ఈ నంబర్కు సందేశం పంపించండి. అయితే ఈ బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వారు ల్యాబ్ సిద్ధాంతం, డాక్ట్రిన్ ఆఫ్ ల్యాబ్స్ అనేది ఒక కొత్త చట్టాన్ని ప్రవేశపెడతారు. దాంట్లో ఏంటంటే, సొంత వారసులేని రాజ్యాలను తమ ఆధీనంలోకి తీసుకోవాలనే కుతంత్రంతో ఝాన్సీ కోటను కూడా ఆక్రమిస్తారు. కానీ లక్ష్మీబాయి మాత్రం ససేమీరా ఒప్పుకోరు. నేను నా ఝాన్సీని ఇవ్వను అని గర్జిస్తూ బ్రిటిష్ వారికి ఎదురు తిరుగుతుంది. తర్వాత ఏం జరిగింది చెప్తాను.

అంబర కాళీలాగా దూకింది బ్రిటిష్ సైన్యం పైన విరుచుకుపడ్డారు మన మణికర్ణిక. 1857 భారతదేశంలో మొదటి స్వాతంత్ర సంగ్రామం, సిపాయిల తిరుగుబాటు మొదలవుతుంది. ఝాన్సీ ప్రజలను, ముఖ్యంగా మహిళలను సైన్యంగా మారుస్తారు లక్ష్మీబాయి. నేనున్నాను మీరు పదండి అని ముందుకు సాగిస్తారు అంత గొప్ప నాయకురాలవిడ. భారీ సైన్యంతో ఝాన్సీ కోటపై తిరిగి దాడి చేస్తారు. ఎందుకంటే అప్పటికే బ్రిటిష్ ఈస్టిండియా కంపెనీ వారు ఝాన్సీ కోటను ఆక్రమించుకున్నారని చెప్పుకున్నాం కదా. లక్ష్మీబాయి తన దత్తపుత్రుణ్ణి వీపుకు కట్టుకుని గుర్రంపై స్వారీ చేస్తూ శత్రువును చీల్చి చెండాడుతుంది. అపర కాళికాదేవిలా, శత్రువు నుండి తప్పించుకుని ఎలాగైనా బ్రిటిష్ వారి చేతికి మాత్రం చిక్కకుండా ఉండాలని చెప్పి ఝాన్సీ నుండి గ్వాలియర్కి వెళ్ళిపోతారు ఝాన్సీరాణి. అదే మన మణికర్ణిక. మరి ఇందాకలా మీరు మణికర్ణిక అని మరి ఝాన్సీరాణి గురించి ఎప్పుడు విన్నారు, ఎప్పుడు చదువుకున్నారంటే చాలామంది శ్రోతలు మనకి సందేశం పంపించారు. సంగీత శవన్ కుమార్ గారు రాస్తున్నారు, సరస్వతి శిశు మందిర్లో 1987 మొదటిసారిగా నేను చదువుకున్నాను. కాశీ బుక్ నుండి నల్ల సుదర్శన్ గారు రాస్తున్నారు, 6వ తరగతిలో నేను కూడా ఉపవాచకంలో చదువుకున్నాను అంటున్నారు. మరి నాగనాథ్ గుప్తా గారు నిజామాబాద్ నుండి రాస్తున్నారు, నేను కూడా 6వ తరగతిలో ఉన్నప్పుడు చదువుకున్నానమ్మా, నాన్ డీటెయిల్ ఉపవాచకం ఉండేది మాకు అని. ఇంకా చాలా మంది రాశారు. ఓల్డ్ బోయిన్పల్లి నుండి హరీష్ కుమార్ గారు, 1980 6వ తరగతిలో మేము చదువుకున్నాము, మా సిలబస్లో ఉండేది అంటున్నారు. మరి ఇంకా 1968 మొదటిసారిగా చదివాను అంటున్నారు వేముల నరసింహరావు గారు. మరి ఝాన్సీరాణి గ్వాలియర్ వెళ్ళిపోయారని చెప్పుకున్నాం కదా, గ్వాలియర్లో కూడా బ్రిటిష్ సైన్యంతో లక్ష్మీబాయి ఒంటరిగానే పోరాడుతుంది. శత్రువుల తూటాలు, కత్తుల గాయాలు తన శరీరాన్ని చొచ్చుకుంటున్నా చీలుస్తున్నా సరే ఏ నాటికి బ్రిటిష్ వారికి చేతికి చిక్కకూడదని భావించిన లక్ష్మీబాయి ఏం చేస్తుందో తెలుసా చెప్తాను. అసలు వింటే, ఆ సినిమాలో చూస్తే మనకి హృదయం ద్రవ్యమైపోతుంది. అంత గొప్పగా నటించారు కంగనా రనౌత్. మరి మరిన్ని విషయాలు మాట్లాడుకుందాం. మణికర్ణిక బయోపిక్ చిత్ర విశేషాలు వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

దాదాపు మనందరికీ ఈ సినిమా సినిమాతో కాను కానీ ఝాన్సీ రాణి లక్ష్మీబాయితో ఎంతో దగ్గర అనుబంధమే ఉంది. ఎందుకంటే చాలా మంది శ్రోతలు మనకి సందేశాలు పంపిస్తున్నారు. నార్కెట్పల్లి నమ్మాని గ్రామం నుండి పున్నా వెంకటేశం హేమలత గారు రాస్తున్నారు, మేము కూడా మా చిన్నతనంలో తెలుగు ఉపవాచకంలో చదువుకున్నామంటున్నారు. ఇక బాలకృష్ణ నర్సంపేట నుండి రాస్తున్నారు, 5వ క్లాస్లోనో 6వ క్లాస్లోనో చదువుకున్నానండి అంటున్నారు. మరి జయలక్ష్మి గారు అంటున్నారు, ఎప్పుడు చదువుకున్నానో గుర్తులేదమ్మా, కానీ పిల్లాడిని వీపుకు కట్టుకుని చూసిన ఆ బొమ్మ ఇప్పటికీ నా కళ్ళ ముందుంది. మీరు మణికర్ణిక చిత్ర విశేషాలు చెప్తూ ఉంటే నాకు ఆ బొమ్మే కళ్ళ ముందు కదులుతుంది అంటున్నారు జయలక్ష్మి గారు ఖైరతాబాద్ నుండి. మరి మణికర్ణిక బయోపిక్ చిత్ర విశేషాలు మాట్లాడుకుంటున్నాం. ఆవిడ ఏం చేశారు, గ్వాలియర్ వెళ్ళిపోయారు, గ్వాలియర్లో బ్రిటిష్కి ఎదురు తిరిగి పోరాడారని చెప్పుకున్నాం కదా. పోరాడాక ఎటువంటి పరిస్థితుల్లోనూ బ్రిటిష్ వారి చేతికి చిక్కకూడదని భావించిన లక్ష్మీబాయి ఒక సాధువు ఆశ్రమంలో చితిని ఏర్పాటు చేసుకుని స్వయంగా మంటల్లో దూకి వీరమరణం పొందుతారు. అలా భారతదేశ చరిత్రలో ఒక ధృవతారగా స్వాతంత్ర కాంక్షను ప్రతీకగా లక్ష్మీబాయి నిలిచిపోవడంతో ఈ మణికర్ణిక చిత్ర పూర్తవుతుంది. అంటే సినిమా పరంగా మనం సినిమా కథ క్లుప్తంగా చెప్పుకుంటున్నాం కదా, దాంతో సినిమా కథ పూర్తవుతుంది. ఇదంతా సినిమా చూస్తే ఎంతో గొప్పగా కళ్ళకి కట్టినట్టుగా విపులంగా చూపించారు మణికర్ణిక చిత్రంలో. అందుకనే అది నేషనల్ అవార్డు పొందిన అతి గొప్ప బయోపిక్గా నిలిచింది. కంగనా రనౌత్ జాతీయ ఉత్తమ నటిగా పురస్కారాన్ని కూడా అందుకున్నారు. మరిన్ని విషయాలు మాట్లాడుకుందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

గుర్తుకొస్తున్నాయి. గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు. మణికర్ణిక బయోపిక్ చిత్ర విశేషాలు వింటున్నారు. స్టూడియోల సమయం 11:43 దాటి 50 సెకండ్లు. అయితే ఒక గమ్మత్తైన విషయం చెప్తాను మీకు ఇప్పుడు. ఎవరైతే మన మణికర్ణిక బ్రిటిష్ వారితో పోరాడింది కదా, బ్రిటిష్ వారు చాలా గొప్పగా ఒక విషయం చెప్పారు మన ఝాన్సీ రాణి లక్ష్మీబాయి గురించి. 1857 తిరుగుబాటుదారుల్లో అత్యంత ప్రమాదకరమైన, ఎవ్వరికీ లొంగని ఏకైక వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది కేవలం ఝాన్సీ రాణి ఒక్కరే. మరి ఇది చెప్పింది ఎవరో తెలుసా? ఆమెతో యుద్ధం చేసిన బ్రిటిష్ జనరల్ సర్ హగ్రోవ్స్ స్వయంగా తన డైరీలో రాసుకున్నారట. పురుషుల్లాగా దుస్తులు ధరించి, స్వయంగా సైన్యాన్ని నడిపించి, బ్రిటిష్ వారితో తలపడి తన చివరి శ్వాస వరకు ఎవ్వరికీ లొంగిపోకుండా పోరాడుతూనే వీరమరణం పొందారు ఝాన్సీ లక్ష్మీబాయి. మనకి ఒక శ్రోత సందేశం పంపించారు, ఝాన్సీ లక్ష్మీబాయి సాహసానికి గుర్తుగా మా అమ్మాయికి ఝాన్సీ లక్ష్మి అని పేరు పెట్టుకున్నాను అని సందేశం పంపించారు కీర్తి రాజ్ కుమార్, ఆదర్శ్ నగర్, నిజామాబాద్ నుండి. ఎంత గొప్ప విషయం కదా. మరి మణికర్ణిక చిత్రానికి సంబంధించి విశేషాలు చెప్తే, మణికర్ణికగా కంగనా రనౌత్, గంగాధర్ రావుగా జిషు సేన్ గుప్తా, సురేష్ ఒబరాయ్,

0: రాణి జంజప్ప, అతుల్ కుల్కర్ని, అంకితా లోఖాండే ప్రధాన పాత్రల్లో కనిపిస్తారు. ఇంకొక విషయం ఏంటంటే, ఈ సినిమా దాదాపు 70% మన తెలుగు దర్శకులైన క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించారు. కానీ మధ్యలో కొన్ని కారణాల వల్ల ఆయన నిష్క్రమించాక మిగిలిన భాగాన్ని కంగనా రనౌత్ స్వయంగా డైరెక్ట్ చేశారట. అందుకని మనం చూస్తే డైరెక్టర్స్గా క్రిష్ జాగర్లమూడి, కంగనా రనౌత్ ఇద్దరి పేర్లు కూడా మనకి కనిపిస్తాయి. ఇంకొక గొప్ప విశేషం ఏంటంటే, హాలీవుడ్ స్థాయిలో చాలా సూపర్ హిట్ సంచలనం సృష్టించిన గ్లాడియేటర్, ద లాస్ట్ సమురాయ్ వంటి చిత్రాలకు పనిచేసిన హాలీవుడ్ యాక్షన్ డైరెక్టర్ నిక్ పోవెల్ ఈ సినిమాలో అన్ని పోరాట సన్నివేశాలని డైరెక్ట్ చేశారట. అందుకని ఎంత బాగుంటాయో నేను చెప్పలేను ఆ సన్నివేశాలన్నీ. మణికర్ణికలో ఎస్పెషల్లీ అసలు కంగనా రనౌత్ చేసే యుద్ధ సన్నివేశాలు చాలా బాగుంటాయి. అందుకనే ఆవిడికి జాతీయ ఉత్తమ నటి పురస్కారం వచ్చింది. మరిన్ని విషయాలు ఉన్నాయి, మాట్లాడుకుందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.
1: జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా తెలంగాణ చేనేత వస్త్రాల ప్రదర్శన ఇంకా అమ్మకాలు ఈ నెల 7 నుంచి 16 వరకు పీపుల్స్ ప్లాజా నెక్లెస్ రోడ్ లో తెలంగాణ రాష్ట్ర చేనేత మరియు జౌలి శాఖ ఆధ్వర్యంలో పోచంపల్లి ఇక్కత్, గద్వాల, నారాయణపేట, సిద్దిపేట గొల్లభామ పట్టు మరియు కాటన్ శారీస్, డ్రెస్ మెటీరియల్స్, లుంగీలు, టవల్స్, బెడ్షీట్స్, కార్పెట్స్ 30% డిస్కౌంట్ తో సరసమైన ధరలకే లభ్యం. రండి, తెలంగాణ చేనేత వస్త్ర ప్రదర్శనను సందర్శించండి, చేనేత కళాకారులను ప్రోత్సహించండి.

0: భారతీయుడు చిత్రం నుండి కేజేఎస్ దాస్ గారు ఆలపించిన ఆ అద్భుతమైన పాట విన్నారు కదా. మణికర్ణిక బయోపిక్ చిత్ర విశేషాలు మాట్లాడుకుంటున్నాం. స్టూడియోలో సమయం 11:52 దాటి 16 సెకండ్లు. మనకి చంద్రకళ గారు ధీకొండ నుండి ఒక అద్భుతమైన చిన్న కవిత రాసి పంపించారు. మన మణికర్ణిక బయోపిక్ విశేషాలు వింటూ, ఎగిరే కురులతోన ఎక్కిన గుర్రం పైన వీపున కుమారునితో వీరనారి ఝాన్సీ, చురుకుకు చేరే రక్షణ చెనులకు ఇచ్చే శిక్షణ, ఆధునిక భావాల ఆదర్శ పత్ని లక్ష్మి, పరులకు కలగభీతి పట్టుదల గల పడతి మహిళా మణికర్ణిక, మహిళ ధైర్య దీపిక, తలవంచని తరుణి అయి తగ్గని ధీశాలి అయి సబలగ నిలిచెనక సాహస చిరునామా. చాలా బాగుందండి చంద్రకళ గారు, మా శ్రోతలందరి కోసం అద్భుతమైన కవిత రాసి పంపించారు. మరి మణికర్ణిక చిత్ర విశేషాల్లోకి మళ్ళీ మనం వెనక్కొస్తే, నిజంగా మణికర్ణిక ఇలాగే ఉంటారేమో అన్నట్టు నటించారు, నటించలేదు, జీవించారు కంగనా రనౌత్ ఆ పాత్రలో. అయితే ఈ సినిమా షూటింగ్ సమయంలో ఒక కత్తిసాము సన్నివేశాన్ని చిత్రీకరిస్తున్నప్పుడు ప్రమాదం జరిగి కంగన నుదుటికి బలమైన గాయం తగిలిందిట. ఆమెకు 15 కుట్లు పడ్డాయట. ఆ గాయం తాలూకా మచ్చను ఆమె ఎటువంటి ప్లాస్టిక్ సర్జరీ కూడా చేయించుకోకుండా ఆ మచ్చను అలాగే ఉంచుకున్నారట. ఆవిడంటారు, ఇది మణికర్ణిక జ్ఞాపకం, లక్ష్మీబాయి ఆశీర్వచనం అంటారు కంగన. ఎంత గొప్ప విషయం కదా, లక్ష్మీబాయి పాత్రకు సహజత్వం కోసం అలాగే ఉంచేసుకున్నారట. ఈ సినిమా మన దేశంలోనే కాదు అంతర్జాతీయంగా కూడా ఎన్నో ప్రశంసలు అందుకుంది ఈ మణికర్ణిక.
1: గుర్తుకొస్తున్నాయి గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.
0: మరి ఈ సినిమాకి కథ ఎవరు అందించారంటే, వారు కూడా మన తెలుగు మూలాలు ఉన్నవారే. బాహుబలి, ట్రిపులార్ వంటి చిత్రాలకు కథలు రాసిన ప్రముఖ రచయిత కేవీ విజయేంద్ర ప్రసాద్ గారు లక్ష్మీబాయి జీవితాన్ని దాదాపు 2 ఏళ్ల పాటు పరిశోధన చేసి చాలా వివరంగా చదివి అన్ని చోట్ల తిరిగి కథా సహకారం అందించారట మణికర్ణిక చిత్రానికి. శంకర్ ఎహసాన్లో సంగీతం అందించిన పాటలు కూడా ఎంత బాగుంటాయి. లక్ష్మీబాయి పాత్రలో అద్భుత నటనకు గాను 67వ జాతీయ చలనచిత్ర పురస్కారాల్లో ఉత్తమ నటి పురస్కారం అందుకున్నారు కంగనా రనౌత్. ఇంకొక విషయం ఏంటంటే, ఈ సినిమా మనం చూస్తే అర్థమవుతుంది, కంగనా ధరించిన దాదాపు అన్ని దుస్తులు అన్ని చీరలు కూడా ఖాదీ స్వదేశీ కాటన్తోనే తయారు చేసి రాయల్ నవారి అంటే మహారాష్ట్ర స్టైల్లో తయారు చేసిన చీరలనే ధరించారట మణికర్ణిక పాత్ర కోసం కంగన. ఇది ఆవిడ స్పెషల్గా ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పారు. మరిన్ని విషయాలు ఉన్నాయి, మాట్లాడుకుందాం. సమయం పరిగెట్టేస్తోంది. 11:54 దాటి 49 సెకండ్లు.

కన్నిక చిత్రం నుండి శంకర్ మహాదేవన్ స్వీయ సంగీత దర్శకత్వంలో ఆలపించిన పాట విన్నారు. ఝాన్సీరాణి లక్ష్మీబాయి కేవలం చరిత్రలో ఒక పేజీ కాదు, ప్రతి భారతీయుడి గుండెల్లో చిరంజీవి. యుద్ద రంగంలో ఆమె శ్వాస ఆగిపోయి ఉండొచ్చు, కానీ ఆమె రగిల్చిన స్వాతంత్ర్య కాంక్ష తరతరాలకు స్ఫూర్తినిస్తూనే ఉంది. ఈరోజు మనం అనుభవిస్తున్న ఈ స్వేచ్ఛ వెనుక ఎందరో త్యాగవీరుల ఫలితం ఉంది. ఆవిడ ఒకటే మాట, ఆవిడ జీవితం నుంచి మనం నేర్చుకోవాల్సిన మాట ఏంటంటే, కష్టాలు ఎదురైనప్పుడు అధైర్యపడకుండా లక్ష్మీబాయి లాంటి వీర వనితలు చూపిన ధైర్యంతో ముందడుగు వేద్దాం, దేశాన్ని ప్రేమిద్దాం, దేశభక్తిని చాటుకుందాం. ఇలాంటి బయోపిక్స్ని తప్పకుండా చూడండి, పిల్లలకి కూడా చూపించండి. మన దేశ చరిత్రని చాటి చెప్పే గొప్ప సినిమా ఇది. వీలు చూసుకొని మీరు కూడా ఈ ఆగస్టు 15 వీకెండ్లో తప్పకుండా మణికర్ణిక బయోపిక్ని చూడండి. ఇది ఇవాల్టి బయోపిక్ చిత్ర విశేషాలు. మీ అందరికీ నచ్చిందని ఆశిస్తూ నమస్కారం అంటుంది మీ రేడియో నేస్తం పద్మిని.

నమస్తే చిత్రానికి హరిచరణ్ హరిని ఆలపించిన పాట విన్నారు. సంగీతం జోష్వా శ్రీధర్, రచన వేటూరి సుందరరామూర్తి గారు. చైతన్య స్ఫూర్తి కార్యక్రమం వింటున్నారు. స్టూడియోల సమయం 12:14. మరి మధ్యలో వరద నీరు, ఆ వరద నీటి మధ్యలో చిన్న ఇసుక తిన్నాయి, ఒక ద్వీపం లాంటి తిన్నాయి. మరి అలాంటి పరిస్థితుల్లో ఎవరికైనా వైద్య సేవలు అవసరం పడితే ఎవరు వస్తారు, ఎవరు కాపాడుతారు వారిని, ఊహించండి అని అన్నాను కదా. మరి ఒక సంజీవిని ఉంది, దాని గురించి చెప్తానన్నాను. అలాంటి సమయాల్లో కూడా ప్రకృతిని సవాల్ చేసే ఒక అద్భుత సంజీవిని బోట్ క్లినిక్, నీటి మీద నడిచే ఆసుపత్రి. వావ్ అనిపిస్తుంది కదా. ఈ బోట్ క్లినిక్స్ అందించే సేవలు వింటే మీరందరూ నిజంగా వావ్ అంటారు. ఎందుకంటే మన దేశంలో ఈ బోట్ క్లినిక్స్ అత్యద్భుతంగా మంచి ప్రజాసేవ అందిస్తున్నాయి. ఎందరో కావాల్సిన వైద్య సేవ కావాల్సిన వాళ్ళకి వైద్య సేవలు అందిస్తున్నాయి. ఇంతకీ మన దేశంలో ఎక్కడుంటాయి ఈ బోట్ క్లినిక్స్, మీకేమైనా తెలుసా? తెలిస్తే 0402324 0852 ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి. చాలా చాలా ఆసక్తికర విశేషాలు ఉన్నాయి.

ముంచిన తుఫాను ముంచెత్తిన నదులను దాటుకుంటూ రోగుల ప్రాణాలను కాపాడుతున్నాయి ఈ పడవ ఆసుపత్రులు. మరి ఇవి ఎక్కడుంటాయో ఊహించమన్నాను, వారు ఊహించారు, నేను చెప్తాను ఎక్కడుంటాయో. అస్సాంలో బ్రహ్మపుత్ర నదిపై ఉన్న వేలాది ఇసుకు తిన్నలు, నదీ ద్వీపాలు, వాటిని స్థానికంగా ఛార్స్ లేకపోతే సెపోరీస్ అంటారన్నమాట. బ్రహ్మపుత్ర నది ఒడ్డున సుమారు ఆ నది ఒడ్డున అంతా ఆ నదీ పరివాహ ప్రాంతంలో 15 బోట్ క్లినిక్లు నిర్వహిస్తున్నారు. ఇంకొక చోట్ల కూడా ఈ బోట్ క్లినిక్స్ కనిపిస్తాయి. అదే ప్రపంచంలో అతిపెద్ద మడాడోలు ప్రాంతమైన సుందర్బన్స్, అంటే వెస్ట్ బెంగాల్లో ఉన్న సుందర్బన్స్ లో కూడా ఈ వైద్య సదుపాయాలు అందిస్తున్నాయి ఈ బోట్ క్లినిక్స్. ఇవి ఒక చిన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలా పనిచేస్తాయి. ఏంటి, బోట్ ఒక పిహెచ్సిలా పనిచేస్తుంది అంటారా? అవును, ముందే చెప్పాను కదా. మరి దీని గురించి విషయాలు వింటూ ఉంటే మీరు కూడా ఆశ్చర్యపోతారు, వావ్ అంటారు. ఇందులో ల్యాబొరేటరీని మొదలుకొని చిన్నపాటి సర్జరీలు, డెలివరీ వార్డ్స్ కూడా ఉంటాయట ఈ బోట్ క్లినిక్స్లో. మరి ఆ విషయాలన్నీ మాట్లాడుకుందాం. మరి మీకు తెలియాలంటే ఏం చేయాలి? ట్యూన్ చేసి ఉంచండి ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

నువ్వు వస్తానంటే నేను వద్దంటాన చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు పాడిన పాట విన్నారు. సంగీతం దేవిశ్రీ ప్రసాద్, రచన సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు. చైతన్య స్ఫూర్తి కార్యక్రమం వింటున్నారు. బోట్ క్లినిక్స్, అస్సాం బ్రహ్మపుత్ర నదిపైన నిర్వహించే బోట్ క్లినిక్స్ గురించి మాట్లాడుకుంటున్నాం. మరి ఆ పడవలో బోలెడని విశేషాలు ఉన్నాయి చెప్తానన్నాను కదా. ప్రతి బోట్లో, అంటే ప్రతి బోట్ క్లినిక్లో ఒక వైద్య బృందం ఉంటుంది. ఇద్దరు డాక్టర్లు, ముగ్గురు నర్సులు, ఒక ల్యాబ్ టెక్నీషియన్, మందులు ఇవ్వడానికి ఒక ఫార్మసిస్ట్, ఇంకా ఎందరో కమ్యూనిటీ వర్కర్లు కూడా ఉంటారట ప్రతి బోట్ క్లినిక్లో. సాధారణ ఓపీడి అంటే పేషెంట్లు చూసే దగ్గర నుండి ప్రాథమిక పరీక్షలు చేసే ల్యాబొరేటరీ, ఉచితంగా మందులు ఇచ్చే ఫార్మసీ, వ్యాక్సిన్ని భద్రపరిచే కోల్డ్ చైన్ పాయింట్, అన్నీ కూడా ఉంటాయట ఈ సూపర్ బోట్లో. అందుకే చెప్పాను కదా మీరు వింటే వా ఉంటారని. ఇంకొక గొప్ప విషయం ఏంటో తెలుసా, కరెంటుతో కాకుండా చాలా బోట్ క్లినిక్స్ సోలార్ ప్యానెల్స్, సౌరశక్తితో నడుస్తున్నాయి. కొన్ని అధునాతన బోట్ క్లినిక్స్లో అయితే మొబైల్ ఎక్స్రే యూనిట్ పరికరాలు కూడా ఉంటాయట. ఎవరైనా పేషెంట్స్కి అత్యవసర వైద్య సేవ అవసరం అయితే ఆక్సిజన్ సిలిండర్లు కూడా ఉంటాయట. రాత్రి వేళల్లో కూడా పనిచేస్తాయట ఈ బోట్ క్లినిక్లు. లైట్లు, ల్యాబ్ పరికరాలు నిరంతరాయంగా పనిచేస్తాయి సౌరశక్తి ఉపయోగించి. ఇంకా బోలెడన్ని విషయాలున్నాయి, మాట్లాడుకుందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. నీట్ అంశంపై ప్రతిపక్షాల ఆందోళనల మధ్య లోక్సభ మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా పడింది. కేరళ పేరు మార్పు బిల్లు 2026, జాతీయ సహకార అభివృద్ది కార్పొరేషన్ సవరణ బిల్లు 2026ను పరిశీలన ఆమోదం కోసం కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు లోక్సభలో ప్రవేశపెడతారు. పశ్చిమ కొలంబియాలో 7.4 తీవ్రతతో సంభవించిన భూకంపంలో మృతుల సంఖ్య 132కు పెరిగింది. 570 మందికి పైగా గాయపడ్డారు. రాజస్థాన్, మధ్యప్రదేశ్లలో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. నీట్ అంశంపై విద్యార్థుల నిరసనల సందర్భంగా జరిగిన పోలీసు చర్యలతో సహా పలు అంశాలపై ప్రతిపక్షాల ఆందోళనల మధ్య లోక్సభ మధ్యాహ్నం 2 గంటల వరకు, రాజ్యసభ మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా పడ్డాయి. ఉదయం 11 గంటలకు లోక్సభ సమావేశమైనప్పుడు స్పీకర్ ప్రశ్నోత్తరాల సమయం చేపట్టడానికి ప్రయత్నించారు. అయితే ప్రతిపక్ష సభ్యులు విద్యార్థుల నిరసనల సమయంలో జరిగిన పోలీసు చర్యల అంశాన్ని లేవనెత్తారు. ఈ విషయంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. అయితే విద్యార్థులకు సంబంధించిన అంశంపై సమాధానమిచ్చేందుకు హోంమంత్రి అమిత్ షా సిద్దంగా ఉన్నారని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు నిన్ననే స్పష్టం చేశారని బిర్లా గుర్తు చేశారు. సభ సజావుగా సాగేందుకు సహకరించాలని ఆయన ప్రతిపక్ష సభ్యులకు విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ జవాబుదారీతనాన్ని నిర్ధారించే అత్యంత కీలకమైన సమయం క్వశ్చన్ అవర్ అని స్పీకర్ తెలిపారు. సభలోకి ప్లకార్డులు, బ్యానర్లు తీసుకురావడం పార్లమెంటరీ మర్యాదలకు విరుద్ధమని ఆయన పేర్కొన్నారు.
1: सदन में चर्चाओं, प्रश्नकालों और महत्वपूर्ण विधेयकों पर चर्चा होना चाहिए. ये विधेयक देश और राष्ट्र के साथ बहुत बड़े परिवर्तन लाने के विधेयक होते हैं. इस पे अच्छी चर्चा, संवाद होना चाहिए. लेकिन कल बीएससी की मीटिंग में भी आग्रह किया, आज फिर आग्रह कर रहा हूँ कि जिस विषय पर आप छात्रों के विषय पर मांग कर रहे थे, सरकार संसदीय कार्य मंत्री ने कल बीएससी की बैठक में स्पष्ट रूप से कहा कि गृह मंत्री इस बात पर जवाब देने को तैयार.
0: సభలో నిరంతరం అంతరాయాలు కలుగుతూ ఉండడంపై స్పీకర్ ఆందోళన వ్యక్తం చేశారు. అయినప్పటికీ గందరగోళం కొనసాగడంతో స్పీకర్ సభను మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా వేశారు. ఇదే అంశంపై రాజ్యసభను కూడా మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా వేశారు. ఉదయం 11 గంటలకు సభ సమావేశమైనప్పుడు మంత్రులు తమ మంత్రిత్వ శాఖలకు సంబంధించిన పత్రాలను సభ ముందుంచారు. గృహ నిర్మాణం, పట్టణ వ్యవహారాలు, గ్రామీణాభివృద్ది, పంచాయతీరాజ్, రవాణా, పర్యాటకం, సంస్కృతి, సామాజిక న్యాయం, సాధికారతకు సంబంధించిన పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీల నివేదికలను కూడా సభకు సమర్పించారు. ప్రతిపక్షాల ఆందోళనల మధ్య చైర్మన్ సిపి రాధాకృష్ణన్ 0 అవర్ను చేపట్టారు. అయితే బీజేడీకి చెందిన డాక్టర్ సంతృప్త మిశ్రా మాత్రమే ప్రజా ప్రాముఖ్యత కలిగిన అంశాన్ని లేవనెత్తారు. అయితే ప్రతిపక్షాల గందరగోళం మధ్య చైర్మన్ సభను మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా వేశారు. జార్ఖండ్లో నిన్న విద్యార్థులు చేపట్టిన అసెంబ్లీ మార్చిలో పాల్గొన్న సమయంలో ఆరోగ్యం క్షీణించడంతో విద్యార్థి నిరసన నాయకుడు దేవేంద్రనాథ్ మహతోను ఆసుపత్రిలో చేర్చారు. రక్తంలో చక్కెర స్థాయి ఒక్కసారిగా పడిపోవడంతో ఆయన పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు తెలిపారు. రాష్ట్రంలో నియామక పరీక్షల్లో అవకతవకలు జరిగాయంటూ మహతో 9 రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్నారు. జార్ఖండ్ అసెంబ్లీ సమీపంలో జరిగిన పోలీసు లాఠీఛార్జీలో తాను గాయపడినట్టు ఆయన ఆరోపించారు. నిరసన తెలుపుతున్న విద్యార్థులపై పోలీసుల లాఠీఛార్జీని నిరసిస్తూ జార్ఖండ్లో బీజేపీ ఈరోజు బంద్కు పిలుపునిచ్చింది. ఈరోజు ఉదయం 8 గంటల నుండి అర్ధరాత్రి వరకు బంద్ అమల్లో ఉంటుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఆదిత్య సాహూ తెలిపారు. అయితే అన్ని అత్యవసర సేవలను ఈ బంద్ నుండి మినహాయించినట్టు ఆయన చెప్పారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు లోక్సభలో కేరళ పేరు మార్పు బిల్లు 2026, జాతీయ సహకార అభివృద్ది కార్పొరేషన్ సవరణ బిల్లు 2026ను పరిశీలన ఆమోదం కోసం ప్రవేశపెడతారు. కేరళ రాష్ట్ర

0: పేరును మార్చాలని కోరుతూ ఉద్దేశించిన బిల్లును పరిశీలించడానికి అమిత్ షా ఒక తీర్మానాన్ని ప్రవేశపెడతారు. అలాగే 1962 నాటి జాతీయ సహకార అభివృద్ది కార్పొరేషన్ చట్టాన్ని మరింత సవరించడానికి ఉద్దేశించిన జాతీయ సహకార అభివృద్ది కార్పొరేషన్ సవరణ బిల్లు 2026 కూడా ఆయన సభలో ప్రవేశపెడతారు. మరోవైపు రాజ్యసభలో ట్రిబ్యునల్స్ రిఫార్మ్స్ బిల్లు 2026 పరిశీలన ఆమోదం కోసం కేంద్ర న్యాయశాఖ సహాయ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ ప్రవేశపెడతారు. పశ్చిమ కొలంబియాలో 7.4 తీవ్రతతో సంభవించిన భూకంపం కారణంగా మృతుల సంఖ్య 132 పెరిగింది. 570 మందికి పైగా గాయపడ్డారు. రాజధాని బొగోటాకు సుమారు 400 కిలోమీటర్ల దూరంలో చోకో ప్రాంతంలోని శాన్జోస్ డెల్ ఫార్మార్ సమీపంలో భూ ప్రకంపన కేంద్రం ఉంది. ఈ భూకంపం వల్ల వందలాది భవనాలు దెబ్బతిన్నాయి. శిథిలాల కింద పలువురు చిక్కుకుపోయారు. వారి కోసం రెస్క్యూ బృందాలు, స్థానిక ప్రజలు శిథిలాల మధ్య గాలిస్తున్నారు. సహాయక పునరావాస చర్యల కోసం నిధులను వేగవంతం చేయాలని కొలంబియా అధ్యక్షులు అబెల్లార్డో అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. బాధితులకు ప్రభుత్వం అన్ని విధాలా సహాయం అందిస్తుందని ఆయన తెలిపారు. పెరీరా, కిబ్డోకాలి, మానిజాలేస్ వంటి నగరాల్లో ఈ భూకంపం వల్ల భారీ నష్టం వాటిల్లింది. గత దశాబ్ద కాలంలో కొలంబియాను తాకిన అత్యంత శక్తివంతమైన భూకంపంగా దీనిని అధికారులు అభివర్ణించారు. న్యూఢిల్లీలోని పార్లమెంటు భవన ప్రాంగణంలో ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ వారపు సమావేశం మంగళ్ మిలన్ ఈరోజు నిర్వహించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షులు నితిన్ నబిన్, ఇతర ఎన్డీఏ నేతలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ వీసా కలిగి ఉన్న విదేశీయులు భారతదేశంలోకి ప్రవేశించడానికి వీలుగా ప్రభుత్వం మరో 11 అంతర్జాతీయ ఓడరేవులు, ప్రవేశ మార్గాలను గుర్తించింది. ఇందులో 9 ల్యాండ్ పోర్టులు, 2 విమానాశ్రయాలు ఉన్నట్టు హోంశాఖ తెలిపింది. భోపాల్, తిరుపతి విమానాశ్రయాలు, అలాగే అట్టారి, అగర్తల ల్యాండ్ పోర్టులు ఇందులో ఉన్నాయి. రాజస్థాన్, మధ్యప్రదేశ్లలో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఢిల్లీ, హర్యానా, చండీగఢ్, పంజాబ్, ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, జమ్మూకాశ్మీర్, లద్దాఖ్, మహారాష్ట్ర, ఒడిశా, రాజస్థాన్లలో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. రాబోయే 2 రోజుల పాటు గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్లలో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆ శాఖ పేర్కొంది. మరోవైపు ఈ నెల 16వ తేదీ వరకు ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్, జార్ఖండ్, కర్ణాటక, కేరళ, మాహే, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల్, బీహార్లలో ఉరుమురు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. అలాగే లక్షద్వీప్, మధ్యప్రదేశ్, ఒడిశా, తెలంగాణ, పశ్చిమ బెంగాల్, సిక్కిం, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఉత్తరాఖండ్లలో కూడా రాబోయే 2-3 రోజుల పాటు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. స్కాలర్షిప్లు కేవలం ఆర్థిక సహాయం మాత్రమే కాదని, విద్యను బలోపేతం చేసి ఆచరణాత్మక అభ్యాసం గొప్ప అవకాశాలతో అనుసంధానించడానికి ఒక ముఖ్యమైన సాధనమని వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పేర్కొన్నారు. న్యూఢిల్లీలోని నేషనల్ స్కాలర్షిప్ పోర్టల్ ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న వ్యవసాయ విద్యార్థులకు స్కాలర్షిప్, ఫెలోషిప్ నిధులను మంత్రి విడుదల చేశారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. నీట్ అంశంపై ప్రతిపక్షాల ఆందోళనల మధ్య లోక్సభ 2:00 వరకు వాయిదా పడింది. కేరళ పేరు మార్పు బిల్లు 2026, జాతీయ సహకార అభివృద్ది కార్పొరేషన్ సవరణ బిల్లు 2026ను పరిశీలన ఆమోదం కోసం కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు లోక్సభలో ప్రవేశపెడతారు. పశ్చిమ కొలంబియాలో 7.4 తీవ్రతతో సంభవించిన భూకంపంలో మృతుల సంఖ్య 132 పెరిగింది. 570 మందికి పైగా గాయపడ్డారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం చైతన్య స్ఫూర్తి కార్యక్రమానికి పునఃస్వాగతం. స్టూడియో క్లాక్ లో సమయం 12:40 దాటి 48 సెకండ్లు. మరి అస్సాం బ్రహ్మపుత్ర నది పైన మన బోట్ క్లినిక్స్ గురించి మాట్లాడుకుంటున్నాం ఈనాటి మన కార్యక్రమంలో. అయితే ఈ బోట్ క్లినిక్స్ గర్భిణీ స్త్రీలకు చెకప్స్ మొదలుకొని శిశువులకు రోగ నిరోధక టీకాలు, మలేరియా టీబీ వ్యాధులకు స్క్రీనింగ్ టెస్టులు, ఇలా నది మధ్యలోనే ఉండే ఆ ఇసుక తిన్నుల చార్జ్ అని చెప్పాను కదా ఇందాక, దాని మీద నివసించే ప్రజలకు ఎన్నో వైద్య సదుపాయాలు అందిస్తుంది. ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు వారంటారు అక్కడ నివసించే ప్రజలు, ఈ బోట్ లైన్ కానీ కనిపించిందంటే సాక్షాత్తు ఆ భగవంతుడే పడవ రూపంలో వచ్చారా అన్నట్టు. ఎందుకంటే పూడికలు దాటుకుంటూ మొసళ్లతో నిండిన నీళ్లలో ప్రయాణిస్తూ కరెంటు లేకపోయినా సోలార్ లైట్ల వెలుగులో ఎందరికో సంజీవినిగా నిలుస్తున్నాయి ఈ బోట్ క్లినిక్స్. మనకి జయలక్ష్మి గారు ఖైరతాబాద్ నుండి ఒక సందేశం పంపించారు, చాలా బాగుందండి బోట్ క్లినిక్స్ గురించి, కానీ అప్పుడప్పుడు పేపర్లో కొన్ని వార్తలు చదువుతూ ఉంటాం, మంచాలు మోస్తూ కొండ ప్రాంతాల నుంచి కిందకు తీసుకొస్తూ ఉంటారు వైద్య సదుపాయాలు లేక, అలాంటి దగ్గర కూడా ఏదైనా ఇలాంటి సదుపాయం వస్తే ఎంత బాగుంటుందో అంటున్నారు. నిజమే కదండి, మేబీ ఫ్యూచర్లో కూడా ఏదైనా గొప్ప ఇన్నోవేషన్ జరిగి అలాంటి కొండ ప్రాంతాల్లో కూడా వైద్య సదుపాయాలు అందాలని నేను కూడా కోరుకుంటున్నాను. మరి ఈ బోట్ క్లినిక్స్ గురించి మరికొన్ని విశేషాలు ఉన్నాయి చెప్తాను, వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

అంతఃపుర చిత్రం నుండి ఇళయరాజా స్వీయ సంగీత దర్శకత్వంలో చిత్రమ్మతో కలిసి ఆలపించిన పాట విన్నారు. స్టూడియో క్లాక్ లో సమయం 12:48 దాటి 12 సెకండ్లు. చైతన్య స్ఫూర్తి కార్యక్రమం వింటున్నారు. నేను మీ రేడియో నేస్తం పద్మిని. మరి ఈ బోట్లనిక్స్ మన దేశంలోనే కాకుండా రోడ్డు మార్గాల్లోని దట్టమైన నదీ పరివాహక ప్రాంతాల్లో, అంటే బంగ్లాదేశ్, బ్రెజిల్లో అమెజాన్ రివర్ బేసిన్, కాంబోడియా, కెన్యా, కాంగో లాంటి దేశాల్లో కూడా ఈ బోట్లనిక్స్ని నిర్వహిస్తున్నారట. ఈ వైద్య సిబ్బంది చేస్తున్న సేవ కేవలం ఉద్యోగం కాదు, నిజమే కదా, మానవత్వానికి మారుపేరుగా నిలుస్తున్నారు ఈ బోట్లనిక్స్లో అందించే సేవలు చేస్తున్న వైద్య సిబ్బంది. నది అలలు ఎంత ఎగిసిపడినా వారి సేవా సంకల్పం ముందు అవి తలవంచక తప్పడం లేదు. సేవాభావంతో గ్రామాల్లో ఆరోగ్యానికై పనిచేస్తున్న వారు ఎందరికో స్ఫూర్తిదాతలు. వారికి ఎన్నో శుభాభినందనలు తెలియజేస్తోంది ఆకాశవాణి వివిధ భారతి.

0: జోడీ చిత్రానికి మనోజ్ స్వర్ణలత ఆలపించిన పాట విన్నారు. సంగీతం ఇఆర్ రెహమాన్, రచన భువనచంద్ర. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ లో సమయం 12:54 దాటి 38 సెకండ్లు.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

ఇంత మంచి సాహిత్యం కదా, హృదయాన్ని అలాగా టచ్ చేస్తుంది పాట. ఆ రోజులు మళ్ళీ రావు, ఎప్పుడు పాత రోజులు మనకి ఎప్పుడు బాగుంటాయి. ఆ జ్ఞాపకాలు మంచివైనా చెడ్డవైనా జ్ఞాపకాలు ఎప్పుడు మధురంగానే ఉంటాయి. మరి ఇంకొక మంచి పాట విందాం. పెద్ది చిత్రం నుండి ఏఆర్ రెహమాన్ స్వీయ సంగీత దర్శకత్వంలో ఆలపించిన పాట, రచన అనంత్ శ్రీరామ్.

ఫుల్ ఎనర్జెటిక్గా ఉంటుంది కదా ఈ పాట. ఆ పాటకి సరిపడ డాన్స్ చేస్తారు రామ్ చరణ్. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ లో సమయం 1:05 కావస్తుంది. ఇప్పుడు విందాం ఓజీ చిత్రం నుండి ఒక మంచి పాట.

0: అంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వివి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి, ఆకాశవాణి, తెలుగు, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
1: నాకు కూడా స్వాగతం సుస్వాగతం అంటూ చాలా మంది శ్రోతలు షో టైంకి స్వాగతం అంటూ ఎన్నో సందేశాలు పంపిస్తున్నారు. మేము సిద్ధంగా ఉన్నాం, మీరే ఆలస్యం అంటున్నారు శ్రోతలు. అయితే నేను కూడా సిద్ధమే, అస్సలు లేట్ చేయొద్దు. ఈరోజు షో టైంలో అన్ని సినిమా ప్రశ్నలతోనే నేను వచ్చాను. లాస్ట్లో ఎప్పటిలాగే మనం ఒక జనరల్ ప్రశ్న కూడా, దాని గురించి కూడా మాట్లాడుకుందాం. మరి షో టైంలో వచ్చేస్తుంది మొట్టమొదటి ప్రశ్న. శ్రీదేవి గారి జయంతి రాబోతోంది కదా, ఎల్లుండ 13వ తారీఖున. మరి శ్రీదేవి గారికి సంబంధించి ఒక మంచి ప్రశ్న అనమాట. ప్రశ్న ఏంటంటే, జాగ్రత్తగా వినండి, మెలికలు ఉంటాయి, చిన్న చిన్న మెలికలు ఉంటాయి, అవి గమనిస్తే మీరు సరైన సమాధానాలు పంపించగలరు. నటి శ్రీదేవి గారు ఒక సినిమాలో బుద్ధిమాంద్యం గల అమ్మాయి, అంటే చాలా అమాయకపు అమ్మాయిగా కనిపిస్తారు. అది ఏ సినిమా? అది చాలా ఆవిడకి ఒక ఫిల్మ్ఫేర్ అవార్డుని కూడా తీసుకొచ్చింది. ప్రశ్న మరొకసారి, నటి శ్రీదేవి గారు ఒక సినిమాలో ఒక దెబ్బ తగిలి బుద్ధిమాంద్యం గల అమ్మాయిగా, అమాయకపు అమ్మాయిగా కనిపిస్తారు, అది ఏ సినిమాలో? మీకు సినిమా పేరు తెలిస్తే 0402324582 ఈ నంబర్కు వాట్సాప్ సందేశం పంపించండి. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

చంటి చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం బృందంతో కలిసి ఆలపించిన పాట విన్నారు. సంగీతం ఇళయరాజా. షో టైం కార్యక్రమం వింటున్నారు. స్టూడియో క్లాక్ల సమయం 1:27 దాటి 50 సెకండ్లు. మరి షో టైంలో మొట్టమొదటిగా ప్రశ్నగా నేను అడిగాను, నటి శ్రీదేవి గారు ఒక సినిమాలో అమాయకపు అమ్మాయిగా, కాస్త బుద్ధిమాంద్యం గల అమ్మాయిగా కనిపిస్తారు, అది ఏ సినిమా? వావ్, అసలు శ్రోతలందరూ 100% కరెక్ట్ సమాధానం పంపించారు. మరి ఎవరెవరు ఫాస్ట్గా నాకు వచ్చిన పేర్లు సమాధానం పంపించారో చూద్దాం. పానుగుండి రవి గౌడ్ గారు బీహెచ్ఎల్ నుండి, బాలకృష్ణ నర్సంపేట నుండి, జయలక్ష్మి ఖైరతాబాద్ నుండి, కేవీరావు పీపీరావు గారు ఖైరతాబాద్ నుండి, కీర్తి రాజ్ కుమార్ నిజామాబాద్ నుండి, బుజ్జి హైదరాబాద్ హుడా కాలనీ నుండి, శిల్పా పద్మావతి చెంచల్గూడ నుండి, అడప్ సంతోష్ కుమార్ బెల్లంపల్లి నుండి, జగదీష్ యూసఫ్ కూడ కొండ రాజేశం రమ్య రాజన్నపేట నుండి, కృష్ణకుమారి గారు ఖమ్మం నుండి, ఏకనాథ మంగ పార్సిగుట్ట నుండి, హనుమంతరావు గారు పాపిరెడ్డి కాలనీ నుండి, లక్ష్మీనారాయణ గారు కరీంనగర్ నుండి, జనార్దన్ సుభాషిణి సుచిత్ర నుండి, ప్రేమ్నాథ్ కళావతి ఆర్మూర్, సుధాకర్ ఉమా వరంగల్ నుండి, మధుకర్ నందిపేట నుండి, చిలుక నారాయణ అన్సూయ్ గారు నిజామాబాద్ నుండి, పాలెం పోలయ్య నంద్యాల అలగడ్డ నుండి, ఇంకా చాలా మంది, దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు నుండి, నాగనాథ్ గుప్తా గారు మరియు వారి కుటుంబ సభ్యులు నిజామాబాద్ నుండి, ఇంకా మహబూబ్ నగర్ నుండి రాజేష్ నరేష్ రోజా మెర్సీ మరియు వారందరూ పంపించారు. ఇంకా బాల సుధాకర్ ఈస్ట్ ఆనంద్ పార్క్ సఫిల్ కూడా నుండి పంపించారు. నెమ్మాలి గ్రామం నుండి పునా వెంకటేశం, హేమలత, ఇంకా చాలా సమాధానాలు అలా వెల్లువలా వస్తూనే ఉన్నాయి. మరి సమాధానం ఏంటంటే, 1982 వచ్చిన వసంత కోకిల, వసంత కోకిల బాలు మహేందర్ గారి దర్శకత్వంలో వచ్చింది. ఈ సినిమాలో శ్రీదేవి గారు ఒక యాక్సిడెంట్ జరుగుతుంది. ఆ యాక్సిడెంట్ తర్వాత కాస్త బుద్ధిమాంద్యం గల అమ్మాయిగా, చాలా అమ్మాయికపు అమ్మాయిగా కనిపిస్తూ నటిస్తూ ఉంటారు. ఇంకా చాలామంది సరైన సమాధానాలు పంపించారు. పోలేపల్లి శ్రీనివాస్ గారు రాజన్నపేట నుండి, ఉమ్మేడ నుండి మహమ్మద్ జైనుద్దీన్ గారు, అలాగే మాధవి ఆంజనేయులు భూదాన్ పోచప్పల్లి నుండి. మరి షో టైంలో తర్వాత ప్రశ్నకి శ్రోతలందరూ సిద్ధమా? మరి సిద్ధం అంటున్నారు. మరి ఇది కూడా సినిమాకి సంబంధించిన ప్రశ్నే. షో టైంలో వచ్చేస్తుంది తర్వాత ప్రశ్న. ప్రశ్న ఏంటంటే, ఒకే సినిమాకి 4 మ్యూజిక్ డైరెక్టర్స్, 4 సంగీత దర్శకులు పనిచేశారు బాలకృష్ణ గారి సినిమాకి. ప్రశ్న మరొకసారి, బాలకృష్ణ హీరోగా నటించిన ఒక సినిమాకి 4 సంగీత దర్శకులు పనిచేశారు, అది ఏ సినిమా? తెలిస్తే 0402324852 ఈ నంబర్కు వాట్సాప్ సందేశం పంపించండి. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

సూపర్ పెప్పి సాంగ్ విన్నారు కదా, గులాబీ చిత్రం నుండి ఆ పాట, సంగీతం శశి ప్రీతం. షో టైం కార్యక్రమం వింటున్నారు. స్టూడియోలో సమయం 1:35 దాటి 46 సెకండ్లు. షో టైంలో రెండవ ప్రశ్నగా వచ్చింది, బాలకృష్ణ గారి సినిమా, ఒక సినిమాకి నలుగురు సంగీత దర్శకులు పనిచేశారు, అది ఏ సినిమా అని నేను అడిగాను. చాలామంది సరిగ్గా గెస్ చేసి పంపించారు, చాలా సమాధానాలు వచ్చాయి. మరి సమాధానాలు సరిగ్గా ఫాస్ట్గా పంపించిన వాళ్ళ పేర్లు చెప్పాక నేను సరైన సమాధానం చెప్తాను. దివాకర్ ఉమ్మడి నుండి, పోలేపల్లి శ్రీనివాస్ గారు రాజన్నపేట నుండి, నాగనాథ్ గుప్తా గారు నిజామాబాద్ నుండి, అప్పలరాజు గారు పెట్టి నుండి, సంగవి శ్రీనివాస్ లావణ్య నిజామాబాద్, దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు నుండి, బ్రహ్మయ్య గారు కర్నూలు నుండి, లావణ్య రాజు శ్రీనిధి అక్షయ్ సుభాష్

0: నగర్ నిజామాబాద్ నుండి పంతారు శ్రీనివాసరావు గారు, మోరిపల్లె నుండి బొమ్మిదేని లక్ష్మీనారాయణ గారు, అమ్మన్కుర్తి నుండి నల్ల సుదర్శన్, కాశీబుగ్గ నుండి ఎలగందుల మార్కండేయ, భూదాన్ పోచంపల్లి మార్కండేయ అనిత, భూదాన్ పోచంపల్లి నుండి సులోచన కరీంనగర్, బాలాజీ వనశల్లిపురం నుండి కనకారావు గారు పెడ నుండి, జైనుద్దీన్ గారు ఉమ్మడి నుండి, షేరి బాలాజీ సావిత్రి కుబేర్ నుండి పంపించారు, వెంకటేశం హేమలత గారు నిమ్మాన్ నుండి, కస్తూరి రాముడు చౌటుప్పల్ నుండి, ఇంకా బోల్డ్ మంది రుద్రవరం నుండి, రాపర్తి నర్సింగ్ రాజన్నపేట సిరిసిల్ల నుండి పంపించారు, కీర్తి రాజ్ కుమార్ నిజామాబాద్ నుండి, జక్రాన్పల్లి నుండి అరుణ రాజేందర్ వీరభద్ర, ఇంకా ముండ్రాయి గ్రామం నుండి అన్మోల్ మోహన్ సుభద్ర, ఇంకా చాలా సందేశాలు వచ్చాయి. మరి సరైన సమాధానం ఏంటంటే నిప్పురవ్వ. నిప్పురవ్వ సినిమా 1993 సెప్టెంబర్ 3 విడుదలైంది. ఈ సినిమాకి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఏమో ఏఆర్ రెహమాన్ గారు అందించారు. 5 పాటల్ని బప్పి లహరి గారు స్వరపరిచారు. ఇంకా 1 పాటని రాజ్ కోటి సంగీత ద్వయం స్వరపరిచిందనమాట. అలాగా ఒకే సినిమాకి, నిప్పురవ్వ సినిమాకి 4 సంగీత దర్శకులు పనిచేయడం జరిగింది. ఇది మరి షో టైంలో 2 ప్రశ్నకి సంబంధించింది. మరి షో టైంలో 3 ప్రశ్న కూడా సిద్ధంగా ఉంది. మీరు సిద్ధమేనా?
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

షో టైం వింటున్నారు. ఒక శ్రోత మనకి ఎంతో నిజాయితీగా ఒక సందేశం పంపించారు. ఇందాక మీరు అడిగిన ప్రశ్నకు నాకు గూగుల్లో సమాధానం దొరకలేదు, మాకు ఆలోచన రావటం లేదంటూ ఎంత బాగా పంపించారో. వనపర్తి నుండి ఎం రామయ్య గారు మనకి సందేశం పంపించారు. ఇందాకల ప్రశ్నకి చాలామంది సరైన సమాధానాలు పంపించారు. మా పేర్లు చదవటం లేదు అంటూ శ్రోతలు కాస్త నిష్ఠూరాలు వేస్తున్నారు. ఎవరి పేర్లు ఫాస్ట్గా పంపిస్తే వాళ్ళ పేర్లు చదవడం జరుగుతుంది, అది శ్రోతలు గమనించాలి. మరి షో టైంలో మూడో ప్రశ్న కూడా సినిమాకు సంబంధించిన ప్రశ్నే. ఒక సినిమాలో హీరో కిట్టూస్ అప్పడాలు జంతికలు పేరుతో ఒక చిన్న వ్యాపారం చేస్తూ ఉంటారు ఇంటి నుండే. కిట్టూస్ అప్పడాలు, ఒక హీరో కిట్టూస్ అప్పడాలంటూ వ్యాపారం చేస్తారు. మరి ఎవరు ఆ హీరో, ఏంటి ఆ సినిమా, మీకు తెలిస్తే 0402324582 ఈ నంబర్కు వాట్సాప్ సందేశం పంపించండి. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: కమ్మని బుక్క అమ్మని మొగ్గ కసట
1: పిక్కని ముద్దు చక్కెర తింటే సపోటా
0: దుక్కల వేళ కిక్కురు అంటే గలధ
1: రూపదరి

0: అసలు షో టైంలో అలాంటి ఫాస్ట్ బీట్ పాటలు వింటూ ఉంటే, మీరు సమాధానాలు పంపిస్తూ ఉంటే ఆ రుచే వేరు, అసలు ఆ మజానే వేరు అనిపిస్తుంది. షో టైం వింటున్నారు. నేను మీ రేడియో నేస్తం పద్మిని. స్టూడియో క్లాక్ సమయం 1:44 దాటి 5 సెకండ్లు. రుద్రనేత్ర చిత్రం నుండి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్రమా ఆలపించిన పాట విన్నారు. మరి షో టైంలో 3వ ప్రశ్నగా నేను అడిగాను, ఒక సినిమాలో హీరో కిట్టూస్ అప్పడాలు జంతికలు అనే పేరుతో ఒక చిన్న వ్యాపారం చేస్తూ ఉంటారు, ఆ హీరో ఎవరు, ఆ సినిమా ఏంటి అంటే, మన శ్రోతలైన మామూలు వాళ్ళ ఎంత చక్కగా పంపించారో. మరి ఫాస్ట్గా వచ్చిన వాళ్ళ పేర్లు ముందు చదువుతాను, ఆ తర్వాత సమాధానం చెప్తాను. ఎస్ఎం ఆనందాచారి లావణ్య సీతారాం భాగ్ నుండి, బ్రూస్లీ సురారం నుండి, భోగమార్కండే అంతపోచంపల్లి నుండి, గోపి దేవర్కొండ నుండి, డి కృష్ణ గారు ఏశ్వర నగర్ నుండి, శివబాబు మోతీనగర్ నుండి, తోట సంతోష్ పోతంగల్ నుండి, దోర్నాల బాలాజీ వెనసల్పూర్ నుండి, అప్పలరాజు పెడన, సురేష్ నేరెడ్మెట్ నుండి, వెంకటేష్ నందిపేట నుండి, రాధ ఆర్మూర్ నుండి, బ్రహ్మయ్య గారు కర్నూలు నుండి, పాలెంపోలి ఆలగడ్డ నుండి, శ్రీహరి జ్యోతి నిజామాబాద్ వినాయక్ నగర్ నుండి, మురహరి యశోద నిజామాబాద్ నుండి, నాగనాథ్ గుప్తా గారు నిజామాబాద్ నుండి, మోహన్ సుభద్ర ముండ్రే గ్రామం నుండి, బొడ్డు షేకులు మరియు శ్యామల వారి కుటుంబ సభ్యులు మెదక్ నుండి, అర్జున్ అంటూ ఆంజనేయులు గారు పంపించారు, ఇంకా ఆర్మూర్ నుండి ప్రేమ్నాథ్ కళావతి, పానుగండ రవిగౌడ్ మరియు వారి కుటుంబ సభ్యులు, నిజామాబాద్ గుమస్తా కాల్ నుండి సంఘవి లావణ్య మరియు వారి కుటుంబ సభ్యులు, ఇంకా చాలామంది, చింతా శ్రీనివాస్ షాపల నుండి పంపించారు, పోలేపల్లి శ్రీనివాస్ సిరిసిల్ల నుండి, భువనగిరి అర్బల్ కాలనీ నుండి, కొండ యాదగిరి శాంత. ఇంతకీ సమాధానం ఏంటి? సమాధానం ఏంటంటే, హీరో అర్జున్ జెంటిల్మెన్ చిత్రంలో ఈ కిట్టూస్ అప్పడాలంటూ ఒక చిన్న ఇంట్లోనే ఒక మహిళా సాధికారత కల్పిస్తూ ఒక చిన్న వ్యాపారం చేస్తూ ఉంటారనమాట. అది సరైన సమాధానం. హీరో అర్జున్ జెంటిల్మెన్ చిత్రం అనేది సరైన సమాధానం. మరి హీరో అర్జున్ నటించిన ఆ జెంటిల్మెన్ సినిమా నుండి ఒక పాట వినేద్దాం, ఆ తర్వాత నెక్స్ట్ ప్రశ్న అడుగుతాను. మరి వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.
1: చిక్కు పుక్కు రాయలే

షో టైం వింటున్నారు. స్టూడియోలో సమయం 1:51 దాటి 12 సెకండ్లు. మరి ఇందాకలా కిట్టు చప్పడాల గురించి చాలా మంది సందేశాలు పంపించామన్నారు కదా,

దాంట్లో కొంతమంది డాక్టర్ శ్రీపతి బాబుకర్ బెంగళూరు నుండి, భూమిదేవి లక్ష్మీనారాయణ గారు అమ్మనకుర్తు నుండి, పున్న వెంకటేశం నెమ్మాని నుండి, మహమ్మద్ జైనుద్దీన్ గారు ఉమ్మడి నుండి, బిజిలి వెంకటేష్ ఏకలవ్య నగర్ నుండి, దివాకర్ ఉమ్మడి నుండి కూడా సరిగ్గా సమాధానాలు పంపించారు. మరి ఒక శ్రోత రాస్తున్నారు, ఏంటి మేడం ఈరోజు అన్ని సినిమా ప్రశ్నలు అడుగుతున్నారని. మరి ముందే చెప్పాను కదా, ఈరోజు అన్ని సినిమా ప్రశ్నలే, ఈరోజు ఓన్లీ షో టైంలో ఓన్లీ మూవీస్కి సంబంధించిన ప్రశ్నలే. మరి షో టైంలో చివరి ప్రశ్న కూడా సినిమాకి సంబంధించిందే. మరి ప్రశ్న ఏంటంటే, హీరో వెంకటేష్ ఒక చిత్రానికి, వెంకటేష్ గారి చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీత దర్శకత్వం వహించారు, అది ఏ సినిమా? హీరో వెంకటేష్ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీత దర్శకత్వం వహించిన సినిమా పేరేంటి? మీకు తెలిస్తే 0402324852 ఈ నంబర్కు వాట్సాప్ సందేశం పంపించండి. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: పెళ్లాడత చిత్రానికి సంజీవ్ సుజాత ఆలపించిన పాట విన్నారు. సంగీతం సందీప్ చౌత. స్టూడియో క్లాక్ల సమయం 1:57 దాటి 8 సెకండ్లు. మరి షో టైంలో చివరిగా నేను అడిగిన ప్రశ్న, హీరో వెంకటేష్ గారు ఒక చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీత దర్శకత్వం వహించారు, మరి అది ఏ సినిమా అని అడిగాను. నాకు తెలుసు అది సింపుల్ ప్రశ్న. శ్రోతలందరూ కరెక్ట్గా గెస్ట్ చేసి సమాధానం పంపించారు. ముందుగా ఎవరెవరు ఫాస్ట్గా పంపించారో చూద్దాం. పీర్సాతిగూడ నుండి శ్రీనివాస్ జయనుద్దీన్ గారు, ఉమ్మడి నుండి బాలకృష్ణ గారు, నర్సంపేట నుండి దసగిరి సంధ్య, కడప నుండి కేవీ రావు, ఖైరతాబాద్ నుండి రవిగౌడ్, బీహెచ్ఎల్ నుండి అరవిందాచారి, సీతారాంబాగ్ నుండి జగదీష్, యూసఫ్ కూడా నుండి రాజేశం, రమ్య సిరిసిల్ల నుండి లక్ష్మీనారాయణ గారు, కరీంనగర్ నుండి కాంచనా, కిట్టు కీసర్ నుండి అడప్ సంతోష్ కుమార్, బెల్లంపల్లి నుండి ఆంజనేయులు, బేగంపేట నుండి కమల్ సాయి, సుచిత్ర నుండి జయలక్ష్మి గారు, ఖైరతాబాద్ నుండి శ్రీకాంత్, శ్రీతేజ, మేడిపల్లి నుండి డాక్టర్ వెంకన్న, బెల్లంపల్లి నుండి రంగా, హైదరాబాద్ నుండి కళ్యాణాచారి, నాగర్ కర్నూలు నుండి ఇంకా మధుకర్, నందిపేట నుండి కస్తూరి రాముడు, చౌటుపల్లి నుండి రుద్రవరం నుండి రాపతి నర్సింగ్, ఇంకా అరుణ ఇబ్రహీంపట్నం నుండి చాలా మంది, ఇంకా మధుకర్ నందిపేట నుండి చాలా మంది సరైన సమాధానాలు పంపించారు. మరి రైట్ ఆన్సర్ ఏంటంటే 1994 వచ్చిన సూపర్ పోలీస్ ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ గారు సంగీతం అందించారు. అప్పుడే రోజా బాగా హిట్ అయింది, నెమ్మది నెమ్మదిగా వస్తున్నారు. మరి హీరో వెంకటేష్ గారికి కూడా స్పెషల్గా సంగీతం అందించాలని చెప్పి ఏఆర్ రెహమాన్ గారు సంగీతం అందించారన్నమాట. ఇది ఇవాళ షో టైం. షో టైంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున అనేక అనేక ధన్యవాదాలు చెప్తోంది మీ రేడియో నేస్తం పద్మిని. మీ పేర్లు చదవకపోయినా పర్వాలేదు, మీరు పార్టిసిపేట్ చేశారు షో టైంలో, అంతకన్నా ఏం కావాలి. కాకపోతే శ్రోతలు ఒకటి గమనించాలి, పంపించిన వాళ్ళే మళ్ళీ మళ్ళీ పంపిస్తూ ఉంటే పాపం కొంతమంది కొత్త శ్రోతల పేర్లు కూడా వెనక్కి వెళ్ళిపోతున్నాయి అన్నమాట. అది ఒక ఆయన ఒక శ్రోత విన్నపంగా కూడా రాశారు, చూద్దాం. కానీ ఏంటంటే ఎవరు ఫాస్ట్గా పంపిస్తారో, ఎవరు ఫస్ట్గా వస్తాయో వాళ్ళ పేర్లే ఇక్కడ చదవడం జరుగుతుంది. కాబట్టి ఒకేసారి పంపించండి చాలు, మళ్ళీ మళ్ళీ పంపిస్తూ ఉంటే పేర్లు కిందకు వెళ్ళిపోతాయి. మరి షో టైంలో పాల్గొన్న వారందరికీ అనేక అనేక ధన్యవాదాలు చెప్తోంది. ఇలాగే రోజు షో టైంలో పాల్గొనండి, మీ సమాధానాలు పంపిస్తూనే ఉండండి. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్లో సమయం 1:59 దాటి 10 సెకండ్లు. మరి ఇవాళ శక్తిశీలి చాలా అద్భుతంగా ఉండిపోతుంది, తప్పకుండా ట్యూన్ చేసి వినండి. శక్తిశీలి 2:15 నుండి 3 గంటల వరకు మన ఆకాశవాణి వివిధ భారతి కేంద్రంలో.
1: మ్యూజిక్ అండ్ మస్తీ, ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలెడంత గప్షప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి, రేడియో ఐకాన్ క్లిక్ చేయండి, వివి తెలుగు సెలెక్ట్ చేయండి, వివిధ భారతి ఆకాశవాణి తెలుగు తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
0: సమయం 2 గంటలు కావస్తోంది, మరికొద్ది క్షణాల్లో మిడ్ డే న్యూస్ ఇంగ్లీష్లో వార్తలు వింటారు. తిరిగి 2:15 శక్తిశీల్లో కలుసుకుందాం.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ సమయం 2:15 దాటి 50 సెకండ్లు. మరికొద్ది క్షణాల్లో శక్తిశీలి.
1: అందరికీ నమస్కారం. నేను అశోక్ రెడ్డి, ఎండి మెట్రో వాటర్ సప్లై సీవరేజ్ బోర్డ్ హైదరాబాద్. వర్షాకాలం మొదలైంది. రాలిన ప్రతి వర్షపు నీటి బొట్టిని ఒడిసిపెట్టుకోవడం మనందరి బాధ్యత. ప్రతి ఇంటిలో ఇంకుడు గుంతను నిర్మించుకుందాం. వివరాలకి

0: సలహాలకి 1553 లేదా 9989895102కి లేదా హైదరాబాద్ వాటర్ .gov.in సంప్రదించండి. మీకు జలమండలి ఎప్పుడు అందుబాటులో ఉంటుంది.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం శక్తిశీల కార్యక్రమం వింటున్నారు. నేను మీ రేడియో నేస్తం పద్మిని. ఈరోజు శక్తిశీలి చాలా పవర్ఫుల్గా ఉండబోతుంది అని నాకు అనిపిస్తోంది. ఎందుకంటే అంతటి పవర్ఫుల్ ఒక ఐరన్ లేడీ లాంటి ఒక వ్యక్తి గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. ఇంతకీ ఎవరు ఆ ఐరన్ లేడీ అని ఆలోచిస్తున్నారా? చెప్తాను. నువ్వు ఆడదానివి, నీకెందుకు ఈ పోలీస్ ఖాకీ డ్రెస్ అని లోకం ప్రశ్నించినప్పుడు ఆమె మాటలతో సమాధానం చెప్పలేదు. చేతల్లో చేసి చూపించారు. నీరగాళ్ల పాలిట సింహస్వప్నమయ్యారు ఆ శక్తిశీలి. కాకి చొక్క అంటే కేవలం అధికారం కాదు, బాధితుల కన్నీరును తుడిచే ఒక నమ్మకం అని నిరూపించిన ఐరన్ లేడీ ఐపీఎస్ ఛాయా శర్మ గారు. దేశమంతా మారుమోగిపోయింది ఆ పేరు ఒకప్పుడు. మరి ఆ ధీశాలి శక్తిశీలి ఛాయా శర్మ గారి ఇన్స్పైరింగ్ జర్నీ ఈనాటి మన శక్తిశీల్లో. మరి ఆ విషయాలని తెలుసుకోవాలంటే ట్యూన్ చేసి ఉంచండి, వెంటనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

రచన రామజోగయ్య శాస్త్రి. శక్తిశీలి కార్యక్రమం వింటున్నారు. స్టూడియోలో సమయం 2:22. మరి ఐపీఎస్ ఛాయా శర్మ గారి ఇన్స్పైరింగ్ జర్నీ గురించి చాలా విషయాలు చెప్తానన్నాను కదా. 2012 దాదాపు ఆ సంవత్సరంలో జరిగిన ఒక దుర్ఘటన గురించి ఎవరూ మర్చిపోలేదు ఈనాటికి కూడా. 2012 ఢిల్లీలో జరిగిన అత్యంత ఘోరమైన నిర్భయ కేసు సమయంలో ఆమె సౌత్ ఢిల్లీ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్గా ఉన్నారు ఛాయా శర్మ. దేశమంతా సంచలనం సృష్టించిన నిర్భయ కేసు, ఒకవైపు ప్రజల కోపం బాధ, మరోవైపు ఎలాంటి ఆధారాలు లేని చాలా క్లిష్టమైన కేసు. కానీ ఛాయా శర్మ గారు ఎక్కడా తొణకలేదు, బెదరలేదు. ఆమె తన టీంతో ఒకే ఒక్క మాట చెప్పారట, మనకు కావాల్సింది ఆవేశం కాదు, నేరస్తుడికి శిక్ష పడాలి, న్యాయం జరగాలి, న్యాయమే గెలవాలి. మరి ఆవిడ ఏం చేశారా తర్వాత, ఎందుకు మనం ఈరోజు ఇంతగా దేశమంతా కూడా ఛాయా శర్మ గారంటే ఎంతో గౌరవం, మరి ఈరోజు ఎందుకు మనం స్పెషల్గా శక్తిశీల్లో మాట్లాడుకుంటున్నాం, ఆ విషయాలన్నీ చెప్తాను. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

మరి ఛాయ శర్మ గారి ఇన్స్పైరింగ్ జర్నీ, ఆవిడ జీవిత విశేషాల గురించి మాట్లాడుకుంటున్నాం మన శక్తిశీల్ కార్యక్రమంలో. ముఖ్యంగా 2012 జరిగిన నిర్భయ కేసు డీటెయిల్స్ గురించి ఇందాక చెప్పాను కదా. ఎలాగైనా న్యాయం జరగాలి, న్యాయమే గెలవాలి అని అకుంఠిత దీక్షతో ముందుకు సాగుతున్నారు. ఆవిడ దగ్గర ఒక్క క్లూ కూడా లేదు. ఆమె ముందు ఉందా ఒకే ఒక్క నిజం ఏంటంటే న్యాయం జరగాలి, న్యాయం జరిగి తీరాలి. నీరస్తులు ప్రయాణించిన బస్సు ఎక్కడుందో తెలీదు, వాళ్ళెవరో తెలీదు. కానీ ఛాయా శర్మ గారిలో ఒకే ఒక్క సంకల్పం, తప్పకుండా పట్టుకోవాలి, నేరస్తుల్ని తప్పకుండా పట్టుకోవాలి అని. ఇక 72 డెడ్ లైన్ పెట్టుకున్నారట వారికి వారు. రాత్రి లేదు, పగలు లేదు, నిద్ర లేదు, విశ్రాంతి లేదు, తిండి లేదు. వందలాది సీసీ కెమెరాలను జల్లెడి పట్టారు వారి బృందంతో కలిసి. ఈ ఘోరానికి వాడిన బస్సును గుర్తించారు అంతే. అక్కడి నుండి ఛాయా శర్మ గారి మైండ్ గేమ్ మొదలైంది. పక్కా ప్లానింగ్తో ఢిల్లీ చుట్టుపక్కలున్న 5 డేగల్ లాంటి పోలీస్ బృందాల్ని పంపించారు. ఆ ప్లానింగ్ వర్కౌట్ అయింది. కేవలం 3 రోజుల్లోనే నేరస్తుల్ని పట్టుకున్నారు. పట్టుకొని వారికి తగిన శిక్ష విధించేలా చేసిన శివంగి మన ఐరన్ లేడీ ఐపీఎస్ ఛాయా శర్మ.

మా ఇంటి బంగారం చిత్రానికి చిన్నయ్య శ్రీపాద పుణ్య సెల్వ అలిపించిన పాట విన్నారు. సంగీతం సంతోష్ నారాయణ్, రచన రెహమాన్. నిజంగా ఛాయాశర్మ గారిని కూడా మా ఇంటి బంగారం, మా దేశం బంగారం అంటారు. పోలీస్ డిపార్ట్మెంట్లో ముఖ్య

సీతారామం చిత్రానికి ఎస్పీ చరణ్ రమ్య బెహ్రా ఆలపించిన పాట విన్నారు. శక్తిశీలి కార్యక్రమం వింటున్నారు. స్టూడియోలో సమయం 2:32 దాటి 22 సెకండ్లు. ఐపీఎస్ అధికారి ఛాయా శర్మ గారి గురించి మాట్లాడుకుంటున్నాం. మరి 2012 సంవత్సరంలో జరిగిన నిర్భయ కేసు దర్యాప్తుతో పాటు అదే సంవత్సరంలో 2 ఏళ్ల చిన్నారి బేబీ ఫలక్ కేసు దర్యాప్తు చేసి ఆ చిన్నారిపై జరిగిన దాడి వెనుక ఉన్న అంతర్రాష్ట్ర మానవ అక్రమ రవాణా ముఠాను కూడా పట్టుకొని ఎందరో మహిళలను చిన్నారులను కాపాడిన ధీశాలి ఛాయా శర్మ. ఆవిడంటారు, పోలీస్ అంటే కేవలం న్యాయ పరిశోధన ఒకటే కాదు, దేశ భద్రతని, ముఖ్యంగా మన దేశంలో ఉన్న అందరి మహిళలు పిల్లలంటే దేశ భవిష్యత్ కదా, వారిని కూడా రక్షించుకోవడం కాపాడటం మన ప్రథమ కర్తవ్యం అంటారు ఛాయా శర్మ. మానవ హక్కుల కమిషన్తో కలిసి పనిచేస్తూ వారి చొరవతో ఎన్నో ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ ఏర్పాటు చేసి కృషి చేస్తున్నారు ఐపీఎస్ ఛాయా శర్మ. ప్రస్తుతం ఆమె కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖలో బ్యూరో ఆఫ్ పోలీస్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్లో ఇన్స్పెక్టర్ జనరల్గా బాధ్యతలు స్వీకరించి ఎందరికో సహాయంగా కూడా నిలుస్తున్నారు. మరి మరిన్ని విషయాలు మాట్లాడుకుందాం ఐపీఎస్ ఛాయా శర్మ గారి గురించి. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: పూలు కోడి చిత్రానికి చిన్మయి శ్రీపాద కార్తీక్ కల్పించిన పాట విన్నారు. సంగీతం గోపీసుందర్, రచన రామజోగయ్య శాస్త్రి. శక్తిశీలి కార్యక్రమం వింటున్నారు. స్టూడియోలో సమయం 2:38 దాటి 25 సెకండ్లు.
1: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలని అనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నెంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863. ఆరోగ్య జీవనం
0: ఆనందదాయకం. శక్తిశీలి కార్యక్రమం వింటున్నారు. నేను మీ రేడియో నేస్తం పద్మిని. ఐపీఎస్ ఛాయా శర్మ గారి గురించి మాట్లాడుకుంటున్నాం. మరి ఛాయా శర్మ గారి వివరాల్లోకి వెళితే, ఆమె ఢిల్లీలో పుట్టి పెరిగారు. తన కన్న కలలను సాకారం చేసుకోవడం కోసమే ఆమె సివిల్ సర్వీసెస్ వైపు అడుగులు వేశారని చెప్తారు. ఢిల్లీ విశ్వవిద్యాలయం నుండి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన ఆమె 1999 యూపీఎస్సీ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించి ఐపీఎస్ అధికారిగా బాధ్యతలు స్వీకరించారు. కెరీర్ ప్రారంభంలో ఎన్నో అవహేళనలు ఎదుర్కొన్నారు ఛాయా శర్మ గారు. పోలీసు ఉద్యోగానికి నువ్వు చాలా చిన్నగా ఉన్నావు, సాఫ్ట్గా ఉన్నావు అని చాలామంది హేళన చేశారట. కానీ ఆమె తన మాటలతో కాకుండా పర్ఫెక్ట్ యాక్షన్స్తోనే సమాధానం చెప్పి బెస్ట్ ఐపీఎస్ అధికారినిగా నిలిచారు. ఇంకొక విషయం ఏంటంటే, వారి భర్త కూడా, వివేక్ శర్మ గారు కూడా ఒక గొప్ప ఐపీఎస్ అధికారి. మరిన్ని విషయాలున్నాయి, ఛాయా శర్మ గారి గురించి మాట్లాడుకుందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: బింబిసార చిత్రానికి చిరంతన్ భట్ స్వీయ సంగీత దర్శకత్వంలో కాలభైరవతో కలిసి ఆల్పించిన పాట విన్నారు. శక్తిశీలి కార్యక్రమం వింటున్నారు. స్టూడియోల సమయం 2:44 దాటి 28 సెకండ్లు.
1: బిజినెస్ కి సంబంధించిన అన్ని విషయాలు, మెళకువలు, సూచనలతో రూపొందించిన కార్యక్రమం బిజినెస్ ముచ్చట్లు ప్రతి బుధవారం ఉదయం 9:15 మీ వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో తప్పక ట్యూన్ చేసుకోండి. వివిధ భారతి ఎఫ్ఎం 102.8 ప్రతి బుధవారం 9:15 నుండి 10 గంటల వరకు. ఈ కార్యక్రమాన్ని మీరు న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా కూడా మీ ఫోన్లోనే వినవచ్చు.
0: ఐరన్ లేడీ ఐపీఎస్ ఛాయా శర్మ గారి ఇన్స్పైరింగ్ జర్నీ గురించి మాట్లాడుకుంటున్నాం. ఆమె నిస్వార్థమైన సేవ, నిబద్ధత, సాహసానికి గాను దేశ విదేశాల్లో అనేక పురస్కారాలు అందుకున్నారు. మన దేశంలో సంబంధించి ప్రతిష్టాత్మకమైన రాష్ట్రపతి పోలీస్ మెడల్, హోం మంత్రిత్వ శాఖ నుండి మోడల్ ఫర్ ఎక్సలెన్స్ ఇన్ ఇన్వెస్టిగేషన్స్ వంటి ప్రతిష్టాత్మకమైన అవార్డ్స్ అందుకున్నారు ఛాయా శర్మ. మరి విదేశాల్లో కూడా బోల్డెన్ అవార్డ్స్ వచ్చేవారికి చెప్తాను ఈ పాట తర్వాత.

కళ్యాణ వైభోగమే చిత్రానికి చిన్నయ్య శ్రీపాద అలపించిన పాట వినారు. సంగీతం కళ్యాణ్ కోడూరి. శక్తిశీలి కార్యక్రమం వింటున్నారు. స్టూడియోలో సమయం 2:49 దాటి 4 సెకండ్లు. మరి దేశీయంగా అంతర్జాతీయంగా కూడా ఎన్నో సత్కారాలు పురస్కారాలు అందుకున్నారు ఐపీఎస్ ఛాయాశర్మ గారు. మరి అంతర్జాతీయంగా 2019 అమెరికాలో ప్రతిష్టాత్మకమైన మెకెయిన్ ఇన్స్టిట్యూట్ ఫర్ కరేజ్ అండ్ లీడర్షిప్ ఈ పురస్కారాన్ని అందుకున్నారు ఛాయాశర్మ. అంతేకాదు ఆసియా సొసైటీలో అందించే ఆసియా గేమ్ చేంజర్ అవార్డుతో పాటు 2024 పబ్లిక్ సర్వీస్లో ఆమె చేసిన విశేష కృషికి గాను దేవి అవార్డుతో సత్కరించబడ్డారు ఛాయాశర్మ.

ఖుషీ చిత్రానికి సిత్ శ్రీరామ్ చిన్మయీ శ్రీపాద్ ఆలపించిన పాట విన్నారు. సంగీతం హేషం అబ్దుల్ వహాబ్. శక్తిశీలి కార్యక్రమం వింటున్నారు. ఐపీఎస్ ఛాయా శర్మ గారి గురించి మాట్లాడుకుంటున్నాం. అయితే ఇటీవలే ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్లో ఒక వెబ్ సిరీస్లో వారి పాత్రను, వారు ఛేదించిన కేసెస్ గురించి అత్యద్భుతంగా చూపించారు ఒక వెబ్ సిరీస్లో. ఆసక్తి ఉంటే వారు ఎంత పవర్ఫుల్లో మనం ఇప్పుడు మాట్లాడుకున్న ప్రతి ఒక్క విషయాన్ని కూడా అద్భుతంగా చూపించారు. ఎలాగ ఆ కేసుని డీల్ చేశారు, కేసుని ఎలాగ సాల్వ్ చేశారో కూడా చూపించారన్నమాట. అయితే ఖాకీకి ఒక కొత్త గౌరవాన్ని తెచ్చిన ఐరన్ లేడీ ఐపీఎస్ ఆఫీసర్ ఛాయా శర్మ గారు. ఆమెను చూసి నేర్చుకోవాల్సింది ఒకటే, సమస్య ఎంత పెద్దదైనా నీ సంకల్పం దృఢంగా ఉంటే విజయం మన సొంతం. అదే పదే పదే చేసి చూపించారు. వారిని ఫాలో అయ్యే అందరికీ కూడా ఛాయా శర్మ గారు ఇచ్చే సందేశం కూడా అదే. భారత మహిళా శక్తి ఏంటో నిరూపించిన ఒక గొప్ప రోల్ మోడల్ ఐపీఎస్ ఛాయా శర్మ గారు. సెల్యూట్ చేస్తోంది, ఎన్నో శుభాభినందనలు తెలియజేస్తోంది ఆకాశవాణి వివిధ భారతి.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం ఇది ఇవాల్టి శక్తిశీలి. మళ్ళీ మరొక రోజు మరొక కార్యక్రమంలో మిమ్మల్ని అందరినీ కలుస్తుంది మీ రేడియో నేస్తం పద్మిని.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ లో సమయం 3 గంటలు దాటి 30 సెకండ్లు. వివిధ భారతి ముంబై కేంద్రం నుండి రిలే వింటారు వెంటనే.
1: होता है. आप सुन रहे हैं विविध भारती राष्ट्रीय सेवा, देश की सुरीली धड़कन. सखी सहेली कार्यक्रम के लिए कीजिए बस थोड़ा सा इंतजार.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ లో సమయం 5 గంటలు కావస్తుంది. కొద్ది క్షణాల్లో వార్త ముఖ్యాంశాలు.
1: శ్రోతలు ఇంతవరకు వివిధ భారతి కార్యక్రమాలు విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం సమయం 5 గంటలు. ఈనాటి ఎఫ్ఎం సాయంత్రం ప్రసారాలు ప్రారంభం. శ్రోతలు ఈ ప్రసారాలను 103.2 MHz పై మరియు న్యూస్ ఆన్ ఏఐఆర్ మొబైల్ యాప్ ద్వారా వినవచ్చు. సాయంత్రం ప్రసారాలలో ముందుగా అభిరుచి శ్రోతలకు నచ్చిన పాటలను ఉత్తరాల ద్వారా కోరుకునే కార్యక్రమం వింటారు. కార్యక్రమంలో ముందుగా అల్లుడు గారు సినిమా నుండి పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం న్యావనంది నుండి శ్రీరామ్ వసంత, భారతి, లాస్య, సాస్విత, శ్రీరామ్ హనుమన్లు, హరీష్, అరుణ్, అజయ్, శ్రీశాంత్ చారి వీరందరి కోసం మనం ఈ పాట విందాం.

0: కార్యక్రమంలో ఇప్పుడు తీసుకుందాం ఒక చిన్న విరామం.
1: సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్
2: ఆర్థోపెడిక్, ఎండోక్రైనాలజీ, కార్డియాలజీ, న్యూరో, న్యూరో సర్జరీ, యూరాలజీ, జనరల్ మెడిసిన్,
1: ఇంకా జనరల్ లాప్రోస్కోపిక్ సర్జరీ, డెంటల్ ఫిజియోథెరపీ, రేడియాలజీ అన్ని ఒకే చోట.
2: 24 గంటలు అత్యవసర సేవలు.
1: NABH గుర్తింపు.
2: సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్.
0: తర్వాత వినే పాట మాయలోడు. సినిమా కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు మరియు కెఎస్ చిత్ర గారు పాడిన పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు జగిత్యాల జిల్లా కొరుట్ల రామ్నగర్ నుండి బింగి గణేష్, రజని, విష్ణు, కీర్తన, హర్షవర్ధన్, గంగూబాయి, రమ్య, సత్యనారాయణ, నాగమణి, సంధ్యారాణి మరియు వారి యొక్క కుటుంబ సభ్యులు వీరందరి కోసం మనం ఈ పాట విందాం.

శ్రోతలు వింటున్నారు 103.2 మెగాహెర్ట్స్ పై అభిరుచి. వింటున్న శ్రోతలకు ఒక గమనిక, రేపు ఉదయం 7:30 మనోరమ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ సరస్వతి నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో సంతాన సాఫల్యతకు జాగ్రత్తలు, ఇంకా స్త్రీలలో ఎదురయ్యే అన్ని రకాల సమస్యలకు పరిష్కార మార్గాల గురించి ప్రసూతి వైద్య నిపుణురాలు డాక్టర్ డి రమాదేవి గారు తెలియజేస్తారు. గమనిక విన్నారు. కార్యక్రమంలో తర్వాత వినే పాట డాక్టర్ బాబు సినిమా కోసం పి సుశీల గారు పాడిన పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు కొరుట్ల మండలం వెంకటాపురం నుండి అనుమల్ల నాగరాజు, రాజేశ్వరి, హంసిని, హరిణి, నయన, మోక్షిత్, రజని, మహేష్, లలిత, రాజేష్, సుధీర్, రజిత, మణిదీప్, మణిచంద్ర, వీరందరి కోసం మనం ఈ పాట

అభిరుచి కార్యక్రమంలో తర్వాత వినే పాట కూలీ నెంబర్ 1 సినిమా కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు పాడిన పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు తిమ్మాపూర్ నుండి దాసరి లలిత, అనన్య రాజేశ్వర్, వేదవతి వినోద్, భూమేశ్వర్, భూలక్ష్మి వీరందరి కోసం మనం ఈ పాట విందాం.

0: అభిరుచి వింటున్న శ్రోతలకు మరొక గమనిక. రేపు ఉదయం 8 గంటలకు ఫ్రూడెన్స్ హాస్పిటల్ ప్రగతి నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో రకరకాల క్యాన్సర్ వ్యాధులకు కారణాలు, వాటి లక్షణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి క్యాన్సర్ వ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ ఎం రోహిత్ గారు శ్రోతలకు తగిన సలహాలు సూచనలు అందిస్తారు. గమనిక విన్నారు. కార్యక్రమంలో తర్వాత వినే పాట కళ్ళు సినిమా నుండి పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు వెల్లుల్లా లక్ష్మారెడ్డి కాలనీ నుండి జాప భూమేశ్వర్, భూలక్ష్మి పారిపల్లి శ్రీశాంక్, జోగ అద్వైత్, అక్షర లలిత రాజేశ్వర్, బండి శివాజీ, చంద్రకళ సహస్ర మరియు వారి యొక్క కుటుంబ సభ్యులు వీరందరి కోసం మనం ఈ పాట విందాం.
1: తెల్లారింది లేగండు, గొక్కరకు

ఆకు తాటు పిండి తడిసి కన్నక్కర చిన్న కన్నక్కర పిండి తాటు కొమ్మ తడిసి చెమ్మన్నక్కడ చెమ్మన్నక్కడ అది తడిసి

0: juureekin takamika nii muttu piireba juureeka takamika nii muttu piireba ka juure.
1: అభిరుచి కార్యక్రమంలో తర్వాత వినే పాట మన్మధుడు సినిమా కోసం వేణు సుమంగళి పాడిన పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం గ్రామం నుండి కట్ల సతీష్ సుమలత సంతోష్ కుమార్ నిత్య సంతోషిని కట్ల రాజేశం సరోజిని మాయా వీరందరి కోసం మనం ఈ పాట విందాం.

శ్రోతలు ఇంతవరకు అభిరుచి శ్రోతలకు నచ్చిన పాటలను ఉత్తరాల ద్వారా కోరుకునే కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 5:30. లలిత సంగీత కార్యక్రమంలో కొన్ని లలిత గీతాలు వింటారు.

0: కార్యక్రమంలో ఇప్పుడు విందాం కొన్ని ప్రకటనలు.
1: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
2: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాత్.
3: బృందావన్ హాస్పిటల్ ఇప్పుడు నూతన భవనంలో 24/7 సేవలు అందిస్తుంది. మూత్రపిండంలో రాళ్లు తీయడం, ప్రోస్టేట్ గ్రంథి ఆపరేషన్ చేయడం, సాధారణ కాన్పులు, పెద్ద ఆపరేషన్లు, సంతాన సాఫల్యతకై ప్రత్యేక చికిత్సతో పాటు అన్ని రకాల క్యాన్సర్ చికిత్సల్ని కూడా అందిస్తోంది బృందావన్ హాస్పిటల్. డాక్టర్ బండారి నవీన్ భాస్కర్ యూరాలజిస్ట్, డాక్టర్ బండారి ఉషా నవీన్ గైనకాలజిస్ట్. బృందావన్ హాస్పిటల్, ద్వారకా నగర్, నిజామాబాద్.
4: వర్క్ ఫ్రమ్ హోమ్, హై సాలరీ, జస్ట్ ఒక క్లిక్ లో. అరే వా,
5: చిక్కుకుంది.
6: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటుంది,
5: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
7: ముఖాన మొటిమల గజ్జా బొబ్బల నడువులో తామరా
8: సైబాల్.
9: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి. సైబాల్
0: కార్యక్రమంలో ఇప్పుడు విందాం మరొక లలిత గీతం.

0: కార్యక్రమంలో ఇప్పుడు విందాం మరికొన్ని ప్రకటనలు.
1: ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ పథకం. ఈ పథకంలో మొదటిగా వ్యక్తిగత సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు ఎస్హెచ్జీస్ ఎఫ్పిఓలు సహకార సంఘాలకు అర్హత గల ప్రాజెక్ట్ వ్యయంలో 35% క్రెడిట్ లింక్ క్యాపిటల్ సబ్సిడీ, ఒక్కో వ్యక్తిగత యూనిట్ కు 10 లక్షల గరిష్ట పరిమితితో మరియు కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రూప్ యూనిట్స్ కు 3 కోట్ల గరిష్ట పరిమితితో సహాయం అందించబడుతుంది. లబ్ధిదారుడు కనీసం 10% స్వయం పెట్టుబడి సమకూర్చుకోవాలి. పిఎంఎఫ్ఎంఈ అమలులో రాష్ట్ర స్థాయిలో తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ నోడల్ ఏజెన్సీగా, జిల్లా స్థాయిలో డిఐసి, గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో సెర్ఫ్ మరియు మెప్మా లబ్ధిదారులకు మార్గనిర్దేశం చేస్తూ, బ్యాంకులు మరియు సంబంధిత శాఖలతో సమన్వయం ద్వారా రుణాల మంజూరు, సబ్సిడీ అనుసంధానం, ఆహార ప్రాసెసింగ్ యూనిట్ల స్థాపన మరియు అభివృద్ధి ఈ పథకం ద్వారా అమలు చేయబడుతుంది. ఈ పథకం కింద దాదాపు అన్ని ఆహార ప్రాసెసింగ్ కార్యకలాపాలు అర్హత కలిగినవి. అయితే ప్రాసెస్ చేయని ముడి ఉత్పత్తుల కొనుగోలు, అమ్మకాలు, లూస్ పాలు, తేనె, నూనె విక్రయం, పశు శోషణ, తాజా మాంసం లేదా చేపల విక్రయం, అలాగే క్యాంటీన్లు, హోటళ్లు, టిఫిన్ సెంటర్లు వంటి ఆహార సేవల వ్యాపారాలు ఈ పథకంలో అర్హత కలిగినవి కావు.
2: పిఎంఎఫ్ఎంఈ పథకాన్ని మరింత ప్రభావవంతంగా అమలు చేయడానికి ఈ కేంద్ర ప్రభుత్వ పథకాలతో సమన్వయం చేసుకోవచ్చు. ఏఐఎఫ్, పిఎంకేఎస్వై, పిఎంఎంఎస్వై, ఏహెచ్ఆర్డిఎఫ్, ఎంఐడిహెచ్, ఎన్హెచ్బి, ఎన్ఆర్ఎల్ఎం, ఎన్యూఎల్ఎం, స్టాండప్ ఇండియా, ముద్ర, CGTMSE.
1: మరిన్ని వివరాల కోసం జిల్లా స్థాయిలోని డిఐసి కార్యాలయాలను మరియు రాష్ట్ర స్థాయిలోని తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ డీజీఎఫ్పిఎస్ ను సంప్రదించగలరు.
3: రైతు సోదరులకు ఇఫ్కో వారి శుభవార్త. ఆధునిక వ్యవసాయ రంగంలో సరికొత్త ఆవిష్కరణ. ఆరోగ్యవంతమైన నేలను భావితరాలకు అందించాలన్న దృఢ సంకల్పంతో యూరియా డిఏపి బసాల కష్టాలను తీర్చేందుకు ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా నానో యూరియా ప్లస్ నానో డిఏపి తయారు చేసి సరికొత్త సంచలనంతో మీ ముందుకు వచ్చింది మన ఇఫ్కో. అరలీటరు బాటిల్లో బస్తా యూరియా, బస్తా డిఏపిల శక్తి. ఇఫ్కో నానో యూరియా ప్లస్ నానో డిఏపి వాడండి, తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలను పొందండి. 20% నైట్రోజన్ పనితనం, ఇఫ్కో నానో యూరియా ప్లస్.
0: లలిత సంగీత కార్యక్రమంలో చివరగా విందాం మరొక లలిత గీతం.

सीनी रंजनी। సినిమా పాటలు వింటారు. ముందుగా బంగారు రాజు సినిమా కోసం సిద్ శ్రీరామ్ పాడిన ఈ పాటను విందాం.

శ్రోతలు వింటున్నారు 103.2 మెగాహెర్ట్స్ పై మరియు న్యూస్ ఆన్ ఏఐఆర్ మొబైల్ యాప్ ద్వారా సినీ రంజన్ వింటున్నారు. వింటున్న శ్రోతలకు ఒక గమనిక, రేపు ఉదయం 8:30 సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఖలీల్వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో డెంగ్యూ వ్యాధి లక్షణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ప్రముఖ జనరల్ ఫిజిషియన్ డాక్టర్ దీపక్ రెడ్డి గారు తగిన సలహాలు ఇస్తారు. గమనిక విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు విందాం హనుమాన్ సినిమా కోసం గౌరాహరి గారు పాడిన ఈ పాటను విందాం.

సినీ రంజనం వింటున్న శ్రోతలకు మరొక గమనిక. ఈ నెల 13వ తేదీ గురువారం ఉదయం 7:30 కంఠేశ్వర ఛాతీ మరియు శ్వాస ఎమర్జెన్సీ హాస్పిటల్ ద్వారకా నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో దగ్గు దమ్ము లాంటి ఛాతీ సంబంధ వ్యాధుల నివారణ మార్గాల గురించి ఛాతీ మరియు ఊపిరితిత్తుల వ్యాధుల వైద్య నిపుణులు పల్మనాలజిస్ట్ డాక్టర్ బి రాజేశ్వర్ గారు తెలియజేస్తారు. గమనిక విన్నారు. కార్యక్రమంలో చివరగా విందాం గోకులంలో సీత సినిమా కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మరియు చిత్రగారు పాడిన ఈ పాటను.

శ్రోతలింతవరకు సీనియర్ రంజని సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం సమయం 6 గంటలు కావస్తుంది. మరి కాసేపట్లో హిందీలో వార్తలు, అనంతరం ఆంగ్లంలో వార్తలు, 6:20 సంస్కృతంలో వార్తలు వింటారు. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి 6:10 ప్రాంతీయ వార్తలు వింటారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం.

0: resolve outstanding issues and avoid misunderstanding and miscalculation along the line of actual control.
1: The ongoing Har Ghar Tiranga campaign is gaining significant momentum across the country ahead of the Independence Day celebrations, inspiring citizens from all walks of life to come together in a collective celebration of India's national pride and spirit of unity.
2: Har Ghar Tiranga, Har Ghar Tiranga.
1: Sharing a video on a social media platform, Prime Minister Modi urged countrymen to celebrate Independence Day with pride and grandeur, taking a pledge to build a Viksit Bharat. He further urged all to hoist the tricolour at their homes under the Har Ghar Tiranga campaign. Global ratings agency Fitch Ratings has affirmed India's sovereign rating at BBB- with a stable outlook, citing robust growth prospects, improving macroeconomic stability and strong external finances. Meanwhile, the Sensex shed 388 points to close at 78,154. The Nifty lost 112 points to settle at 24,472. And in Canadian Open tennis, 19 seed Luciano Daddari of Italy will face 28 seed Brandon Nakashima of the US in the men's singles quarterfinals tonight. In the other quarterfinals, Spain's 20th seed Rafael Jordar will take on 18 seed Arthur Fields of France later tonight. And that is the end of this news bulletin.
3: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వినే ముందు ఒక వాణిజ్య ప్రకటన.
4: బాబు, నిన్న నా మేనల్లుడింటికి వెళ్ళి వచ్చా. వాళ్ళు రోజంతా ఏసీ వాడడం చూసి ఆశ్చర్యపోయా. రోజు వాషింగ్ మెషిన్ వాడడం, ఇంకా రెండు రెండు ఫ్రిడ్జులు. అయినా వాళ్ళ కరెంటు బిల్ ఎంత వచ్చిందో తెలుసా? జీరో. నేను అడిగితే మేనల్లుడు అన్నాడు,
5: బాబాయ్ అంతా పైవాడిదయ్యా.
4: అంటే సోలార్ ప్యానెల్ దయ్యా. నేను అనుకున్నా ఇక పెట్టించాల్సిందే అని. పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి. పిఎం సూర్యఘర్

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది తిరగా ఉషారమణి. హైదరాబాద్ మెట్రో విస్తరణ రెండో దశలో భాగంగా పాత బస్తీ మెట్రో రైలు పనులు వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. రానున్న పత్తి కొనుగోలు సీజన్ దృష్టిలో ఉంచుకుని రైతులకు కనీస మద్దతు ధర అందించేందుకు ముందస్తు ఏర్పాట్లు చేయాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో 3,38,26,448 మంది ఓటర్లకు సంబంధించి ఎన్యుమరేషన్ పూర్తయిందని రాష్ట ఎన్నికల ప్రధాన అధికారి కార్యాలయం తెలియజేసింది. జార్ఖండ్లో పరీక్షల పేపర్ లీకేజీలకు వ్యతిరేకంగా శాంతియుతంగా ఆందోళన చేస్తున్న విద్యార్థులపై లాఠీచార్జ్ చేయడాన్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ఖండించారు. హైదరాబాద్ మెట్రో విస్తరణ రెండో దశలో భాగంగా పాత బస్తీ మెట్రో రైలు పనులు వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ హెచ్ఎంఆర్ఎల్పై ఉన్నతాధికారులతో నిర్వహించిన సమీక్షలో ముఖ్యమంత్రి పలు ఆదేశాలు ఇచ్చారు. ఎంజీబీఎస్ నుంచి చాంద్రాయణగుట్ట వరకు 7.5 కిలోమీటర్ల మెట్రో విస్తరణ పనులను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని చెప్పారు. ఈ కారిడార్లో పనులకు సంబంధించిన టెండర్ ప్రక్రియను ప్రారంభించాలన్నారు. పెండింగ్లో ఉన్న భూసేకరణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని చెప్పారు. హైదరాబాద్ మెట్రోకు పెరుగుతున్న ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా అదనపు కోచ్లను జత చేయాలని, ఇందుకు అవసరమైన కోచ్ల కొనుగోలు ప్రక్రియకు చర్యలు తీసుకోవాలని చెప్పారు. రానున్న పత్తి కొనుగోలు సీజన్ను దృష్టిలో ఉంచుకుని రైతులకు కనీస మద్దతు ధర పారదర్శకంగా అందించేలాగా ముందస్తు ఏర్పాట్లు చేయాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. హైదరాబాద్లో భారత పత్తి సంస్థ సీసీఐ సీఎండీ వ్యవసాయ మార్కెటింగ్ శాఖల ఉన్నతాధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాలకు వచ్చే రైతులు ఎక్కువ సమయం వేచి ఉండకుండా ప్రక్రియను వేగవంతం చేయాలని స్పష్టం చేశారు. తూకం, నాణ్యత నిర్ధారణ, బ్యాంకు చెల్లింపుల ప్రక్రియలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా శాఖలన్నీ సమన్వయంతో పనిచేయాలని సూచించారు. అర్హులైన ప్రతి రైతుకు సకాలంలో మద్దతు ధర అందేలాగా కేంద్రాల వద్ద మౌలిక వసతులు కల్పించాలని, రైతులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా కొనుగోళ్ల నిర్వహణ పక్కగా చేపట్టాలని మంత్రి అధికారులకు స్పష్టం చేశారు. సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయిని మహంకాళమ్మవారికి దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ మారుబోనం సమర్పించారు. ఆషాఢ బోనాలోత్సవాల్లో భాగంగా మంత్రి అమ్మవారికి ప్రత్యేక పూజ నిర్వహించారు. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బోనాల పండుగను ప్రజలంతా భక్తి శ్రద్ధలతో ఘనంగా జరుపుకుంటున్నారని, అమ్మవారి దివ్యాశిస్సులతో తెలంగాణ ప్రజలందరూ ఆయుర్

0: ఆరోగ్యాలతో సుఖసంతోషాలతో విలసిల్లాలని మంత్రి కొండ సురేఖ ఆకాంక్షించారు. నిషేధిత భూముల అంశంపై ప్రజలు ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, అర్హులందరికీ న్యాయం చేస్తామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. ఈరోజు హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి జిల్లాల కలెక్టర్లు రిజిస్ట్రేషన్ అధికారులతో సచివాలయంలో నిర్వహించిన ఉన్నత స్థాయి సమీక్షలో మంత్రి మాట్లాడుతూ, భూసేకరణ, జీవోలు, లేఅవుట్ అనుమతులకు సంబంధించిన అన్ని డాక్యుమెంట్లను ఈ నెల 14వ తేదీలోగా ఆన్లైన్లో అప్లోడ్ చేయాలని అధికారులను ఆదేశించారు. అర్హుల దరఖాస్తులను వేగంగా పరిష్కరించాలని, ఆన్లైన్ వివరాల ఆధారంగానే నిర్ణయాలు ఉండాలని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోదరులంతా పెద్ద పెద్ద కంపెనీలకు యజమానులు అవుతున్నారని భారత రాష్ట సమితి కార్యనిర్వాహక అధ్యకుడు కె తారకరామారావు ఆరోపించారు. తెలంగాణ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఒక్క ఉద్యోగి కూడా లేకుండా ముఖ్యమంత్రి సోదరులు కొత్త కొత్త కంపెనీలు ఏర్పాటు చేస్తున్నారని విమర్శించారు. ఊరు పేరు లేని కంపెనీలకు రాష్ట ప్రభుత్వం 200 కోట్ల రూపాయలు విలువైన 5 ఎకరాల భూమిని కేటాయించిందన్నారు. అనుముల కొండల్ రెడ్డి టెసరా కంపెనీ చైర్మన్ అని లింక్డ్ఇన్ ప్రొఫైల్లో పెట్టుకున్నారని, మరో సోదరుడు జగదీష్ రెడ్డి కాంట్రాక్టులు చేసుకుంటున్నారని కేటీఆర్ అన్నారు. ముఖ్యమంత్రి బావమరిది సృజన్ రెడ్డికి సింగరేణిలో కాంట్రాక్ట్ ఇచ్చారని కూడా ఆయన ఆరోపించారు. మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ ఆశయాల సాధనే లక్ష్యంగా సాగుతున్న 35వ రాజీవ్ జ్యోతి సద్భావన యాత్ర 12 నుంచి 15 తేదీ వరకు తెలంగాణలో కొనసాగుతుందని టీపీసీసీ అధ్యకుడు మహేష్ కుమార్ గౌడ్ చెప్పారు. జాతీయ సమైక్యత, మత సామరస్యం, ఉగ్రవాద వ్యతిరేక పోరాట సందేశంతో తమిళనాడులోని శ్రీపెరుంబుదూర్ వద్ద ప్రారంభమైన ఈ యాత్ర కర్ణాటకకు చెందిన 150 మంది కాంగ్రెస్ కార్యకర్తలతో సాగుతోంది. మక్తల్, హైదరాబాద్, ఆదిలాబాద్ మీదుగా సాగి 20వ తేదీన ఢిల్లీలోని వీర్భూమికి చేరుకుంటుందని చెప్పారు. ఈ యాత్రకు నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికి విజయవంతం చేయాలని మహేష్ కుమార్ గౌడ్ పిలుపునిచ్చారు. రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో 3,38,26,448 మంది ఓటర్లకు సంబంధించి ఎన్యూమరేషన్ పూర్తయింది. వీరిలో 78.3% ఫామ్లు డిజిటలైజ్ కాగా 21.7% ఫామ్లు సేకరించలేకపోయినట్లు రాష్ట ఎన్నికల ప్రధాన అధికారి కార్యాలయం తెలియజేసింది. రాష్ట్రంలో మొత్తం 3,38,26,448 మంది ఓటర్లుండగా, వీరిలో 2,64,87,214 మంది ఓటర్ల ఎన్యూమరేషన్ ఫామ్లను డిజిటలైజ్ చేశారు. మరో 73,39,234 ఎన్యూమరేషన్ ఫామ్లు సేకరించలేకపోయినట్లు అధికారులు చెప్పారు. వారిలో 45 లక్షల మందికి పైగా మరణించినట్లు, 6,70,230 మంది అందుబాటులో లేకపోవడం, 9,22,230 మంది శాశ్వతంగా ఇతర ప్రాంతాలకు తరలిపోవడం, 2,294 మంది ఇప్పటికే ఓటర్లుగా నమోదై ఉండటం వంటి కారణాలున్నాయని అధికారులు వెల్లడించారు. ఇటీవల ఖమ్మం జిల్లాలో చాలా మంది అవయవ దానం గురించి తెలుసుకుని స్వచ్ఛందంగా తమ అవయవాలను దానం చేసేందుకు ముందుకొస్తున్నారు. ఖమ్మంలోని అన్నం సేవ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అవయవ దానంపై చేపడుతున్న అవగాహన కార్యక్రమాల గురించి ఫౌండేషన్ వ్యవస్థాపకులు అనంత్ శ్రీనివాసరావు ఆకాశవాణితో మాట్లాడుతూ,
1: అన్ని రకాల ఆర్గాన్స్ ఇతరులకి ప్రమాదంలో ఆఖరి దశలో ఉన్న వాళ్ళకి ఉపయోగపడతాయన్న ఉద్దేశంతో నేటి ఆధునిక యుగంలో ఎందరో డాక్టర్స్ రీసెర్చ్ చేసేసి ఈ యొక్క ట్రాన్స్ప్లాంటేషన్ సిస్టమ్ ని కనుగొని ప్రాణదేవతలు అవుతున్నారు. మేము ప్రజల్లో వివిధ అవగాహన కార్యక్రమాలని నిర్వర్తిస్తున్నాం.
0: తెలంగాణలో దాదాపు 74 లక్షల ఓట్లు తొలగించబోతున్నారనే వార్తలు తీవ్రంగా ఆందోళన కలిగిస్తున్నాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. తెలంగాణ భవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఈ నెల 17వ తేదీన ముసాయిదా ఓటర్ల జాబితా విడుదలయ్యాక అర్హులెవరు ఓటు హక్కు కోల్పోకుండా న్యాయపరంగా పోరాడతామన్నారు.
2: ఆగస్టు 15 నాడు ఓటర్ లిస్ట్ ప్రచురిస్తారని చెప్తున్నారు. కొంత అర్హుల ఓట్లు కూడా తొలగించినట్టుగా కనబడతా ఉంది. అర్హులకు అన్యాయం జరగకుండా తప్పకుండా న్యాయపరంగా ఏం చేయాలి, పార్టీ పరంగా ఏం చేయాలి, ఇవన్నీ కూడా జిల్లాల వారీగా జరిగే సమావేశాల్లో నిర్ణయం తీసుకుంటాం. తప్పకుండా అర్హులకు న్యాయం జరిగేదాకా మా పార్టీ తరఫున పోరాటం.
0: జార్ఖండ్లో పరీక్షల పేపర్ లీకేజీలకు వ్యతిరేకంగా శాంతియుతంగా ఆందోళన చేస్తున్న విద్యార్థులపై లాఠీచార్జ్ చేయడాన్ని బీజేపీ రాష్ట అధ్యకుడు రామచంద్రరావు ఖండించారు. హైదరాబాద్లోని పార్టీ కార్యాలయంలో ఈరోజు మీడియాతో మాట్లాడుతూ విద్యార్థుల సమస్యలపై రాహుల్ గాంధీ స్పందించాలని డిమాండ్ చేశారు.
3: జార్ఖండ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లీకేజ్ ని సిబిఐ గొప్పజెప్పమంటే ఎందుకు చేయట్లేదు? విద్యార్థులు స్వచ్ఛందంగా చేస్తున్నారు, జార్ఖండ్ ప్రభుత్వం స్పందించట్లేదు. కాబట్టి మేము డిమాండ్ చేస్తామన్నారు రాహుల్ గాంధీ. ఆన్సర్, వై సైలెంట్ ఆన్ జార్ఖండ్?
0: ములుగు నియోజకవర్గంలో ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణలో ఎన్యూమరేషన్ ప్రక్రియ 100% పూర్తయింది. జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు ఈ విషయం తెలియజేశారు. జాతీయ పతాక

కర్త స్వాతంత్ర సమర యోధుడు పింగళి వెంకయ్యకు భారతరత్న ప్రకటించాలని మాజీ ఎంపీ వి హనుమంతరావు ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కోరారు. జనగామ జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ రఘునాథపల్లి మండలం కోమలలో పాఠశాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఈ రోజు ఆకస్మిక తనిఖీ చేశారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య మౌలిక వసతులు కల్పించాలని ఆయన చెప్పారు. గిరిజన విద్యార్థుల విద్యాభివృద్దిపై ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ద చూపాలని భద్రాచలం ఐటీడీఏ పీఓ బి రాహుల్ సూచించారు. భద్రాచలంలో ఉద్దీపకం వర్క్ బుక్ 3 పై ఉపాధ్యాయులకు 2 రోజుల శిక్షణను ఆయన ప్రారంభించారు. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రధానమంత్రి పిలుపు మేరకు సంగారెడ్డి కొత్తగూడెంలో బీజేపీ ఆధ్వర్యంలో హర్ ఘర్ తిరంగా యాత్రలు ఘనంగా నిర్వహించారు. జాతీయ ఎజెండాలతో భారీ ర్యాలీలు చేపట్టారు. ఎల్ నినో ప్రభావంతో వర్షాలు తగ్గే అవకాశం ఉన్నందువల్ల రైతులు వరి సాగు తగ్గించి తక్కువ నీటితో ఆరుతడి పంటలు చిరుధాన్యాలు సాగు చేయాలని సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ సూచించారు. రైతులతో మాట పంట మార్పిడి బాట కార్యక్రమంలో భాగంగా ఈ నెల 20వ తేదీ వరకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహిస్తారని ఆయన చెప్పారు. అడవులను సంరక్షించాలని అటవీ భూముల ఆక్రమణలను అడ్డుకోవాలని సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ సూచించారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో పోలీస్ అటవీ శాఖ అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. స్పష్టమైన ఓటర్ జాబితా రూపకల్పనకు రాజకీయ పార్టీలు సహకరించాలని మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీప్ కోరారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: नागालैंड मणिपुर मिजोरम त्रिपुरा राजस्थानेषु च वज्रपात मेघगर्जनाभ्याम सह अतितीव्रतर वृष्टि भविष्यतीत्यपि अनुमानितम्। कनाडा ओपन टेनिस प्रतियोगितायां पोलैंड देशस्य पूर्व विश्व प्रथम वरीया ईगा स्वीटेक रशिया देशस्य डायना श्नाइडर इत्येतां 6-2, 6-1 इति अंकैः केवलं चतुष्षष्टि निमेषेषु पराजित्य उपान्त्यचक्रं प्राविशत् इति वार्ताः।
1: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం సమయం 6:30 శ్రోతలు సమాచార దర్శిని వింటారు. జిల్లా జనగణ హ్యాండ్బుక్ రూపకల్పనకు ఖచ్చితమైన సమాచారం అందించాలి. అధికారులకు కలెక్టర్ భవేష్ మిశ్రా దిశానిర్దేశం. నిజామాబాద్ 11 జిల్లా జనగణ హ్యాండ్బుక్ రూపకల్పన కోసం ఖచ్చితత్వంతో కూడిన నాణ్యమైన సమాచారం అందించాలని కలెక్టర్ భవేష్ మిశ్రా అధికారులకు దిశానిర్దేశం చేశారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం కాన్ఫరెన్స్ హాల్లో మంగళవారం కలెక్టర్ వివిధ శాఖల అధికారులతో ఆయా రంగాల ప్రముఖులతో జనగణ 2027కు సంబంధించి జిల్లా స్థాయిలో రూపొందించే హ్యాండ్బుక్కు అందించాల్సిన సమాచారం విషయమై చర్చించి సూచనలు చేశారు. విద్య వైద్య సదుపాయాలు తాగునీరు పారిశుద్ధ్యం రవాణా సమాచార వ్యవస్థ బ్యాంకింగ్ రుణ సదుపాయాలు విద్యుత్ ఇంధన వనరులు భూమి సాగునీటి వినియోగం వ్యవసాయం చేతివృత్తులు కళలు సాహిత్యం ప్రముఖ వ్యక్తులు గిరిజన సంస్కృతి సాంప్రదాయాలు దేవాలయాలు చారిత్రక ప్రదేశాలు అటవీ ప్రాంతాలు ఆహారపు అలవాట్లు సంస్కృతి సాంప్రదాయాలు పరిశ్రమలు పురావస్తు సంపద తదితర అంశాలకు సంబంధించిన జిల్లా సమాచారాన్ని ఖచ్చితత్వంతో అందించేలా చూడాలన్నారు. జిల్లా జనగణ హ్యాండ్బుక్ రాబోయే 10 సంవత్సరాల పాటు సమాచార సేకరణ ప్రణాళికల రూపకల్పనకు ఎంతో ఉపయుక్తమైన గ్రంథంగా నిలుస్తుందని దీనిని దృష్టిలో పెట్టుకుని సమాచార సేకరణలో ప్రత్యేక శ్రద్ద చూపాలన్నారు. వారం రోజులలో సంబంధిత శాఖలు సమాచారాన్ని సేకరించి అందించాలని సూచించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ వి భుజంగరావు నగరపాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్ ఇన్ఛార్జి సిపిఓ కిషన్ సంబంధిత శాఖల అధికారులు వివిధ రంగాల ప్రముఖులు పాల్గొన్నారు. నిజామాబాద్ జిల్లా పౌర సంబంధాల అధికారి గారిచే జారీ చేయనైనది. శ్రోతలు సమాచార దర్శిని విన్నారు. ఇప్పుడు విందాం ఒక ప్రబోధ గీతం.

శ్రోతలు ప్రబోధ గీతాన్ని విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 6:35. కేంద్ర జలవనరుల శాఖ చేపట్టిన జలశక్తి అభియాన్ క్యాచ్ ది రెయిన్ గురించి భూగర్భ జలశాఖ విశ్రాంత డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ పి శ్రీనివాస్ బాబు గారి ప్రసంగం వింటారు. నిర్వహణ ఎస్ కృష్ణ శరద్ బాబు గారు, సహకారం మానేటి భూమేశ్వర్

0: కేంద్ర జల వనరుల శాఖ చేపట్టిన జలశక్తి అభియాన్ క్యాచ్ ది రెయిన్ గురించి భూగర్భ జల శాఖ విశ్రాంత డిప్యూటీ డైరెక్టర్ శ్రీ పి శ్రీనివాస్ బాబు గారి ప్రసంగం విందాం.
1: క్యాచ్ ద రెయిన్ వేర్ ఎవర్ ఇట్ ఫాల్స్ వెన్ ఎవర్ ఇట్ ఫాల్స్. వర్షపు నీరు ఇంకుడు గుంతల ద్వారానే మనం చేయకపోతే రేపు రొద్దున భవిష్యత్తులో మనకు ఎటువంటి ఆధారం లేకుండా మనము జీవన వృద్ధి సాగించాలన్నది నేను మీ ముందు ప్రస్తావన చేస్తా ఉన్నా. కేంద్ర ప్రభుత్వము మనకు ప్రతి సంవత్సరము ఒక నినాదంతో మన ముందుకు తీసుకొని వస్తూ ఉంది. దాన్ని పరిగణలోకి తీసుకుంటే క్యాచ్ ద రెయిన్ వేర్ ఎవర్ ఇట్ ఫాల్స్ వెన్ ఎవర్ ఇట్ ఫాల్స్, ఎక్కడ పడిన వర్షము అక్కడనే భూగర్భంలోకి ఇంకింప చేయాలన్న ఉద్దేశంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దీని మీద చాలా ప్రయత్నాలు చేస్తున్నది. భవిష్యత్తులో మనకు వర్షపు నీరు లేకుండా మనము భూగర్భ జలాల మీద ఆధారపడాలనంటే వర్షపు నీటిని భూగర్భంలోకి ఇంకింప చేయకుండా భూగర్భ జలాలను మనకు వెలికి తీయడం అనేది చాలా ఇబ్బందికరంగా రానురాను భూగర్భ జలాల మీద ఒత్తిడి ఏర్పడి శూన్యమయ్యే పరిస్థితులు వస్తున్నవి. దీనిని మనము దృష్టిలో ఉంచుకొని మనము ఈ యొక్క సందర్భంలో మనము వర్షపు నీటిని మనము ఎంతవరకు భూగర్భంలోకి ఇంకింప చేయాలి అన్న ఒక్క మాట ద్వారా మనము మన యొక్క ఆలోచనలు ముందుకు తీసుకెళ్దాం. భవిష్యత్తులో దానివల్ల మనకు లాభం ఎంత, భవిష్యత్తులో మనం ఎటువంటి నవ నిర్మాణాన్ని మనం నిర్మించుకోగలం అన్న దాంట్లో మనకు ఆధారపడి ఉంటుంది. దాంట్లో మొట్టమొదటిగా నేను మీ ముందు ప్రస్తావన చేస్తున్నా, మనకు పడిన వర్షపాతం ఎంత, ఆ వర్షపాతము భూగర్భంలోకి మనం ఎంత శాతం వెళ్తున్నది, మనం ఎంత వాడుకుంటున్నాం అన్నది మూడు భాగాలుగా విభజిస్తే పడిన వర్షపాతము మనకు మన రాష్ట్రములో తెలంగాణ రాష్ట్రంలో రమారమి మనకు 900 నుండి 1000 మిల్లీమీటర్ల సరాసరి వర్షపాతము మనకు నమోదవుతూ ఉంది ప్రతి సంవత్సరము. అదృష్టం వలన మనకు గత 3-4 సంవత్సరాలలో ఎక్సెస్ రెయిన్ మినిమము 10 నుండి 15% ఎక్సెస్గా మనము పొందుకుంటూ అనుభవిస్తూ ఉన్నాం. ఈ ఎక్సెస్ రెయిన్ఫాల్ అన్నది మనము క్యుములేటివ్గా మనము పరిగణలోకి తీసుకుంటే అది రన్ ఆఫ్ ద్వారా వెళ్ళిందా భూగర్భంలోకి వెళ్ళిందా అనేది అందరికీ తెలిసిన విషయమే. అయితే ఈ రన్ ఆఫ్ ద్వారా వెళ్ళి మనం నష్టపోయిన ఆ యొక్క వర్షపాతాన్ని మనము ఏ విధంగా భూగర్భంలోకి ఇంకింప చేయాలన్న ఉద్దేశము ప్రతి ఒక్కరూ మనము ఆలోచన చేయవలసిన పరిస్థితి ఈ యొక్క సమయంలో ఉన్నది. ఎందుని బట్టి అనంటే భూగర్భంలో ప్రతి సంవత్సరము మనము ఓవర్ ఎక్స్ప్లాయిటేషన్ జరుగుతున్నందువలన భూగర్భ జల వినియోగము దినదినము ఎక్కువగా ఉన్నందువలన భూగర్భ జలాల మీద ఒత్తిడి ఏర్పడి భూగర్భ జల మట్టము క్వాలిటీ పరంగా క్వాంటిటీ పరంగా కిందికి పోతూ ఉన్నవి. ఒకసారి భూగర్భ జల మట్టము భూమిలో నుండి కిందికి మనకు పడిపోతూ ఉన్నప్పుడు దానిలో నష్టాలే ఎక్కువగా ఉంటున్నాయి. ఏ విధమైన నష్టం అంటే క్వాంటిటీ పరంగా మనం నష్టపోతున్నాం, క్వాలిటీ పరంగా కూడా మనం నష్టపోతున్నాం. క్వాంటిటీ పరంగా ఏ విధంగా నష్టపోతున్నామయ్యా అని అంటే మనము వర్షపు నీరుని భూగర్భంలోకి పంపకపోతే భూగర్భంలో ఉన్న స్టాటిక్ రిసోర్స్ అంతా వాడినందు వలన క్వాలిటీ కూడా దెబ్బతింటా ఉన్నదన్నది మొదటిగా. రెండవదిగా ఉన్న నీటిని మనము క్రమంగా వాడుకుంటా ఉంటే నీటి మట్టాలు పడిపోయి మనకు లభ్యత అనేది మనకు తక్కువైపోయి మనకు అధిక వినియోగంలో మనం ముందు ఉంటున్నామన్నది తేట తెల్లంగా మనకు అర్థమవుతూ ఉండేది. ఈ రెండింటిని క్వాలిటీ క్వాంటిటీని అధిగమించాలి అనంటే మనకు ఒక్కటే మనకు

నిర్దిష్టమైన మార్గం ఉన్నది. అదే భూగర్భ జలాల పెంపుదలకు ఇంకుడు గుంతల నిర్మాణమే. ఇంకుడు గుంతల నిర్మాణము అన్న దాంట్లో మనము ఏ విధమైన సాంకేతికతను మనము అమలుపరచాలి అని అంటే, మనకు చాలా రకాల మనకు ఇంకుడు గుంతలు మనకు చాలా ఉన్నాయి. రీఛార్జి పిట్స్ ఉన్నాయి, రీఛార్జి ట్రెంచెస్ ఉన్నాయి, రీఛార్జి వెల్స్ ఉన్నాయి, రీఛార్జి షాఫ్ట్స్ ఉన్నాయి, రీఛార్జి త్రూ అబండన్ వెల్స్ ఉన్నవి, నాలా బండ్స్, చెక్ డ్యామ్స్, గల్లీ ప్లగ్స్, పర్క్యులేషన్ ట్యాంక్స్ విత్ రీఛార్జ్ వెల్స్, మళ్ళీ ఇవన్నీ చాలా రకాలున్నాయి. ఇన్ని రకాలైన మనకు ఆర్టిఫిషియల్గా కట్టడాలు కట్టి, ఈ యొక్క పడిన వర్షపాతము అది ఎక్సెస్ పడ్డా పర్ డే లేకపోతే తక్కువ పడినా కానీ ఆ యొక్క ప్రాంతము నుండి వేరే ప్రాంతానికి పయనించకుండా మనం అరికట్టడవలసిన కట్టడమే ఈ యొక్క రీఛార్జ్ స్ట్రక్చర్ అని అంటాం. ఆ స్ట్రక్చర్ అంటే ఒక కట్టడము. ఆ కట్టడం అనేది ప్రవాహానికి అడ్డుకట్ట వేయడము. అడ్డుకట్ట వేసిన దాని నీటిని ఆ యొక్క ప్రాంతంలోనే భూగర్భంలోకి ఇంకింపజేయవలసిందిగా మనం అనుకుంటా ఉన్నాం. ఇన్ని రకాలైన స్ట్రక్చర్స్ ఉన్నందువలన మన ప్రాంతాన్ని బట్టి మనము ఆ యొక్క స్ట్రక్చర్ని నిర్మాణం చేసుకోవాలి. ఎగ్జాంపుల్గా మనం అర్బన్ ఏరియాలలో ఉన్నాం. అర్బన్ ఏరియాలలో ఉంటే మనకు 20 mm పర్ డే వర్షపాతము నమోదైతే దాంట్లో పడినది మనకు దాదాపుగా 40% ఎవాపరేషను, 40% రన్ ఆఫ్, 20% మాత్రమే భూగర్భంలోకి మనకు అత్యధికంగా వెళ్ళగలిగే అవకాశం ఉంది. అంటే 20% వెళ్ళగలుగుతుంది నార్మల్ కండిషన్లంటే. మనము ఒక స్ట్రక్చర్ నిర్మాణం చేసుకుంటే ఈ ఎవాపరేషన్లో ఉన్నదైనా కానీ రన్ ఆఫ్లో ఉన్నదైనా కానీ 20 mm పడిన ఆ దినానికి ఆ మొత్తము భూగర్భంలోకి పంపడానికి మనకు చాలా వరకు మనకు కొంత ప్రయత్నము అనేది మనం చేయవలసిన సందర్భము ఆసన్నమైనదని నేను మీ ముందు ప్రస్తావన చేస్తా ఉన్నా. దీని వలన మనము 20 mm పడిన రెయిన్ఫాల్ అనంటే కొంతవరకు ఈ విధంగా ఉంటుంది. మనకు ఈ గత 5-6 సంవత్సర కాలాలలో మనము అనుభవపూర్వకంగా మనము ఏమి అనుభవించాము అనంటే, అతి తక్కువ సమయంలో అతి ఎక్కువగా వర్షపాతము పడి ఎక్కువగా రన్ ఆఫ్ అయిపోయి అది మనము పొందలేకపోతున్నాం అన్నది చాలా బాధాకరమైన విషయం. ఇటువంటి పరిస్థితులలో మనము చేయవలసినది ఆ యొక్క ఎక్సెస్ రెయిన్ఫాల్ పడిన సందర్భాలలో అత్యధికమైన కట్టడాలు మన ప్రాంతంలోనే కట్టుకుంటే రన్ ఆఫ్ అనేది మనం కొంతవరకు నియంత్రించి, రన్ ఆఫ్ ఈ విధంగా నియంత్రించడం వలన మనకు సాయిల్ ఎరోజన్ అనేది మనము ఇది ఉంటుంది, ఎక్కడైనా కానీ ఫ్లడ్ అనేది మనకు రాకుండా, ఇళ్లలోకి రాకుండా, అటువంటి కొంతవరకు నష్ట నివారణ చర్యలను మనము చేపట్టిన వారమవుతాం. అంటే ఇంతటి ప్రభావమును మనము తగ్గించి ఆ యొక్క వర్షపాతము ఎక్సెస్ పడిన వర్షపాతాన్ని మనము భూగర్భంలోకే మనం ఇంకింపజేసిన వారమవుతాం. ఒకసారి భూగర్భంలోకి ఇంకింపజేస్తే మనకు చాలా లాభాలు ఉన్నాయని ప్రతి ఒక్కరికి తెలుసు. మనకు మన పెద్దలు చెప్పారు, ఎక్కడైతే జల సంపద అధికంగా ఉంటుందో అక్కడ నాగరికత చాలా వికసించిన సమయాలు, సందర్భాలు, ప్రాంతాలు ఉన్నాయి. జలము అత్యధికంగా ఉండాలి అనంటే ఇటువంటి ప్రయత్నాలను మనం ముమ్మరంగా చేస్తేనే మనకు రేపటి నాడు భవిష్యత్తు, భావితరాలకు భవిష్యత్తు అనేది ఉంటుందన్నది నేను గట్టిగా చెప్పగలను. ఏ విధంగా మనము భూగర్భములోకి పడిన వర్షపాతాన్ని ఇంకింపజేసిన విధానాలు ఇన్ని రకాలుగా ఇప్పుడు ప్రస్తావన చేసుకుంటే, ఆ స్ట్రక్చర్స్ అర్బన్ ఏరియాలలో మనము ఎక్కువగా రూఫ్ వాటర్, రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్స్, మ్యాజిక్ సోక్ పిట్స్, హార్వెస్టింగ్ స్ట్రక్చర్స్ అనేటి రకరకాలమైన నిర్మాణ కట్టడాలను మనము భద్రపరచుకునే దానికి అవసరంగా ఉంటుంది మనకు. అంతేకాదు రూరల్ ప్రాంతము, అగ్రికల్చరు ఏరియాలు లేదా గ్రామాలలో మనకు ఎక్కువగా ఓపెన్ ఏరియా ఉంటుంది. అంటే సిమెంటింగ్ కాకుండా ఉన్న ప్రాంతాలలో మనము ఎక్కువగా కట్టడాలలో మనము పొలాలలో మనకు దున్నేది ఏటవాళ్ళకు అడ్డంగా సాలులు దున్నితే రన్ ఆఫ్ అనేది కొంతవరకు నియంత్రించిన వారమవుతాము. రీఛార్జి అన్నది ఎక్కువగా జరుగుతుంది. ఎక్కువగా జరిగినంత దాని యొక్క ఫలితం వలన మనకు మంచిగా ఆ యొక్క క్రాప్స్ పండడానికి మనకు అవకాశం ఎక్కువగా ఉంటుంది. ప్రతి ఏరియాలలో మనము పడిన వర్షపాతాన్ని 80% వరకు మన భూగర్భంలోకి పంపించగల శక్తి మనకు ఉంటే ఆ ప్రాంతమంతా భూగర్భజల మట్టము అతి తక్కువ లోతులో మనకు భూగర్భజల మట్టము అందుబాటులోకి ఉంటున్నదన్నది ప్రతి ఒక్కరూ గుర్తెరగాలి. భూగర్భజల మట్టము ప్రతి సంవత్సరము దాదాపుగా 1 నుండి 1.5 మీటర్ కిందికి పడిపోవడానికి భూగర్భ జలాల మీద ఒత్తిడి అన్నది మనము ఇప్పుడు ఈ సందర్భంగా గుర్తెరగాలి. కావున భూగర్భ జలాల యొక్క విశిష్ట ప్రాముఖ్యతను మనం గుర్తెరగాలి అని

అంటే కేంద్ర ప్రభుత్వము ప్రతిపాదించిన క్యాచ్ ద రెయిన్, వేరెవర్ ఇట్ ఫాల్స్ వెన్ఎవర్ ఇట్ ఫాల్స్ అనే నినాదాన్ని మనము ముందుకు తీసుకెళ్తున్నాం కాబట్టి అందులో భాగంగా ప్రతి పౌరుడు, ప్రతి భూగర్భ జల వినియోగదారుడు ఆయా పట్టణ ప్రాంతాలలో అయితేనేమి, ఆయా గ్రామీణ ప్రాంతాలలో అయితేనేమి తమ వంతు సహకారంగా పట్టణ ప్రాంతాలలో సోక్ పిట్స్, రీఛార్జ్ హార్వెస్టింగ్ పిట్స్, రెయిన్ వాటర్ రూఫ్ వాటర్ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్సు, గ్రామీణ ప్రాంతాలలో రైతులైతే డగ్అవుట్ ఫామ్ పాండ్సు, చిన్న చిన్న కుంటలు ఫామ్ పాండ్సు, తమ పొలములలో ఈ విధమైన స్ట్రక్చర్స్ నిర్మాణం చేసుకొని వచ్చిన వర్షపాతాన్ని మనం

0: పక్షపాతం అందులోకి భూగర్భంలోకి ఇంకింపజేస్తే ఆ యొక్క మలినమ యొక్క గాఢత తగ్గి స్వచ్ఛమైన నీరు మనకు అందిస్తున్నది అన్నది ఒక పాయింట్ అయితే, విశిష్టమైన భూగర్భ జలాలను మనము స్వచ్ఛంగా ఉంచి మనము భావితరాలకు మంచి సంపదను అందించిన వారమైతాం అన్నది ఇంకొక పాయింట్గా మీరు గుర్తెరగాలి. ఏది ఏమైనప్పటికీ కూడా మనము పడిన వర్షపాతము ఒక రోజుకు 20 mm పడిన దాన్ని మనము రూఫ్ వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్స్ మెథడ్స్ ద్వారా భూగర్భంలోకి ఇంకింప చేయడానికి మనము మనవంతు కృషిగా వాడకములో కూడా మనము కొంతవరకు ఇది మంచి సమయము. ఎందుకంటే వర్షాకాలము మనకు ప్రారంభమైనది, ఎల్నినో నుండి మనము కొంతవరకు గట్టెక్కిన వారంగా ఉంటున్నాము. ఉత్తర తెలంగాణ ప్రాంతాలలో మనకు సమృద్ధిగా ఈ యొక్క జూలై మాసాంతంలోనూ మనకు మంచిగా వర్షపాతాలు పడ్డాయి. ఇంకను మనకు వర్షాకాలము ఇంకా ఇంకొక 3 నెలలు ఉన్నది కాబట్టి రాబోవు కాలములలో ఈ యొక్క నినాదంతో ప్రతి ఒక్క భూగర్భ జల వినియోగదారులు అందరూ వారి యొక్క శక్తి సామర్థ్యం కొలది ప్రతి ఇండివిజువల్గా అయినా కానీ కమ్యూనిటీగా కానీ ఎన్జిఓస్గానే కానీ ప్రభుత్వమైన కానీ ప్రతి ఒక్కరూ ఈ యొక్క సామూహికమైన బాధ్యతను వహించి భూగర్భ జల సంపదను పెంపొందించడానికి క్యాచ్ ద రెయిన్ అనే నినాదంతో ప్రతి ఒక్కరు ముందుకెళ్లాలన్నది నా యొక్క ముఖ్య ఉద్దేశంగా. ఇందులో ప్రత్యేకంగా నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, కేంద్ర ప్రభుత్వము ప్రవేశపెట్టిన జీ రామ్జీ పథకము ద్వారా ప్రతి ఒక్కరు ఈ యొక్క హార్వెస్టింగ్ స్ట్రక్చర్స్లలో కొంతవరకు సహాయం పొందగలరు. అది రాష్ట్ర ప్రభుత్వం ద్వారా అయితే ఆ యొక్క మండల డెవలప్మెంట్ ఆఫీసర్ ద్వారా గ్రామీణ ప్రాంతాలలో మనము ఇటువంటి స్ట్రక్చర్ కట్టాలన్నా కానీ ఎక్కువగా డగ్అవుట్ ఫామ్ పాండ్స్ స్టెప్ వైజ్గా కట్టుకుంటే మనకు భూగర్భ జలాలు ఎక్కువగా ఆ యొక్క ప్రాంతంలో ఉండి పర్క్యులేషన్ అనేది చాలా బాగా జరుగుతున్నదనే నా యొక్క ఉద్దేశంగా నేను భూగర్భ జల శాస్త్రవేత్తగా చెప్తా ఉన్నాను. అర్బన్ ఏరియాలలో అయితే మనము సోక్ పిట్ అటువంటివి చేసుకోవడానికి మనకు అవకాశం ఉన్నది. కాబట్టి ఈ కేంద్ర ప్రభుత్వము ప్రవేశపెట్టిన జీ రామ్జీ ఆ పథకం కింద ప్రతి ఒక్కరూ ఆయా పట్టణ ప్రాంతమైన కానీ గ్రామీణ ప్రాంతంలో వారి యొక్క మండల డెవలప్మెంట్ ఆఫీసర్ ద్వారా యొక్క లబ్ధి పొందగలరని, భూగర్భ జలాల సంపదకు మీరందరూ కృషి చేస్తారన్నది మనవి చేస్తూ ఉన్నాను.
1: ఇంతవరకు మీరు కేంద్ర జల వనరుల శాఖ చేపట్టిన జలశక్తి అభియాన్ క్యాచ్ ది రెయిన్ గురించి భూగర్భ జల శాఖ విశ్రాంత డిప్యూటీ డైరెక్టర్ శ్రీ పి శ్రీనివాసబాబు గారి ప్రసంగం విన్నారు.

ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 6:50 కావస్తుంది. మరి కాసేపట్లో వ్యవసాయ సూచనలు వింటారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి.

ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు, పరిశోధకులు, నిపుణులు చిరుధాన్యాలు ఆరోగ్య ప్రదాతలు అని మనకు ఈ విధంగా వివరాలు అందిస్తున్నారు. ఈ చిరుధాన్యాలు పండించి మనం ఉపయోగించి మన అందరి ఆరోగ్యం కాపాడుకోవచ్చని వివరాలు ఈ విధంగా మనకు అందిస్తున్నారు. ధాన్యాలు అనేవి పెద్ద పరిమాణంలో ఉండే బియ్యం, గోధుమలు, బార్లీ వంటివి. చిరుధాన్యాలు అనేవి చిన్న పరిమాణంలో ఉండి తినడానికి అసౌకర్యంగా ఉండడంతో ఇవి తృణీకరించబడినవి. అందుకే చిరుధాన్యాలను తృణధాన్యాలు అని కూడా అంటారు. ఈ చిరుధాన్యాలు గడ్డి జాతికి చెందిన పంట. వీటిలో కొన్ని రకాలలో ఆరోగ్యకరమైన మేలు చేసే గుణం అధికంగా ఉండడం వలన వీటిని సిరిధాన్యాలని కూడా అన్నారు. ఇటీవల కాలంలో అనేక మంది చిరుధాన్యాలపైన ఎన్నో విషయాలు చెబుతున్నప్పటికీ సాధారణ ప్రజానీకానికి ఏ చిరుధాన్యం ఎలాంటి పోషకాలను అందిస్తుందో, ఆరోగ్యపరంగా ఎలాంటి ఉపయోగాలు ఉంటాయో గుర్తుపెట్టుకోవడం చాలా కష్టతరమైన విషయం. అందుకే వివిధ శాస్త్రీయ సాంకేతిక పరిశోధనల ఆధారంగా ఎలాంటి ముఖ్యమైన ప్రయోజనం కలిగి ఉంటుందో సులభంగా గుర్తుపెట్టుకోవడానికి ఎన్నో వైవిధ్యమైన చిరుధాన్యాలు ఉన్నప్పటికీ ఇప్పుడు మనుగడలో ఉన్న కొన్ని చిరుధాన్యాల గురించి మనకు ఈ విధంగా తెలియజేస్తున్నారు నిపుణులు. ఇవి ప్రధానంగా మూడు రకాలుగా ఉంటాయి. ప్రధాన చిరుధాన్యాలు లేదా మేజర్ మిల్లెట్స్ అని, తర్వాత చిన్న చిరుధాన్యాలు మైనర్ మిల్లెట్స్ అని, తర్వాత మిథ్యా చిరుధాన్యాలు లేదా సూడో మిల్లెట్స్ అని మూడు రకాలుగా మన శాస్త్రవేత్తలు విభజించారు. ప్రధాన చిరుధాన్యాలు అంటే జొన్నలు, సజ్జలు, రాగుల పరిమాణం మిగిలిన చిరుధాన్యాల విత్తన పరిమాణం కన్నా పెద్దగా ఉండడంతో వీటిని ప్రధాన చిరుధాన్యాలలో చేర్చడం జరిగింది. ఇక చిన్న చిరుధాన్యాలంటే కొర్రలు, అండుకొర్రలు, సామలు, ఊదలు, ఒరిగలు, అరికలు పరిమాణం ప్రధాన చిరుధాన్యాల విత్తన పరిమాణం కన్నా కొంచెం చిన్నగా ఉండడంతో చిన్న చిరుధాన్యాలలో చేర్చడం జరిగింది. ఇక మిథ్యా చిరుధాన్యాలంటే అమరాంతస్ అంటే తోటకూర గింజలు, రాజ్గిర్, బకువీట్ వంటివి ఈ వర్గంలో వస్తాయి. ప్రధాన చిరుధాన్యాలలో జొన్నలు ముఖ్యంగా బరువు తగ్గడానికి, సూక్ష్మ ఖనిజాల లోపాలను నివారించడానికి ఉపయోగపడతాయి. అన్ని ధాన్యాలతో పోలిస్తే చిరుధాన్యాలలో జీర్ణ వ్యవస్థకు మేలు చేసే పీచు పదార్థం ఎక్కువగా ఉండడంతో మధుమేహ వ్యాధి, రక్తపోటు వంటి వ్యాధులను నివారించవచ్చు. అన్ని చిరుధాన్యాలను తినడం వల్ల కలిగే శక్తి సమానమైనప్పటికీ చిన్న చిరుధాన్యాలలో ప్రత్యేకమైన సహజమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉండడంతో ఇన్ఫెక్షన్స్ నుండి కణజాలాన్ని రక్షించే యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉండటం వలన చిన్న చిరుధాన్యాలని అద్భుతమైన ఆహారం, సూపర్ ఫుడ్స్గా పరిగణించడం జరిగింది. వీటిలో గ్లూటిన్ అనే పదార్థం లేకపోవడం వలన జీర్ణకోశ వ్యాధులను నివారించవచ్చు. పచ్చ జొన్నలలో తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉండడం వలన తీసుకున్న ఆహారం మెల్లగారిగి రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించి మధుమేహాన్ని నివారిస్తుంది. పచ్చ జొన్నలలో ఉండే ఫ్లావనాయిడ్స్ రక్తంలోని ఇన్సులిన్ను ప్రభావవంతంగా పనిచేసి చెడు కొలెస్ట్రాల్ పెరగకుండా చేస్తుంది. తెల్ల జొన్నల కన్నా పచ్చ జొన్నలలో కాల్షియం, మెగ్నీషియం అధికంగా ఉంటాయి. తక్షణమే శక్తినిస్తాయి, నీరసాన్ని వాతాన్ని తగ్గిస్తాయి. ఇక సజ్జలు లేదా బాజ్రా పర్లు, సజ్జలు బాజ్రా పర్లు మిల్లెట్ అంటే ఇవి రక్తనాళాలలో కొవ్వును పేరుకోకుండా లిగ్నిన్ అనే ఫైటో కెమికల్ ద్వారా గుండె లయను నిబద్ధం చేస్తుంది. పీచు పదార్థం ఎక్కువగా ఉండటం వలన మలబద్ధకం నివారిస్తుంది, జీర్ణకోశ సంబంధిత వ్యాధులను తొలగిస్తుంది, ఒత్తిడి నుండి విడుదలనిస్తుంది, రక్తనాళాలలో కొవ్వును తొలగిస్తుంది కనుక గుండె సంబంధిత రోగాలను నివారిస్తుంది, ఒత్తిడి నుండి విడుదలనిస్తుంది, సజ్జలు పాలిచ్చే తల్లులలో తల్లిపాల ఉత్పత్తిని పెంచుతుంది, రక్తహీనతను మధుమేహాన్ని నియంత్రిస్తుంది, మంచి కొవ్వును పెంచుతుంది, గాల్ బ్లాడర్ రాళ్లను తొలగిస్తుంది, అధిక బరువును నియంత్రిస్తుంది, అల్సర్ను అసిడిటీలను తొలగిస్తుంది, రక్త ప్రసరణను అదుపులో రక్తపోటును క్రమబద్ధీకరిస్తుంది. ఇక రాగులు ఫింగర్ మిల్లెట్ లేదా ఇటాలియన్ మిల్లెట్. ఈ రాగులు కాల్షియం అధికంగా ఉండడం వల్ల ఎముకలకు, దంతాలకు పటుత్వం ఇస్తుంది. అమైనో ఆమ్లాలు ఉండడం వల్ల మాంసకృతులు ఎక్కువగా లభిస్తాయి. ఇనుము అధికంగా ఉండడం వలన రక్తహీనత సమర్థవంతంగా తొలగిస్తుంది, తద్వారా జుట్టు రాలుట తగ్గుతుంది, ఊబకాయాన్ని తగ్గిస్తుంది, గుండె ఆరోగ్యాన్ని సంరక్షిస్తుంది, మధుమేహ వ్యాధిని నివారిస్తుంది, మొలకెత్తిన రాగి మాల్ట్ సులభంగా జీర్ణమవుతుంది కనుక వృద్ధులు సులభంగా తినొచ్చు, విటమిన్లు మినరల్స్ లోపాన్ని నివారిస్తుంది. ఇక కొర్రలు లేదా ఫాక్స్టైల్ మిల్లెట్ గురించి ఈ విధంగా, కొర్రలు పీచు పదార్థం ఎక్కువగా ఉండడం వలన మంచి బ్యాక్టీరియా వృద్ధి చెంది హాని కలిగించే బ్యాక్టీరియాని తొలగిస్తుంది, ఉదర సంబంధిత వ్యాధులను

0: మధుమేహ వ్యాధులను నివారిస్తుంది. రక్తహీనతను, మూర్చ వ్యాధిని నివారిస్తుంది. క్యాన్సర్ కణాలను నివారించి అన్ని రకాల క్యాన్సర్లు తగ్గిస్తుంది. బీ12 అధిక మాంసకృతులు ఎక్కువగా ఉండడం వలన ఆర్థరైటిస్, గౌట్, మూర్చే, గుండె సంబంధిత వ్యాధుల నుండి విముక్తినిస్తాయి. ఇక అండుకొరలు లేదా బ్రౌన్ టాప్ మిల్లెట్, అమెరికన్ మిల్లెట్. ఈ అండుకొరలు పచ్చని రంగు కలిగి ఉంటుంది. నరాల బలహీనతను తొలగిస్తుంది. జీర్ణ వ్యవస్థ సంబంధిత వ్యాధుల నుండి రక్షిస్తుంది. యాంటీ క్యాన్సర్ లక్షణాన్ని కలిగి ఉంటుంది. అధిక మాంసకృతులను కలిగి ఉంటుంది. ఆటిజం, మతిమరపును తొలగిస్తుంది. ఊపిరితిత్తులకు ఆరోగ్యాన్ని ఇస్తుంది. కంటి సమస్యలను తొలగిస్తుంది. ఒరిగలు, ప్రోసో మిల్లెట్ లేదా హాగ్ మిల్లెట్ లేదా చైనీస్ మిల్లెట్ అంటారు. ఈ ఒరిగలు కాల్షియం, విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు. ఈ ఒరిగల్లో కాల్షియం, విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. యాంటీ ఏజింగ్గా పనిచేసి వయసును మెరుగుపరుస్తుంది. నాడీ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. గుండెలో మంచి కొవ్వును పెంచి ఆరోగ్యాన్ని పెంచుతుంది. చర్మ వ్యాధులను తొలగిస్తుంది. పిత్తాశయంలో రాళ్లను తొలగిస్తుంది. మాంసకృతులు అధికంగా ఉంటాయి. పోషకాహార లోపాలు తగ్గుతాయి. ఎముకల పటుత్వానికి సహకరిస్తుంది. వృద్ధాప్యంలో వచ్చే వ్యాధులను నివారిస్తుంది. మధుమేహాన్ని తగ్గిస్తుంది. సామలు, లిటిల్ మిల్లెట్ లేదా ఆఫ్రికన్ మిల్లెట్ అంటారు ఈ సామలని. సామలు, వీటిని తినడం వలన ఆరోగ్యకరమైన పునరుత్పత్తి వ్యవస్థ బలపడుతుంది. తద్వారా హార్మోన్ల అసమతుల్యతను పోగొట్టి పీసీఓడి, పీసీఓఎస్, థైరాయిడ్ హార్మోన్ల అసమతుల్యత ద్వారా వచ్చే ఋతుచక్ర సమస్యలు, జుట్టు రాలుట, తక్కువ శుక్ర కణాల సంఖ్యను అరికడుతుంది. అంతేకాకుండా సంతానలేమి సమస్యలను నివారిస్తుంది. కడుపు బరం, తెల్ల తేనుపులు, సుఖ వ్యాధులు, అజీర్ణం అరికట్టుతుంది. చనుబాలు కోసం బాలింతలకు ఉపయోగపడుతుంది. ఇక అరికెలు లేదా కోడో మిల్లెట్కు వస్తే, ఈ అరికెలు రక్తమును శుద్ధిపరుస్తుంది. వ్యాధి నిరోధకతను పెంచుతుంది. గుండె వ్యాధులను, బరువును తగ్గిస్తుంది. రుమటాయిడ్, ఆర్థరైటిస్, ఆటిజం, అలర్జీ వంటి ఆటో ఇమ్యూన్ వ్యాధులను నివారిస్తుంది. ఎముకలకు పటుత్వం చేకూరుస్తుంది. తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్న ఈ అరికెలను తిన్నప్పుడు ఇన్సులిన్ పెరగటం వలన మధుమేహ వ్యాధిని తగ్గిస్తుంది. ఇక ఊదలు లేదా బార్న్యార్డ్ మిల్లెట్, జపనీస్ మిల్లెట్ అంటారు. ఈ ఊదలు కాలేయ వ్యాధులను తొలగిస్తుంది. లివర్ వాపులు, వైరల్ ఇన్ఫెక్షన్ వంటి హెపటైటిస్, పచ్చకామర్ల వ్యాధిని, కాలే క్యాన్సర్ వ్యాధులను అరికడుతుంది. అసైటిస్ అనే నీటితో నింపబడే పొట్టను తగ్గిస్తుంది. మూత్రకోశ వ్యాధులను సమర్థవంతంగా తొలగిస్తుంది. కిడ్నీలలో గాల్ బ్లాడర్, పిత్తాశయంలో ఉండే రాళ్లను తొలగిస్తుంది. తరచుగా వచ్చే మూత్రాన్ని అదుపులో ఉంచుతుంది. రక్తంలో సమతుల్యాన్ని ఉంచుతుంది. మధుమేహ వ్యాధి టైప్ 2 వ్యాధిని తగ్గిస్తుంది. ఆకలిని పెంచుతుంది. శరీర ఉష్ణోగ్రతను సమస్థితిలో ఉంచుతుంది. పెద్ద ప్రేగు, చిన్న ప్రేగు, గర్భాశయ క్యాన్సర్ల నుండి తప్పిస్తుంది. చిరుధాన్యాలను వండడంలో సూచనలు ఈ విధంగా తెలియజేస్తున్నారు శాస్త్రవేత్తలు. చిరుధాన్యాలను వండే ముందు 3 నుంచి 5 గంటల పాటు నానబెడితే అందులో ఉండే గ్యాస్ట్రోజెన్స్, ఫైటేట్స్ వంటి యాంటీ న్యూట్రియంట్స్ తొలగిపోయి సులభంగా జీర్ణమవుతుంది. మనకు లభ్యమయ్యే చిరుధాన్యాలను 2 రోజులకు ఒక రకంపు చొప్పున, రోజుకు కనీసం ఒక్కసారైనా అంబలి, రొట్టె, గటక వంటి రూపంలో. ప్రొఫెసర్ జయశంకర్, వ్యవసాయ విశ్వవిద్యాలయం నిపుణులు. మరిన్ని వివరాల కోసం వారు ఫోన్ నంబర్ కూడా తెలియజేశారు. కనుక ఫోన్ నంబర్ను ఒకసారి మీరు నోట్ చేసుకోండి, పెన్నుతో రాసుకోండి. 8 1 4 3 5 5 3 0 1 4. ఈ నెంబర్కు ఫోన్ చేసి ఈ మిల్లెట్స్ గురించి సరైన అవగాహన కానీ, ఈ మిల్లెట్ల వలన ఏ విధంగా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు, ఎటువంటి సూచనలు కావాలన్నా ఈ నెంబర్కు ఫోన్ చేసి మీరు వివరాలు తెలుసుకోండి.
1: రైతు సోదరులకు ఇఫ్కో వారి శుభవార్త. ఆధునిక వ్యవసాయ రంగంలో సరికొత్త ఆవిష్కరణ. ఆరోగ్యవంతమైన నేలను భావితరాలకు అందించాలన్న దృఢ సంకల్పంతో యూరియా, డిఏపి బసాల కష్టాలను తీర్చేందుకు ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా నానో యూరియా ప్లస్ నానో డిఏపి తయారు చేసి సరికొత్త సంచలనంతో మీ ముందుకు వచ్చింది మన ఇఫ్కో. 1 లీటర్ బాటిల్లో బస్తా యూరియా, బస్తా డిఏపిల శక్తి. ఇఫ్కో నానో యూరియా ప్లస్ నానో డిఏపి వాడండి. తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలను పొందండి. 20% నైట్రోజన్ పనితనం. ఇఫ్కో నానో యూరియా ప్లస్, అదే ఖర్చు కానీ అత్యధిక లాభం.

0: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 7 గంటలు.
1: రైతు సోదరులకు ఇఫ్కో వారి శుభవార్త. ఆధునిక వ్యవసాయ రంగంలో సరికొత్త ఆవిష్కరణ, ఆరోగ్యవంతమైన నేలను భావితరాలకు అందించాలన్న దృఢ సంకల్పంతో

0: యూరియా డిఏపి బసాల కష్టాలను తీర్చేందుకు ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా నానో యూరియా ప్లస్ నానో డిఏపి తయారు చేసి సరికొత్త సంచలనంతో మీ ముందుకు వచ్చింది మన ఇఫ్కో. అర లీటర్ బాటిల్లో బస్తా యూరియా బస్తా డిఏపిల శక్తి. ఇఫ్కో నానో యూరియా ప్లస్ నానో డిఏపి వాడండి, తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలను పొందండి. 20% నైట్రోజన్ పనితనం ఇఫ్కో నానో యూరియా ప్లస్, అదే ఖర్చు కానీ అత్యధిక లాభం.
1: ప్రసార వివరాలు 103.2 మెగాహెర్ట్స్ పై మరియు న్యూస్ ఆన్ ఏఐఆర్ మొబైల్ యాప్ ద్వారా ఈ సాయంత్రం మరియు రేపటి ఉదయం ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా ఈ ప్రసారంలో 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో రైతు సేవలో సిరిసిల్ల రైతు విజ్ఞాన కేంద్రం గురించి సిరిసిల్ల రైతు విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ సాయి కుమార్ గారితో పరిచయం, పరిచయకర్త డాక్టర్ వీరన్న భూక్త్యా. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. 7:45 వికసిత్ భారత్ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. 8:00 అభిరుచి కార్యక్రమం ప్రసారమవుతుంది. ఉత్తరాల ద్వారా సినిమా పాటలు కోరుకునే కార్యక్రమం 8:15 పార్లమెంట్ సమీక్ష ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి. 8:30 జానపద సంగీత కార్యక్రమంలో కొన్ని జానపద గీతాలు వింటారు. 8:45 తిరిగి రాత్రి 11:00 హిందీలో వార్తలు. 9:00 తిరిగి రాత్రి 11:05 ఆంగ్లంలో వార్తలు. 9:15 స్పాట్ లైట్. ఈ కార్యక్రమాలన్నీ ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. రాత్రి 9:30 ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర కార్యక్రమాలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. రాత్రి 10:00 పార్లమెంటులో ప్రశ్నోత్తరాల సమయం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. 10:06 మధుర గీతాలు వింటారు. 11:10 ఈనాటి ఆకాశవాణి నిజామాబాద్ కేంద్ర కార్యక్రమాలు ముగుస్తాయి. ఇవి ఈ ప్రసారంలో ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. రేపటి ఉదయం ప్రసారమయ్యే కార్యక్రమాలలో ఉదయం 6:10 భక్తిరంజని కార్యక్రమంలో శ్రీ అన్నమాచార్య భక్తి గీతాలు వింటారు. 6:40 సూక్తి సుధ కార్యక్రమంలో జి పద్మనాభ శాస్త్రి గారి హితోక్తులు వింటారు. 6:45 ప్రాంతీయ వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. 6:55 సంస్కృతంలో వార్తలు వింటారు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి. 7:00 ప్రసార వివరాలు వింటారు. 7:05 తెలుగులో వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. ప్రభాత లహరి కార్యక్రమంలో ముందుగా ప్రబోధ గీతం భక్తి గీతం వింటారు. 7:30 మనోరమ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో పాల్గొంటారు ప్రసూతి వైద్య నిపుణురాలు డాక్టర్ డి రమాదేవి గారు. 8:00 ఫ్రూడెన్స్ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో పాల్గొంటారు ఆన్కనాలజిస్ట్ డాక్టర్ ఎం రోహిత్ గారు. 8:15 ఆంగ్లంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 8:30 సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో పాల్గొంటారు జనరల్ ఫిజిషియన్ డాక్టర్ దీపక్ రెడ్డి గారు. 8:45 సినీ రంజని ప్రసారమవుతుంది. 9:00 హృదయ రాగాలు. శ్రోతలకు నచ్చిన పాటలను వాట్సాప్ మెసేజ్ ద్వారా కోరుకునే కార్యక్రమం. 10:00 వివిధ భారతి తెలుగు కార్యక్రమాలు ప్రసారమవుతాయి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. ఇవి రేపు ఉదయం ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. శ్రోతలు ప్రసార వివరాలు విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం సమయం 7:05 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు వింటారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి.

0: ఇప్పుడు కృత్రిమ మేధస్సును సమగ్రంగా వినియోగించుకోవాలని భారత రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ సంజయ్ మల్హోత్రా పిలుపునిచ్చారు. చంద్రుడికి సంబంధించిన పరిశోధన కార్యక్రమాల్లో భాగస్వామి కావాలని అమెరికా అంతరిక్ష సంస్థ నాసా ఇస్రోని ఆహ్వానించింది. దేశంలో వివిధ తీర్పు సంఘాల పనితీరును మెరుగుపరిచే 2026 ట్రైబ్యునల్స్ సంస్కరణల బిల్లును పార్లమెంట్ ఆమోదించింది. లోక్సభ గతంలో ఈ బిల్లును ఆమోదించగా రాజ్యసభ కూడా ఆమోదించడంతో ఈ బిల్లు పార్లమెంట్ ఆమోదం పొందింది. సభలో 2 వాయిదా అనంతరం మధ్యాహ్నం 2 గంటలకు రాజ్యసభ సమావేశమైనప్పుడు కేంద్ర న్యాయశాఖ సహాయ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ ఈ బిల్లును ప్రవేశపెట్టారు. వివిధ ట్రైబ్యునల్స్ కు చెందిన చైర్పర్సన్లు, సభ్యుల అర్హతలు, సేవా నియామకాల్లో పారదర్శకత, ఏకరూపత, స్వయం ప్రతిపత్తిని, సామర్థ్యాన్ని పెంపొందించడంతో పాటు ట్రైబ్యునల్స్ నిర్వహణ పనితీరును మెరుగుపరచడం ఈ బిల్లు ముఖ్య ఉద్దేశం. అలాగే ఒక జాతీయ ట్రైబ్యునల్స్ కమిషన్ ఏర్పాటు చేయాలని కూడా ఈ చట్టంలో ప్రతిపాదించారు. సభ కార్యకలాపాలు పూర్తయిన తర్వాత రాజ్యసభ వాయిదా పడింది. అంతకుముందు నీట్ విషయమై విద్యార్థుల నిరసన సమయంలో జరిగిన పోలీసు చర్యల ఆరోపణలతో సహా వివిధ అంశాలపై రాజ్యసభలో నిరంతరం గందరగోళం నెలకొంది. కేరళ రాష్ట్రం పేరు మార్పు బిల్లు 2026ను కూడా లోక్సభ ఆమోదించింది. రాజ్యాంగంలోని మొదటి షెడ్యూల్లో కేరళ రాష్ట్రం పేరును కేరళంగా మార్చాలని ఈ బిల్లులో ప్రతిపాదించారు. దీనికి సంబంధించి కేరళ శాసనసభ 2024 జూన్లో ఒక తీర్మానాన్ని ఆమోదించింది. అలాగే నేషనల్ కోఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సవరణ బిల్లును కూడా లోక్సభ ఆమోదించింది. 1962 నాటి నేషనల్ కోఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చట్టాన్ని సవరించడం ఈ బిల్లు లక్ష్యం. అనేక అంశాలపై ప్రతిపక్షాల గందరగోళం మధ్య ఎలాంటి చర్చలు లేకుండానే ఈ 2 బిల్లులు ఆమోదం పొందాయి. సభ కార్యకలాపాలు పూర్తయిన తర్వాత లోక్సభ కూడా వాయిదా పడింది. విద్యార్థుల నిరసనపై చర్చ నుంచి ప్రతిపక్షాలు పారిపోతున్నాయని, ఈ అంశంపై సమగ్ర చర్చకు ప్రభుత్వం సిద్దంగా ఉందని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు చెప్పారు. పార్లమెంట్ ఆవరణలో విలేకరులతో మాట్లాడుతూ కాంగ్రెస్ ఇతర ప్రతిపక్ష పార్టీలు లేవనెత్తిన అంశాలపై సమాధానం ఇచ్చేందుకు హోంమంత్రి అమిత్ షా కూడా సిద్దంగా ఉన్నారని, అయితే ప్రతిపక్ష సభ్యులు సభను సజావుగా సాగనివ్వడం లేదని రిజిజు అన్నారు.
1: राहुल गांधी जी कई दिनों से गृहमंत्री अमित शाह का जवाब मांग रहे हैं सदन में. अब जब सरकार तैयार है, गृहमंत्री जी पूरे घटनाओं का बहुत डिटेल में जवाब देने के तैयार है, फिर राहुल गांधी जी भाग रहे हैं. मैंने इसलिए सदन में कहा कि भागना नहीं है.
0: మరోవైపు హోంమంత్రి అంశంపై ప్రకటన చేయకుండా తప్పించుకుంటున్నారని కాంగ్రెస్ ఎంపీ పవన్ ఖేడా ఆరోపించారు. అరుణాచల్ ప్రదేశ్ భారతదేశంలో విడదీయరాని అంతర్భాగమని, ఈ నిర్వివాద వాస్తవాన్ని ఏది మార్చలేదని మన దేశం ఈ రోజు మరోసారి స్పష్టం చేసింది. న్యూఢిల్లీలో ఈరోజు విలేకరులతో మాట్లాడుతూ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్, భారత్ చైనా సరిహద్దు ప్రాంతాలకు సంబంధించిన విషయాల్లో ఆ ప్రాంతంలో శాంతి భద్రతలను కాపాడుకోవడం న్యూఢిల్లీకి అత్యంత ముఖ్యమైన విషయమని చెప్పారు. భారత్ చైనా సరిహద్దు వ్యవహారాలపై సంప్రదింపులు సమన్వయం కోసం ఏర్పాటు చేసిన వర్కింగ్ మెకానిజం ఇటీవల జరిపిన 36 సమావేశంలో కూడా ఈ విషయాన్ని పునరుద్ఘాటించినట్లు రణధీర్ జైస్వాల్ తెలియజేశారు.
2: It was agreed to continue to use existing mechanism, diplomatic and military channels, including the WMCC, local commander level meetings, and other agreed mechanisms to resolve outstanding issues and avoid misunderstanding and miscalculation along the line of actual control.
0: ఈ నెల 7వ తేదీ నాటికి ఖరీఫ్ పంటల సాగు విస్తీర్ణం 967 లక్షల హెక్టర్లకు పైగా నమోదైనట్లు వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. దేశంలో వరి సాగు 344 లక్షల హెక్టర్లకు పైగా విస్తీర్ణంలో సాగు చేయగా, నూనె గింజల సాగు 180 లక్షల హెక్టర్లకు పైగా విస్తీర్ణంలో జరిగిందని, ఇది గత ఏడాదితో పోలిస్తే 5 లక్షల హెక్టర్లకు పైగా అధికమని మంత్రిత్వ శాఖ పేర్కొంది. శ్రీ అన్నం అనగా చిరుధాన్యాలు 168 లక్షల హెక్టర్లకు పైగా విస్తీర్ణంలో సాగు చేసినట్లు మంత్రిత్వ శాఖ వెల్లడించింది. అలాగే పత్తి సాగు 106 లక్షల హెక్టర్లకు పైగా విస్తీర్ణంలో జరిగింది. అదనంగా పప్పు ధాన్యాల సాగు విస్తీర్ణం 103 లక్షల హెక్టర్లకు పైగా నమోదైంది. చెరుకు 58 లక్షల హెక్టర్లలోనూ, జనపనార మేస్తా 6 లక్షల హెక్టర్లకు పైగా విస్తీర్ణంలో సాగు చేసినట్లు మంత్రిత్వ శాఖ తన ప్రకటనలో తెలియజేసింది. నూతన ఆవిష్కరణలు, జవాబుదారీతనం, కస్టమర్ల నమ్మకంపై స్పష్టమైన దృష్టితో భారతీయ బ్యాంకులు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను సమగ్రంగా అనుసరించాలని భారత రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ సంజయ్ మల్హోత్రా పిలుపునిచ్చారు. ముంబైలో 2026 ఫీబ్యాక్ సదస్సును ఉద్దేశించి ఆర్బీఐ గవర్నర్ మాట్లాడుతూ క్రెడిట్ డెలివరీ, కస్టమర్ సర్వీస్, ఆర్థిక సమానత్వం, కార్పొరేట్

సామర్థ్యం మోసాల గుర్తింపును పరిష్కారాల్ని మెరుగుపరచడం ద్వారా కృత్రిమ మేధస్సు భారతీయ బ్యాంకింగ్ రంగాన్ని మార్చివేయగలదని చెప్పారు. అదే సమయంలో పారదర్శకత లేకుండా బ్లాక్ బాక్స్ మోడల్స్, ఆల్గారిథమిక్ పక్షపాతం, టెక్నాలజీ ప్రొవైడర్ల కేంద్రీకరణ, డేటా ప్రైవసీ, సైబర్ ముప్పులు, ఏఐ ఆధారిత నిర్ణయాలపై అతిగా ఆధారపడడం వంటి నష్టాల గురించి కూడా గవర్నర్ బ్యాంకులను హెచ్చరించారు. తాగునీరు పారిశుద్ధ్య శాఖ ఈరోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్లతో పేయజల్ సంవాద్ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ సమావేశానికి అధ్యక్షత వహించిన ఆ శాఖ కార్యదర్శి అశోక్ కేకేమీనా, ప్రాథమిక సంస్థాగత యంత్రాంగంగా జిల్లా నీరు పారిశుద్ధ్య మిషన్ కీలక పాత్ర పోషిస్తుందని చెప్పారు. ప్రతి నెలా క్రమం తప్పకుండా ఈ కమిషన్ సమావేశాలు నిర్వహించి వాటి వివరాలను JJMIMES పోర్టల్లో అప్లోడ్ చేయాలని జిల్లాను కోరారు. వర్షపు నీటి సంరక్షణ, భూగర్భ జలాల పునరుద్దరణ, దీర్ఘకాలిక నీటి భద్రతను ప్రోత్సహించేందుకు క్యాచ్ ద రెయిన్ జల్ సంచయ జన్ భాగీదారీ ప్రచారాన్ని మరింత ముమ్మరం చేయాలని కూడా కార్యదర్శి జిల్లా కలెక్టర్లకు చెప్పారు. వికసిత్ భారత్ నిర్మాణం కోసం ప్రతిజ్ఞ చేస్తూ స్వాతంత్ర్య దినోత్సవాన్ని ఘనంగా గర్వంగా జరుపుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. సోషల్ మీడియా వేదికగా ఒక వీడియోను షేర్ చేస్తూ దేశ స్వాతంత్ర సమరయోధులకు నివాళులర్పించేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. అంతేకాకుండా హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్కరూ తమ ఇళ్లపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయాలని ప్రధానమంత్రి విజ్ఞప్తి చేశారు. స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు ముందు దేశవ్యాప్తంగా కొనసాగుతున్న హర్ ఘర్ తిరంగా ఉద్యమం విశేష స్పందన పొందుతోంది. ఇది భారతదేశ జాతీయ గర్వాన్ని, ఐక్యతా స్ఫూర్తిని సమీక్షగా జరుపుకునేందుకు అన్ని వర్గాల ప్రజలను ఎంతగానో ప్రేరేపిస్తోంది. 2024-25 సంవత్సరాలకు గాను 115 మంది కళాకారులకు కేంద్ర సంగీత నాటక అకాడమీ ఫెలోషిప్లు, పురస్కారాలను రాష్ట్రపతి గురువారం నాడు జరిగే కార్యక్రమంలో ప్రదానం చేస్తారు. న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో జరిగే ఈ కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ అవార్డులను ప్రదానం చేస్తారు. కేంద్ర సంస్కృతి పర్యాటక శాఖల మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, సంస్కృతి శాఖ సహాయ మంత్రి రావీంద్రజిత్ సింగ్ ఈ కార్యక్రమానికి హాజరవుతారు. ఎంపికైన ఫెలో విజేతలు దేశం మొత్తానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారని, దేశంలో వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన వారని సాంస్కృతిక మంత్రిత్వ శాఖ తెలియజేసింది. అంతేకాకుండా ఈ ప్రముఖ కళాకారులు సంగీతం, నృత్యం, నాటకం, జానపద గిరిజన కళలు, తోలుబొమ్మలాట, అనుబంధ రంగస్థల కళారూపాల వంటి సమస్త ప్రదర్శన కళా ప్రక్రియలకు చెందిన వారని మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఫెలోషిప్ కింద 3 లక్షల రూపాయల నగదు, అకాడమీ అవార్డు కింద తామ్రపత్రం, అంగవస్త్రంతో పాటు 100,000 రూపాయల నగదు బహుమతిని ప్రదానం చేస్తారు. ఆర్టెమిస్ ఒప్పందాల కింద భారత అమెరికా దేశాల భాగస్వామ్యాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లేందుకు నాసా తన మూన్ బేస్డ్ కార్యక్రమంలో చేరవలసిందిగా భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రోను ఆహ్వానించింది. ఈ ఒప్పందం ప్రకారం ఓపెన్ సైంటిఫిక్ డేటా షేరింగ్ పై సహకారానికి సంబంధించిన చర్చలను ముందుకు తీసుకువెళ్లేందుకు భారత అమెరికా దేశాలు అంగీకరించాయి. బెంగళూరులో ఇస్రో ప్రధాన కార్యాలయంలో ఈ నెల 5-6 తేదీల్లో భారత్ అమెరికా సివిల్ స్పేస్ జాయింట్ వర్కింగ్ గ్రూప్ 9వ సమావేశం జరిగింది. బలూచిస్తాన్ స్వాతంత్రాన్ని అంతర్జాతీయ సమాజం గుర్తించాలని బలూచ్ నేత మీర్ యార్ బలూచ్ కోరారు. పాకిస్తానీ పాలకులు తమ ప్రజలపై సాగిస్తున్న అణచివేతను ఆయన తీవ్రంగా ఖండించి బలూచిస్తాన్లో 6 కోట్ల మంది ప్రజలు ప్రతి సంవత్సరం 11వ తేదీన తమ జాతీయ స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటారని, దీన్ని అంతర్జాతీయ సమాజం గుర్తించాలని అన్నారు. విశేషాలు మరొకసారి. 2026 ట్రైబ్యునల్ సంస్కరణ బిల్లును, కేరళ రాష్ట్రం పేరును కేరళంగా మార్చే బిల్లును పార్లమెంట్ ఆమోదించింది. విద్యార్థుల నిరసనపై చర్చ జరపకుండా ప్రతిపక్షాలు పారిపోతున్నాయని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు విమర్శించారు. చంద్రుడికి సంబంధించిన పరిశోధన కార్యక్రమాల్లో భాగస్వామి కావాలని నాసా ఇస్రోని ఆహ్వానించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం కిసాన్ వాణి ప్రాయోజిత కార్యక్రమం. ఈనాటి కార్యక్రమంలో రైతు సేవలో సిరిసిల్ల రైతు విజ్ఞాన కేంద్రం గురించి, సిరిసిల్ల రైతు విజ్ఞాన కేంద్రం

0: संकट के समय प्रधानमंत्री फसल बीमा योजना किसानों के लिए वरदान है।
1: अब सूखा पड़े या बाढ़ आ जाए कोई डर नहीं,
2: अब ओले पड़े या कीट पतंगे फसल खा जाए कोई फिक्र नहीं,
3: क्योंकि हमने लिया है प्रधानमंत्री फसल बीमा।
4: बुआई से फसल कटाई तक हर जोखिम का दावा, न्यूनतम प्रीमियम पर अधिकतम भुगतान का वादा,
5: योजना से हर साल जुड़ रहे हैं 5 करोड़ से ज्यादा किसान। अब आपकी है बारी।
4: नजदीकी कृषि कार्यालय, सहकारी समिति, बैंक शाखा, अधिकृत बीमा कंपनी या जन सेवा केंद्र में स्वेच्छा से करा सकते हैं पंजीकरण।
5: फसल बीमा पोर्टल या फसल बीमा ऐप द्वारा भी कराया जा सकता है पंजीकरण।
4: प्रधानमंत्री फसल बीमा योजना, आपकी फसलों का संपूर्ण सुरक्षा कवच। कृषि एवं किसान कल्याण मंत्रालय।
6: శ్రోతలకు నమస్కారం. కిసాన్వాణి ప్రాయోజిత కార్యక్రమానికి స్వాగతం. సిరిసిల్ల రైతు విజ్ఞాన కేంద్రం రైతులకు అందిస్తున్న సేవలు. ఈనాటి ప్రాయోజిత కార్యక్రమంలో రైతుల అభివృద్ధికి నాణ్యమైన విత్తనం, శాస్త్రీయ వ్యవసాయ పద్ధతులు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఎంతో అవసరం. ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని రైతుల పొలాలకు చేరవేయడంలో రైతు విజ్ఞాన కేంద్రాలు ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నాయి. ఈరోజు మనతో తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం సేవలు, మరిపల్లిలో కేటాయించిన 40 ఎకరాల భూమి, అలాగే నాబార్డ్ సహకారంతో ప్యాక్స్ల ద్వారా చేపడుతున్న విత్తనోత్పత్తి కార్యక్రమం గురించి మాట్లాడేందుకు వ్యవసాయ నిపుణులున్నారు. కోఆర్డినేటర్ శాస్త్రవేత్త డాక్టర్ సాయి కుమార్ గారు ఈరోజు మనతో ఉన్నారు. సార్ నమస్కారం. సార్,
7: ఆకాశవాణి శ్రోతలకు నమస్కారం. నా పేరు డాక్టర్ ఆర్ సాయి కుమార్. నేను తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం రాజన్న సిరిసిల్ల జిల్లాలో శాస్త్రవేత్త మరియు కోఆర్డినేటర్గా పనిచేస్తూ ఉన్నాను.
6: తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం ఏర్పాటు వల్ల సిరిసిల్ల రైతులకు ఎటువంటి ప్రయోజనం చేకూరుతుందంటారు?
7: సిరిసిల్ల రైతు విజ్ఞాన కేంద్రం రైతులకు అందిస్తున్న సేవల గురించి ముందుగా, తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం ఏర్పాటు వల్ల సిరిసిల్ల రైతులకు ఎటువంటి ప్రయోజనం ఉంది? తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం రైతులకు శాస్త్రీయ వ్యవసాయ విజ్ఞానాన్ని మరింత చేరువ చేయడానికి ఏర్పాటు చేయబడినటువంటి ముఖ్యమైన రైతు కేంద్రం. రైతులు ఎదుర్కొంటున్నటువంటి పంట సమస్యలపైన దాని గురించి శాస్త్రీయ పరిష్కారాలు అందించడం, ఆధునిక వ్యవసాయ సాంకేతికతను పరిచయం చేయడం, అదేవిధంగా శిక్షణలు నిర్వహించడం, క్షేత్రస్థాయి ప్రదర్శనలు చేపట్టడం వంటి కార్యక్రమాలను తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం నిర్వహిస్తూ ఉంది. ముఖ్యంగా రైతులు తమ వ్యవసాయ సమస్యలపై నిపుణులను సంప్రదించడానికి ఇదొక సాంకేతిక వేదికగా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం ద్వారా యువతకు, ముఖ్యంగా అన్ఎంప్లాయిడ్ యువతకు, ఆధునిక వ్యవసాయ పద్ధతులపైన శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. అందులో భాగంగా డ్రోన్ టెక్నాలజీ పైన, అదేవిధంగా పుట్టగొడుగుల పెంపకం, వర్మి కాంపోస్ట్, జీవన రసాయన ఎరువుల తయారీపైన వీరికి యువతకు శిక్షణ అందించి వారి యొక్క నైపుణ్యాలను పెంపొందించి వాళ్ళను గ్రామాల్లో పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడం కూడా ఇందులో ఒక భాగం. అంతేకాకుండా రైతు సోదరులకు ఎప్పటికప్పుడు శాస్త్రీయ సలహాలను అందించడం కూడా దీని యొక్క ప్రధాన ఉద్దేశం.
6: తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం కోసం మర్రిపల్లిలో 40 ఎకరాల భూమి కేటాయించబడింది. ఈ భూమిని రైతుల కోసం ఏ విధంగా ఉపయోగిస్తున్నారు? అదేవిధంగా వారు ఆ భూమిని ఏ విధంగా ఉపయోగించుకోవచ్చు అంటారు?
7: దీనికోసం తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం రాజన్న సిరిసిల్ల జిల్లాలో మర్రిపల్లి అనే గ్రామంలో 40 ఎకరాలను టీఆర్వికే కార్యక్రమాలకు ఉపయోగించుకోవడం జరుగుతుంది. ఇందులో భాగంగా రైతులకు ప్రత్యక్షంగా ఉపయోగపడే క్షేత్ర ప్రదర్శనలు, అదేవిధంగా కొత్త పంట రకాలు, ఆధునిక సాగు పద్ధతులు, విత్తనోత్పత్తి, సమగ్ర పురుగు యాజమాన్యం, పోషక యాజమాన్యం, నీటి నిర్వహణ, అదేవిధంగా ప్రకృతి వ్యవసాయ పద్ధతులు వంటి అంశాలను ఈ మా వ్యవసాయ క్షేత్రంలో ప్రదర్శించబడుతుంది. ఎందుకు అంటే ఇక్కడ రైతులు కేవలం తరగతి గదిలో వినే అంశాలనే కాకుండా చూసి నేర్చుకొని తమ పొలాల్లో ఆచరించేలా మా వ్యవసాయ క్షేత్రాన్ని తీర్చిదిద్దడం జరిగింది. ఇందులో ఇంకొక ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ వ్యవసాయ క్షేత్రంలో ఆ జిల్లాకు సంబంధించినటువంటి ప్రధాన పంటలైనటువంటి వరి, పత్తి, మొక్కజొన్న, కంది, అదేవిధంగా నువ్వులు, ఈ పంటల విత్తనోత్పత్తిని కూడా ఈ మా వ్యవసాయ క్షేత్రంలో చేపట్టడం జరుగుతుంది. సో దీనివల్ల అక్కడున్నటువంటి సిరిసిల్ల జిల్లా రైతులకు

0: నాణ్యమైన విత్తనాలను అందించడమే కాకుండా వారికి అవసరమైనటువంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రదర్శనల ద్వారా ఇప్పించడం అనేదే మా తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం యొక్క ప్రధాన ఉద్దేశాలు.
1: మీరు నాబార్డ్ సహకారంతో ప్యాక్స్ల ద్వారా విత్తనోత్పత్తికి ప్రాజెక్టు కూడా చేపడుతున్నారని చెప్పారు. దీని ప్రధాన ఉద్దేశం ఏమిటి? అదేవిధంగా వీటి యొక్క లక్ష్యాలు ఏ విధంగా ఉన్నాయి?
0: అదేవిధంగా నాబార్డ్ సహకారంతో ప్రాథమిక అగ్రికల్చర్ కోఆపరేటివ్ సొసైటీస్ ద్వారా విత్తనోత్పత్తి ప్రాజెక్టును కూడా చేపడతా ఉన్నాం. సో దీని యొక్క ఉద్దేశాలు ముఖ్యంగా నాబార్డ్ సహకారంతో రాజన్న సిరిసిల్ల జిల్లాలో ప్రాథమిక సహాయ సహకార సంఘాల ద్వారా విత్తనోత్పత్తి కార్యక్రమాన్ని చేపడతా ఉన్నాం. అందులో భాగంగా 3 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలను పైలట్ ప్రాజెక్ట్ కింద ఎంచుకోవడం జరిగింది. 1 విమలవాడ, 2 గంభీరావుపేట్, 3 చందుర్తి. ఈ 3 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ద్వారా రైతులకు నాణ్యమైన విత్తనాలను సరఫరా చేయాలనేది ఈ ప్రాజెక్టు యొక్క ముఖ్య ఉద్దేశం. అందులో భాగంగా మా వ్యవసాయ విశ్వవిద్యాలయం నుంచి నాణ్యమైన బ్రీడర్ సీడును రైతులకు అందించి ప్రాథమిక కోఆపరేటివ్ సొసైటీస్ వారికి అవసరమైన శిక్షణ అందించి నాణ్యమైన విత్తనాల ఉత్పత్తిలో ఎటువంటి మెలకలు నేర్చుకోవాలి, వాటి ద్వారా నాణ్యమైన విత్తనాన్ని సృష్టించాలి అనే పద్ధతుల పైన కూడా వారికి అవగాహన కల్పించడం జరుగుతుంది. సో దీని ద్వారా గ్రామంలో ఉన్నటువంటి రైతు సోదరులందరికీ కూడా నాణ్యమైన విత్తనాలు అందడానికి ఆస్కారం ఉంటుంది. దీని ద్వారా ప్రాథమిక కోఆపరేటివ్ సొసైటీస్ బలోపేతమే కావడం కాకుండా గ్రామాల్లో విత్తన స్వయం సమృద్ధి సాధించడానికి ఈ ప్రాజెక్టు ఎంతగానో దోహదపడుతుంది. ఈ ప్రాజెక్టు నాబార్డ్ వారి సహకారంతో పైలట్ ప్రాజెక్ట్ కింద 3 ప్యాక్స్ను ఎన్నుకొని వారికి ఎప్పటికప్పుడు శిక్షణ ఇస్తూ నాణ్యమైన విత్తనోత్పత్తి చేయడమే దాని యొక్క ప్రధాన లక్ష్యం.
1: విత్తనోత్పత్తి వల్ల రైతులకు చేకూరే ప్రయోజనం ఏ విధంగా ఉంది?
0: ఈ విత్తనోత్పత్తి వల్ల రైతులు కేవలం విత్తనాలు కొనుగోలు చేసే వినియోగదారులుగా కాకుండా నాణ్యమైన విత్తనోత్పత్తి చేసే రైతులుగా ఎదగడమే దీని యొక్క ఉద్దేశం. విత్తనోత్పత్తిలో నాణ్యతకు ప్రాధాన్యత ఉంటుంది. సరైన విత్తన మూలం, పంట నిర్వహణ, స్వచ్ఛత, క్షేత్ర పరిశీలన, కోతానంతర నిర్వహణ వంటి అంశాలను రైతులు ఈ విత్తనోత్పత్తి ఈ కార్యక్రమంలో నేర్చుకుంటారు. నాణ్యమైన విత్తనోత్పత్తి స్థానికంగా విత్తనాల లభ్యత పెరగడంతో పాటు రైతులకు అదనపు ఆదాయ అవకాశాలు ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. ఎందుకు అంటే రైతులు వారి స్థాయిలో నాణ్యమైన విత్తనాలు తయారు చేయడం వల్ల ఏదైతే రైతు సోదరులు మనకు సాధారణంగా అమ్ముకునే పంట రకాలతో పోలిస్తే సీడ్ ప్రొడక్షన్ చేయడం ద్వారా వచ్చినటువంటి సీడ్కు నాణ్యమైన ధర అదేవిధంగా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వారికి మరింత ఆదాయం చేకూర్చడానికి అవకాశం ఉంటుంది. రైతు స్థాయిలో ఈ విత్తనోత్పత్తి చేయడం వల్ల గ్రామాలు విత్తన స్వయం సమృద్ధిని సాధించడానికి ఆస్కారం ఉంటుంది. ఎందుకు అంటే నాణ్యమైన విత్తనం మన మంచి పంటకు మొదటి మెట్టు.
1: మీరు న్యాచురల్ ఫార్మింగ్కు నోడల్ ఏజెన్సీగా పనిచేస్తున్నారని చెప్పారు. దాని గురించి వివరంగా రైతు సోదరులకు తెలియజేయండి.
0: తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం సిరిసిల్ల ప్రకృతి వ్యవసాయంకి నోడల్ ఏజెన్సీగా పనిచేస్తూ ఉంది. మనందరికీ తెలుసు, ప్రకృతి వ్యవసాయం అనేది నేల ఆరోగ్యం, జీవ వైవిధ్యం, అదేవిధంగా స్థానిక వనరుల సమర్థ వినియోగానికి ప్రాధాన్యం ఇచ్చే వ్యవసాయ విధానం. ముఖ్యంగా తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం జిల్లాలోని రైతులకు ప్రకృతి వ్యవసాయం పైన ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలను నిర్వహిస్తూ ఉన్నాం.

తగ్గించే అవకాశాలను పరిగణలోకి తీసుకోవడం వంటి అంశాలను ప్రకృతి వ్యవసాయంలో అతి ముఖ్యమైనవి. అయితే ప్రతి పంట, ప్రతి నేల, ప్రతి ప్రాంతానికి ఒకే విధానం సరిపోదు. కాబట్టి పరిస్థితులకు అనుగుణంగా శాస్త్రీయ మార్గదర్శకంతో రైతుల పద్ధతులను అవలంబించడం ముఖ్యం. ముఖ్యంగా ప్రకృతి వ్యవసాయం అనేది మన నేల ఆరోగ్యం, జీవ వైవిధ్యం, అదేవిధంగా మనకు స్థానికంగా లభించే వనరులను వినియోగించుకోవడమే ప్రకృతి వ్యవసాయం. రైతులు వారి స్థాయిలో ఉన్నటువంటి వనరులను ఏమేమి ఉన్నాయో పరిశీలించి స్థానికంగా అందుబాటులో ఉన్న పదార్థాలను సమర్థంగా ఉపయోగించుకునే పద్ధతులను నేర్చుకోవచ్చు. అదేవిధంగా ప్రకృతి వ్యవసాయంలో సరైన శిక్షణ, పంట పరిశీలన మరి శాస్త్రీయ అవగాహన అవసరం. ముఖ్యంగా రైతులు ఒక్కసారి మొత్తం సాగు విధానాన్ని మార్చకుండా శిక్షణ పొందుతూ క్షేత్రస్థాయి అనుభవంతో తమ పరిస్థితులకు అనుకూలమైన పద్ధతులను దశల వారీగా అవలంబించడం జరుగుతుంది. ఇంకొక విషయం ఏంటంటే, మనకు ఈ రసాయనిక వ్యవసాయంలో చాలా నష్టాలు ఉండడం జరిగింది. అందులో ఇప్పటికే వాతావరణ కాలుష్యం, నేల కాలుష్యం, అదేవిధంగా అనవసర పెట్టుబడి ఖర్చులు అధికంగా ఉండడం వల్ల రైతులు తప్పనిసరిగా ఈ ప్రకృతి వ్యవసాయం వైపు వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. ఈ ప్రకృతి వ్యవసాయంలో మనకు నాణ్యమైన ఆరోగ్యకరమైన పంట రావడానికి ఆస్కారం ఉంటుంది. ఎప్పుడైతే ఈ ప్రకృతి వ్యవసాయంలో మనము నేల ఆరోగ్యాన్ని పెంపొందించినప్పుడు సేంద్రీయ కార్బనం పెరగడానికి ఆస్కారం ఉంటుంది. సేంద్రీయ కార్బనం మనకు పెరిగినప్పుడు ఆరోగ్యకరమైనటువంటి నేల తయారై ఆరోగ్యకరమైన నేల ఆరోగ్యకరమైనటువంటి పంటను ఇవ్వడం జరుగుతుంది. ఈ ఆరోగ్యకరమైన పంట మన ఆరోగ్యకరమైన జీవితానికి నాంది. కాబట్టి ప్రకృతి వ్యవసాయం వైపు రైతు సోదరులు ఆసక్తి చూపాల్సిందిగా తెలియజేస్తా ఉన్నాం.

మా తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం రాజన్న సిరిసిల్లలో రావేపు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ముందుగా రావేపు అంటే రూరల్ అగ్రికల్చర్ వర్క్ ఎక్స్పీరియన్స్ ప్రోగ్రాం. ఇందులో భాగంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంలోని వివిధ కళాశాలలో చదువుతున్నటువంటి ఫైనల్ ఇయర్ విద్యార్థులు వారి కోర్సులో భాగంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది. సో దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే, తరగతి గదిలో నేర్చుకున్న జ్ఞానాన్ని గ్రామీణ ప్రాంతాల్లో రైతుల మధ్య క్షేత్రస్థాయిలో వారి అనుభవం తెలుసుకోవడానికి ఇది ఒక ముఖ్యమైనటువంటి కార్యక్రమం. సిరిసిల్ల జిల్లాలో వ్యవసాయ కళాశాల జిల్లెల, అదేవిధంగా వ్యవసాయ కళాశాల పులాస నుంచి విద్యార్థులు 3 మండలాల్లో వారు పర్యటిస్తూ ఉన్నారు. కోనరావుపేట మండల్, అదేవిధంగా చెందుర్తి, బోయిన్పల్లి మండల్లో విద్యార్థులు, సుమారుగా 53 మంది విద్యార్థులు ఈ గ్రామాల్లో పర్యటన కొనసాగిస్తున్నారు. అందులో భాగంగా వారు గ్రామాల్లో తిరుగుతూ వ్యవసాయ కార్యకలాపాలను ప్రత్యక్షంగా పరిశీలిస్తున్నారు. అదేవిధంగా వారు రైతు సమస్యలను తెలుసుకోవడం, పంటల సాగు విధానాలను గమనించడం, రైతులతో పరస్పర చర్చలు జరపడం, అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం వంటి కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. సో రావేప్ ద్వారా విద్యార్థులకు ఇది 2 ప్రయోజనం కలిగించే కార్యక్రమం. విద్యార్థులకు గ్రామీణ వ్యవసాయం గురించి ప్రత్యక్ష అనుభవం రావడం, ఏదైతే వారు కళాశాలలో చదివినటువంటి వాస్తవ పరిస్థితులలో గ్రామీణ పరిస్థితికి ఏ విధంగా ఉంది అనేది తెలుసుకుంటారు. అదే సమయంలో వారు

0: రైతులతో నేరుగా మాట్లాడడం ద్వారా రైతు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను నేరుగా అర్థం చేసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా రైతులతో మమేకమై అక్కడ ఉన్నటువంటి పంటల సరళిని గమనించడం, పంటల్లో ఎటువంటి పురుగులు కానీ తెగుళ్ళు పోషక లోపాల సమస్యలను తెలుసుకోవడం, వాటికి సలహాలు సూచనలు అందించడం, అదేవిధంగా రైతులకు ఈ యువ వ్యవసాయ విద్యార్థులతో చర్చ ద్వారా కొత్త సాంకేతిక అంశాలను వారు నేర్చుకోవడం జరుగుతుంది. అదేవిధంగా పంట నిర్వహణ పద్ధతులు, వ్యవసాయ సంబంధిత సమాచారంపై రైతులకు అవగాహన కల్పించడం కూడా ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం. అందువల్ల ఈ రూరల్ అగ్రికల్చర్ వర్క్ ఎక్స్పీరియన్స్ ప్రోగ్రామ్ అనేది తరగతి గది నుంచి క్షేత్రానికి, క్షేత్రం నుంచి తిరిగి విజ్ఞానానికి తీసుకువెళ్లే మంచి అనుభవాత్మక కార్యక్రమం. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఇప్పటి వరకు విద్యార్థులు వివిధ రకాల అంశాలపై రైతు సోదరులకు అవగాహన కార్యక్రమాలు కల్పించడం జరిగింది. ముఖ్యంగా ఇప్పుడున్నటువంటి ఎలినేనో పరిస్థితుల దృష్ట్యా ఏ రకాల పంటలను వేసుకున్నట్లయితే ఈ వర్షాభావ పరిస్థితుల నుంచి మనం గట్టెక్కచ్చనే అంశాలపైన గత 2 నెలల నుంచి కూడా రైతులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా నీరు తక్కువగా అవసరమయ్యే పంటలు, మొక్కజొన్న, కంది, అదేవిధంగా నువ్వులు, ఇటువంటి పంటలపైన ఎప్పటికప్పుడు రైతులను అప్రమత్తత చేస్తూ వారికి చేదోడు వాదోడుగా అక్కడ ఉన్నటువంటి వ్యవసాయ విద్యార్థులు ఉండడం జరిగింది. ముఖ్యంగా తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్ర ప్రధాన లక్ష్యం రైతు కేంద్రంగా వ్యవసాయ అభివృద్ధి. ఒకవైపు నాణ్యమైన విత్తనాల ఉత్పత్తి ద్వారా ఉత్పాదకత మరియు ఆదాయ అవకాశాలను పెంపొందించడం, మరోవైపు ప్రకృతి వ్యవసాయం ద్వారా నేల ఆరోగ్యం, సహజ వనరుల పరిరక్షణకు ప్రాధాన్యత ఇవ్వడం, అదేవిధంగా వ్యవసాయ విద్యార్థులు రావేప్ అనే ప్రోగ్రాం ద్వారా వ్యవసాయ విద్యార్థులను గ్రామీణ వ్యవసాయ వాస్తవాలను తెలుసుకోవడం. స్థూలంగా మన తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం చూసినప్పుడు రైతు, అదేవిధంగా శాస్త్రవేత్త, విద్యార్థులు, సహకార సంస్థలు ఇవన్నీ కలిసి పనిచేసినప్పుడు ఒక బలమైన వ్యవస్థ ఏర్పడుతుంది.
1: చివరిగా రైతు సోదరులకు మీరిచ్చే సలహాలు సూచనలు.
0: సిరిసిల్ల రైతు సోదరులు సోదరీమణులకు వ్యవసాయంలో అనుభవంతో పాటు శాస్త్రీయ విజ్ఞానాన్ని జోడించడం, సిరిసిల్లలోని తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం సేవలను రైతులు సద్వినియోగం చేసుకోవాలి, పంట ఎంపిక నుండి విత్తనోత్పత్తి వరకు, నేల ఆరోగ్యం నుండి పంట రక్షణ వరకు, ప్రకృతి వ్యవసాయం నుండి వ్యవసాయ అనుబంధ రంగాల వరకు అవసరమైన సాంకేతికత మార్గదర్శకత్వాన్ని ఈ తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం నుండి పొందవచ్చు. అదేవిధంగా నాబార్డు వారి సహకారంతో చేపడుతున్నటువంటి సీడ్ ప్రొడక్షన్ ప్రాజెక్టులో భాగంగా రైతులు పాల్గొని నాణ్యమైన విత్తనోత్పత్తిని సహకరించాలి. అదేవిధంగా ప్రకృతి వ్యవసాయంపై ఆసక్తి ఉన్న రైతులు శిక్షణ పొందుతూ తమ ప్రాంతానికి మరియు పంటకు అనుకూలమైన పద్ధతులను శాస్త్రీయ మార్గదర్శకత్వంలో అవలంబించాలి. అలాగే సిరిసిల్లలో రావేప్ కార్యక్రమాల ద్వారా పనిచేస్తున్న వ్యవసాయ విద్యార్థులకు, రైతులకు తమ అనుభవాలను పంచుకోవాలి. రైతు అనుభవం, విద్యార్థుల విజ్ఞానం, శాస్త్రవేత్తల సాంకేతికత ఇవన్నీ కలిసినప్పుడే వ్యవసాయం మరింత బలపడుతుంది. మన లక్ష్యం ఒకటే, రైతు ఆదాయం పెరగాలి, నేల ఆరోగ్యం కాపాడాలి, నాణ్యమైన విత్తనాలు అందుబాటులోకి రావాలి, యువత వ్యవసాయంలో అనుసంధానం కావాలి, సిరిసిల్ల జిల్లాలో స్థిరమైన లాభదాయకమైన వ్యవసాయ అభివృద్ధి చెందాలి. తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం సిరిసిల్ల ఆధ్వర్యంలో జిల్లాలో ప్రతి వారం ఒక క్షేత్రస్థాయి ప్రదర్శన నిర్వహించడం జరుగుతుంది. ఇప్పుడున్న పరిస్థితులలో వివిధ రకాల పంటల్లో వచ్చే సమస్యలపైన ఎప్పటికప్పుడు శాస్త్రవేత్తల బృందం పర్యటించి వారికి సలహాలు సూచనలు ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో 245,000 ఎకరాలకు గాను ఇప్పటి వరకు 175,000 ఎకరాలు సాగు చేయడం జరిగింది. అందులో ప్రధాన పంటలైనటువంటి వరి, ప్రత్తి, మొక్కజొన్న, అదేవిధంగా కంది, ఈ పంటలను ప్రధాన పంటలుగా జిల్లాలో సాగు చేయడం జరుగుతుంది. మేము క్షేత్రస్థాయి పర్యటనలు చేసినప్పుడు ముఖ్యంగా వరిలో చాలా సమస్యలను చూడడం జరిగింది. అదేవిధంగా పత్తిలో, మొక్కజొన్నలో కూడా చాలా రకాలైనటువంటి సమస్యలను చూడడం జరిగింది. ఈ రైతు విజ్ఞాన కేంద్రం ద్వారా శాస్త్రవేత్తలు వారికి ఎప్పటికప్పుడు సలహాలు అందజేస్తూ వారికి వాటి నివారణ చర్యలను కూడా తెలియజేయడం జరిగింది. ఈ సందర్భంగా రైతు సోదరులు, వరిలో ముఖ్యంగా సల్ఫైడ్ దుష్ప్రభావం ఎక్కువగా కనబడుతూ ఉంది, సో దానికి పొలంలో ఎప్పటికైనా నీరు నిలవకుండా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎప్పటికప్పుడు నీరు తీసివేసినట్లయితే మొక్క వేరుకు గాలి తగిలి గాలి ప్రసరణ పెరగడం వల్ల

0: మొక్క పెరగడానికి ఆస్కారం ఉంటుంది. అదేవిధంగా ప్రత్తిలో చూసుకున్నట్లయితే ఇప్పుడు పడిన వర్షాల వల్ల ప్రత్తి అక్కడక్కడ వడలు తెగులు గమనించడం జరిగింది. సో దాని నివారణకు గాను 3 గ్రాముల కాపర్ ఆక్సిక్లోరైడ్ 1 లీటర్ నీటికి కలిపి వేళ్ల దగ్గర మనం పిచికారి చేసుకున్నట్లయితే దానిని కూడా నివారించవచ్చు. ముఖ్యంగా మొక్కజొన్నలో జిల్లాలో అక్కడక్కడ భాస్వరం లోపం గమనించడం జరిగింది. భాస్వర లోపం మొక్కజొన్నలో ఉన్నప్పుడు ఆకులు ఊదా రంగులోకి మారడం జరుగుతుంది. సో దాని నివారణకు గాను 3019 5 గ్రాములు/లీటర్ నీటికి కలిపి పిచికారి చేసుకోవాలి. ఈ విధంగా రైతు సోదరులకు తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం డయాగ్నోస్టిక్ విజిట్స్ ద్వారా రైతులను ఎప్పటికప్పుడు చైతన్యం చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ ఎలినినో పరిస్థితుల వల్ల రైతులకు ఆరుతడి పంటలపైన అవగాహన కార్యక్రమాలను కూడా నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా రైతులు ఒక వరినే కాకుండా మిగతా పంటలైనటువంటి మొక్కజొన్న, అదేవిధంగా కంది, పప్పు ధాన్యాలైనటువంటి పెసర, మినుము ఈ పంటల వైపు వారు మళ్ళాలని మేము అనేక కార్యక్రమాలను నిర్వహించడం జరిగింది. ఎందుకు అంటే ఈ వర్షాభావ పరిస్థితుల వల్ల మనకు రిజర్వాయర్స్లో కానీ అదేవిధంగా భూగర్భ జలాలు తగ్గిపోతూ ఉన్నాయి కాబట్టి రైతు సోదరులు పూర్తిగా వరిపైన ఆధారపడకుండా ఈ ఆరుతడి పంటలైనటువంటి మొక్కజొన్న కానీ, నువ్వులు కానీ, కందులు వీటి వైపు వెళ్లాల్సిందిగా ఎప్పటికప్పుడు వారికి అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తూ ఉన్నాం. మొత్తంగా ఈ తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం అందిస్తున్నటువంటి సేవలను రైతు సోదరులు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మన ఆకాశవాణి ద్వారా కోరుతూ ఉన్నాం. తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం రైతులకు, అదేవిధంగా శాస్త్రవేత్తలకు ఒక వారధిగా పనిచేయడం జరుగుతుంది. సిరిసిల్ల జిల్లాలోని రైతు సోదరులు తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం అందిస్తున్నటువంటి శాస్త్రీయ సలహాలను ఎప్పటికప్పుడు తెలుసుకొని వాటిని అవలంబించినట్లయితే మన రైతు స్థాయిలో ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను నివారించుకోవడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం సేవలను మీరు సద్వినియోగం చేసుకుంటారని ఆశిస్తూ, వ్యవసాయ రంగంలో నేల ఆరోగ్యాన్ని కాపాడుకోవడం, సుస్థిర వ్యవసాయాన్ని సాధించాలి అంటే పంటల వైవిధ్యకరణ వైపు వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. కేవలం మళ్ళీ వరి పండించకుండా ఈ పంటల వైవిధ్యాన్ని పెంపొందించినట్లయితే మన వ్యవసాయం ఎప్పటికీ కూడా సుస్థిర వ్యవసాయ విధానాలను పాటించడం ద్వారా మన నేల ఆరోగ్యంతో పాటు వాతావరణ కాలుష్యాన్ని తగ్గించిన వాళ్ళం అవుతాం. కాబట్టి తప్పనిసరిగా రైతు సోదరులు ప్రకృతి వ్యవసాయం, అదేవిధంగా సుస్థిర వ్యవసాయం పాటిస్తూ పంటల వైవిధ్యకరణాన్ని పాటించినట్లయితే మనం తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం అందిస్తున్న సేవల ద్వారా రైతు సోదరులు ఎప్పటికప్పుడు కొత్త పరిజ్ఞానాన్ని తెలుసుకొని ఈ సహజ వ్యవసాయం వైపు, అదేవిధంగా పంటల వైవిధ్యకరణ వైపు అడుగులు వేయాలని ఆశిస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా రైతు సోదరులకు, రైతు సోదరీమణులకు, మన ఆకాశవాణి శ్రోతలకు మరొకసారి ధన్యవాదాలు. నమస్కారం.
1: ఇంతవరకు సిరిసిల్ల రైతు విజ్ఞాన కేంద్రం రైతులకు అందిస్తున్న సేవలు, ఈ అంశం గురించి రైతులకు వివరంగా తెలియజేశారు. ధన్యవాదాలు సార్.
2: पक्षियों से तो हम खेत को बचा लेते हैं, पर इन घातक रसायनों से कैसे बचाएं?
3: मतलब
2: देख बेटा, तू जो ये अंधाधुंध रसायन मिलाता है ना, मिट्टी की सेहत बिगड़ने लगी है, और जब माटी ही कमजोर पड़ जाएगी तो उपज कैसे सेहतमंद होगी? अरे पहले ऐसा नहीं था, पूछना अपने बड़े बुजुर्गों से कैसे फसल लहलहाती थी, शुद्धता झलकती थी, माटी भी तंदुरुस्त और लोग भी। पहली वाली बात कहां,
3: पर हम तो सब यही डाले हैं।
2: सब नहीं, आज भी लाखों जागरूक किसान परंपरागत विधि से फसल उगा रहे हैं, पर्चा कम और उपज की कीमत भी बेहतर पा रहे हैं।
3: सच
2: है? रे बेटे, एक्सपीरियंस से बता रहे हैं, धूप में बाल सफेद नहीं किए हैं।
3: ठीक है भाई, मैं भी आज तो जैविक खेती शुरू करूँगा।
4: माटी से प्रेम की परंपरा है परंपरागत खेती।
5: కిసాన్ వాణి ప్రాయోజిత కార్యక్రమం మీరు ఇంతవరకు విన్నారు. కిసాన్ వాణి ప్రాయోజిత కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం సమయం 7:45 కావస్తోంది. ప్రకటించిన కార్యక్రమం వెంటనే.
6: ఆకాశవాణి చేనేత మరియు పట్టు పరిశ్రమల అభివృద్ధికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న చేయూత గురించి ప్రభుత్వ అధికారుల పరిచయాలతో కూర్చున్న ప్రత్యేక కార్యక్రమం వింటారు అతిథి.

0: అధ్యక్షులు, శ్రీకాకుళం జిల్లా చేనేత మరియు జౌళి శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీ టి జనార్దన్ రావు, విశాఖపట్నం జిల్లా సెరికల్చర్ ఆఫీసర్ శ్రీ టి రాజేంద్ర ప్రసాద్ బాబు, కార్యక్రమ నిర్వహణ శ్రీమతి బిఎన్ పద్మిని.
1: భారతీయ సంస్కృతి ఒక సుందర వస్త్రమైతే చేనేత మగ్గం దాని సృష్టికర్త, పట్టునూలు పోగు దాని జీవన రేఖ. శతాబ్దాల చరిత్ర కలిగిన ఈ రెండు రంగాలు కేవలం గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక మాత్రమే కాదు, మన దేశ కళాత్మక వైభవానికి నిలువెత్తు నిదర్శనమని మనం గర్వంగా చెప్పుకోవచ్చు. మారుతున్న ఆధునిక కాలంలోనూ తమదైన ప్రత్యేకతను చాటుకుంటూ లక్షల మందికి జీవనోపాధిని కల్పిస్తున్న చేనేత పట్టు పరిశ్రమ రంగాల ప్రాముఖ్యత అపారం. సూత్ర మణో గణా ఇవ అన్నట్లు ఒకే తాడులో మణులన్నీ కలిసి హారంగా మారినట్లే ప్రకృతి అందించిన పట్టు మగ్గంపై నేతన్న నైపుణ్యం ఏకమై అద్భుతమైన భారతీయ వస్త్ర వైభవాన్ని ప్రపంచ వ్యాప్తంగా చాటుతున్నాయి. పట్టుదారం చేనేత కార్మికుడి చేతి హస్తకళతో ముడిపడి దేశ ఆర్థిక రథచక్రాన్ని విజయవంతంగా నడిపిస్తోంది. కేంద్ర మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న వినూత్న సంక్షేమ పథకాలు, అంతర్జాతీయ మార్కెటింగ్ విధానాల వల్ల ఈ సంప్రదాయ బంధం నేడు సరికొత్త డిజిటల్ యుగంలోకి అడుగుపెట్టి ప్రపంచ వేదికపై విజయకేతనాన్ని ఎగురవేస్తోంది. భారతదేశంలో వస్త్ర సంస్కృతికి వేల సంవత్సరాల చరిత్ర ఉంది. చేనేత అనేది కేవలం ఒక వృత్తి కాదు, అదొక జీవన విధానం, ఒక కళారూపం. ప్రతి నూలు పోగు వెనక ఒక నేతన్న శ్రమ, సృజనాత్మకత దాగి ఉంటాయి. అటువంటి చేనేత రంగానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న తోడ్పాటు గురించి శ్రీకాకుళం జిల్లా చేనేత మరియు జౌళి శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీ టి జనార్దన్ రావు గారు ఆకాశవాణితో మాట్లాడారు.
2: అందరికీ నమస్కారం అండి. చేనేత మరియు జౌళి శాఖ శ్రీకాకుళం వారి యొక్క వివరములు. జిల్లాలోని చేనేత సహకార సంఘంలో 36 కలవు. అందులో 20 చేనేత సహకార సంఘములు ప్రస్తుతము పనిచేస్తున్నాయి. ఈ చేనేత సహకార సంఘంలోను మరియు బయట మూసుకున్న కార్మికులు మొత్తం మా జిల్లాలో 3000 మంది వరకు కలరు. అదే విధంగా మన చేనేత సహకార సంఘంలోను మరియు బయట ఉన్న చేనేత కార్మికులకు ముద్రా రుణములు సెంట్రల్ గవర్నమెంట్ నుండి అందజేయబడతాయి. దీనిలో భాగంగా చేనేత కార్మికులకు 50,000 నుండి 2,00,000 వరకు రుణమును అందజేయబడతాయి. అందులో భాగంగా 25,000 వరకు చేనేత కార్మికులు సబ్సిడీ పొందగలరు, అంటే 20% వరకు వాళ్ళు లబ్ధి పొందుతారు. అదే విధంగా 2025-26 సంవత్సరములకు చేనేత కార్మికులు 186 మందికి 2,08,45,000 రూపాయలను ముద్రా రుణములు అందజేయబడ్డాయి. అది కాకుండా 26-27 సంవత్సరములకు 17 మందికి 22,50,000 రూపాయలను ముద్రా రుణములు అందజేయబడినాయి. సెంట్రల్ గవర్నమెంట్ నుండి 3 చేనేత క్లస్టర్లు మంజూరు చేయబడ్డాయి. అవి ఎక్కడంటే పొందూరులోను మరియు తోలాపి విలేజ్లో. ఈ 3 చేనేత కార్మిక క్లస్టర్లలో సుమారు 700 వరకు కార్మికులు ఉంటారు. ఈ కార్మికులకు ఈ క్లస్టర్ ద్వారా ట్రైనింగ్ ఇవ్వడము, పనిముట్లను అందజేయడము మరియు ఎక్స్పోజర్ విజిట్, అంటే దూర ప్రాంతాలకు తీసుకెళ్లి అక్కడ టెక్నాలజీ ఏ విధంగా ఉందో చూపించి వీరు అడాప్ట్ చేసుకునే విధంగా వాళ్ళకి బయట స్టేట్లకు కానీ ఎక్కడికైనా తీసుకెళ్లడం జరుగుతుంది. సమర్థ స్కీమ్ అనే సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ ఒకటి ఉంది. దేనికోసం అంటే వీవర్స్ లో ఉన్న స్కిల్ ని అప్గ్రేడ్ చేయడం కోసమే. దీనిలో భాగంగా మేము 20 మంది చేనేత కార్మికులకు ఈ సమర్థ స్కీమ్ ద్వారా డిజైన్ లో ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. వీళ్ళు 30 డేస్ ట్రైనింగ్ పొందుతారు. 30 డేస్ ట్రైనింగ్ లో భాగంగా ప్రతిరోజు వాళ్ళకి 300 రూపాయలు స్టైఫండ్ ఇవ్వడం జరుగుతుంది. ఈ ట్రైనింగ్ అయిపోయిన తదనంతరము వాళ్ళకి సెంట్రల్ గవర్నమెంట్ నుండి ఆ డిజైన్ మీద ఒక సర్టిఫికెట్ కూడా అందజేస్తారు. అదే విధంగా మా స్టేట్ గవర్నమెంట్ నుండి వీవర్స్ కు 200 యూనిట్ల కరెంటు, ఫ్రీ కరెంటు కూడా అమలు జరుగుతున్నది. ఇందులో భాగంగా సుమారు 1,300 వరకు చేనేత కార్మికులు ఈ 200 యూనిట్లను పొందుచున్నారు. అదే విధంగా మా శ్రీకాకుళం జిల్లాలో పొందూరు ఖద్దరికి జియోగ్రాఫికల్ ఇండికేషన్ ఈ సంవత్సరంలోనే వచ్చింది. అది కాకుండా మా శ్రీకాకుళం జిల్లాలో నటరాజ అనే వ్యక్తికి నేషనల్ లెవెల్లో బెస్ట్ వీవర్ అవార్డు కూడా ఈ సంవత్సరమే వచ్చింది. ఈయనకి ఆగస్ట్ లో జరిగే నేషనల్ హ్యాండ్లూమ్ డే సందర్భంగా మన గౌరవ రాష్ట్రపతి గారి చేతుల మీదుగా ఆయన అవార్డు కూడా తీసుకుంటారు. నమస్కారం అండి.
1: పట్టు చేనేత పరిశ్రమల మధ్య ఉన్న సంబంధం విడదీయరానిది. ఒక రంగం ముడిసరుకును అందిస్తే మరొక రంగం దానికి అద్భుతమైన కళారూపాన్ని ఇస్తుంది.

0: పెంపకం, చేనేత మగ్గం కలిసి పనిచేసినప్పుడే అద్భుతమైన వస్త్ర వైభవం సాధ్యమవుతుంది. ఈ పరస్పర ఆధారిత బంధం కేవలం గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడమే కాకుండా భారతీయ వస్త్ర ప్రపంచాన్ని అంతర్జాతీయ వేదికపై అగ్రస్థానంలో నిలుపుతోంది. పట్టు పరిశ్రమకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న చేయూత గురించి విశాఖపట్నం జిల్లా సెరికల్చర్ ఆఫీసర్ శ్రీ టి రాజేంద్ర ప్రసాద్ బాబు గారు అందించే వివరాలు ఇప్పుడు విందాం.
1: విశాఖపట్నం జిల్లా ఉత్తరాంధ్ర జిల్లాల రైతులకు పట్టు పరిశ్రమ శాఖ ద్వారా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందజేసే పథకం మరియు రాయితీ వివరాలు. సిల్క్ సమగ్ర 2 పథకం. ఈ పథకం ద్వారా పట్టు రైతులకు కేంద్ర వాటాగా 50% నిధులు, రాష్ట్ర వాటాగా 25% నిధులు మరియు రైతు వాటాగా 25% నిధులుగా ఉంటుంది. దీనిలో మొదటిది కిసాన్ నర్సరీలు. ఈ నర్సరీలు యూనిట్ ధర 150,000 రూపాయలుగా ఉంటుంది. దీనిలో సాధారణ రైతులకు 75% రాయితీతో 112,500 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. అదే హరిజన్ గిరిజన రైతులైతే 90% నిధులతో 135,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. దీనికి గాను రైతులు 1 ఎకరం విస్తీర్ణంలో సుమారుగా 160,000 మొక్కలను నాటవలసి ఉంటుంది. దీన్ని తిరిగి మళ్ళా రైతులకు 130,000 మొక్కలు సరఫరా చేసినట్లయితే ఈ పథకం వర్తిస్తుంది. రెండోది రైతులు మల్బరీ మొక్కలు నాటుకోవడానికి గాను యూనిట్ ధరగా 45,000 రూపాయలుగా నిర్ణయించడం జరిగింది. అదే సాధారణ రైతులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ రాయితీ 75% 33,750 రూపాయలు, హరిజన గిరిజన రైతులకు 90% రాయితీతో 40,500 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. మూడవది పట్టు పురుగుల పెంపకానికి సంబంధించి నిర్మాణానికి గాను షెడ్లు నిర్మాణానికి కొలతలు, పొడవు 50 అడుగులు పొడవు, 20 అడుగులు వెడల్పు, 13 అడుగులు ఎత్తు ఉండే షెడ్ నిర్మించాలి. పైకప్పు సిమెంట్ రేకులతో నిర్మాణం జరగాలి. దీనికి గాను యూనిట్ ధర 450,000 రూపాయలు, సాధారణ రైతులకు 75% రాయితీతో 337,500 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. అదే హరిజన గిరిజన రైతులకు 90% రాయితీతో 405,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. ఇందులోనే టైప్2 షెడ్ ఉంది. దీనికి గాను కొలతలు 35 అడుగుల పొడవు, 20 అడుగుల వెడల్పు అండ్ 13 అడుగుల ఎత్తు గోడలతో సిమెంట్ రేకులతో నిర్మించవలసి ఉంటుంది. దీని యూనిట్ ధర 325,000 రూపాయలు, సాధారణ రైతులకైతే 75% రాయితీతో 243,750 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. హరిజన గిరిజన రైతులకు 90% రాయితీతో 292,500 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. ఐదవది పట్టు పురుగుల పెంపకానికి కావలసిన పరికరాల కొనుగోలు నిమిత్తం టైప్1 షెడ్ అయితే యూనిట్ ధరగా 75,000 రూపాయలు నిర్ణయించడం జరిగింది. సాధారణ రైతులకు 75% రాయితీతో 56,250 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. అదే హరిజన గిరిజన రైతులైతే 90% రాయితీతో 67,500 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. ఇదే టైప్2 షెడ్ నిర్మాణం జరిగినట్లయితే యూనిట్ ధర 50,000 రూపాయలుగా నిర్ణయించడం జరిగింది. దీనికి సాధారణ రైతులకు 75% రాయితీతో 37,500 మరియు హరిజన గిరిజన రైతులకు 90% రాయితీతో 45,000 రూపాయలు అందించడం జరుగుతుంది. యంత్ర పరికరాల కొనుగోలు నిమిత్తము అనగా పవర్ టిల్లర్స్ కానీ, వీడర్స్ కానీ, బ్రష్ కట్టర్స్ కానీ, పవర్ స్ప్రేయర్స్ కానీ, కట్టింగ్ సికేచర్స్ కానీ, ఇలాంటి పరికరాల కొనుగోలు నిమిత్తం యూనిట్ ధరగా 100,000 రూపాయలు నిర్ణయించడం జరిగింది. అదే సాధారణ రైతులకు 50% రాయితీతో 50,000 రూపాయలు గాను, హరిజన గిరిజన రైతులకు 90% రాయితీతో 90,000 రూపాయల దాకా ఇవ్వడం జరుగుతుంది. చివరిగా రోగ నిరోధక మందులు కొనుగోలు చేయడానికి లేదా డిసిన్ఫెక్టెంట్స్ కొనుగోలు చేయడానికి గాను యూనిట్ ధరగా 5,000 రూపాయలు నిర్ణయించడం జరిగింది. దీనిలో సాధారణ రైతులకు 75% రాయితీతో 3,750 రూపాయలు, అదే హరిజన గిరిజన రైతులకు 90% రాయితీతో 4,500 రూపాయలుగా ఇవ్వడం జరుగుతుంది. పట్టు పరిశ్రమ గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవాలనుకున్నట్లయితే జిల్లా పట్టు పరిశ్రమ అధికారి వారిని సంప్రదించగలరు.
0: పట్టు పరిశ్రమ వ్యవసాయ ఆధారిత రంగం. మల్బరీ తోటల పెంపకం, పట్టు పురుగుల్ని సాకడం, వాటి నుండి గూళ్లు సేకరించి పట్టు నూలును తీయడం వరకు అంతా పట్టు పరిశ్రమ పరిధిలోకే వస్తుంది. ఇలా తయారైన ముడి పట్టు నూలుకు రంగులు అద్ది మగ్గంపై పెట్టి చేనేత కార్మికుడు తన నైపుణ్యంతో ఒక అద్భుతమైన చీరగా మారుస్తాడు. పట్టు నూలుకు ఉన్న సహజమైన మెరుపు, చేనేత కార్మికుడి మగ్గంపై ఉన్న జరీ డిజైన్లు కలిసినప్పుడు అద్భుతమైన

0: తన వస్త్రాలు జన్మిస్తాయి. పట్టురైతు పండించే పంటకు చేనేత కార్మికుడే ప్రధాన కొనుగోలుదారుడు. చేనేత రంగానికి డిమాండ్ పెరిగితే పట్టురైతుకు మంచి ధర లభిస్తుంది. ఈ విధంగా గ్రామీణ ప్రాంతంలోనే సంపద సృష్టి జరిగి నగదు చలామణి పెరుగుతుంది. పట్టు నూలు మరియు చేనేతకు వాడే రంగులు ప్రకృతి నుంచి సేకరించినవి కావడం వల్ల ఇవి పర్యావరణానికి ఎటువంటి హాని చేయవు. ఈ రంగాల వలన తక్కువ పెట్టుబడితో ఎక్కువ మందికి, ముఖ్యంగా గ్రామీణ యువతకు, మహిళలకు స్థానికంగానే ఉపాధి కల్పించే అవకాశం ఉంటోంది. పట్టుపురుగుల పెంపకంలోనూ చేనేత రంగంలోనూ నేడు దాదాపు 60% పైగా పనులు మహిళలే నిర్వహిస్తున్నారు. ఇంటి పనులు చక్కబెట్టుకుంటూనే వారు ఈ పనుల ద్వారా నెలకు స్థిరమైన ఆదాయాన్ని సంపాదిస్తున్నారు. ఇది గ్రామీణ మహిళల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచి వారి ఆర్థిక స్వావలంబనకు ఎంతగానో దోహదపడుతోంది. భారత ఆర్థిక వ్యవస్థలో వ్యవసాయం తర్వాత అత్యధిక మందికి ఉపాధి కల్పిస్తున్న రంగం టెక్స్టైల్ రంగం. చేనేత, పట్టు రంగాలు కేవలం వస్త్రాల తయారీకే పరిమితం కాలేదు. వీటి వెనుక ఎన్నో సామాజిక, పర్యావరణ ప్రయోజనాలు దాగి ఉన్నాయి. అందుకే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేనేత మరియు పట్టు పరిశ్రమల అభివృద్ధికి అత్యధిక ప్రాధాన్యతనిస్తున్నాయి. సొంతంగా మగ్గం కలిగి ఉండి జీవనోపాధి పొందుతున్న అర్హులైన చేనేత కుటుంబాలకు ప్రభుత్వం ఏటా ఆర్థిక సహాయాన్ని అందిస్తోంది. ఈ నిధులను నేరుగా లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేయడం ద్వారా వారు మగ్గాల మరమ్మతులు, ముడిసరుకు కొనుగోలు సులభంగా చేసుకోగలుగుతున్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్ చేనేత సహకార సంస్థను కూడా ఆధునీకరించి కంప్యూటరైజ్డ్ బిల్లింగ్, ఆన్లైన్ పేమెంట్లు మరియు ప్రముఖ ఈ కామర్స్ వేదికల ద్వారా నేతన్నల ఉత్పత్తులను నేరుగా ప్రపంచ మార్కెట్లకు అనుసంధానించడం జరిగింది. ఇక పట్టుపురుగుల పెంపకానికి అవసరమైన రేరింగ్ షెడ్ల నిర్మాణానికి, మల్బరీ తోటల్లో బిందు సేద్యం ఏర్పాటుకు, నాణ్యమైన పట్టుగూళ్ల ఉత్పత్తికి కూడా ప్రభుత్వం విరివిగా సబ్సిడీలను ఇస్తోంది. ఈ సంస్కరణల వల్ల మన చేనేత వస్త్రాలు అమెరికా, యూరోప్ వంటి అంతర్జాతీయ మార్కెట్ల వరకు చేరుకుని అక్కడ ఎంతో ఆదరణ పొందుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న వినియోగదారుల ట్రెండ్స్ కు అనుగుణంగా ఆంధ్రప్రదేశ్ చేనేత రంగం డిజిటల్ రూపాంతరం చెందుతున్న విధానాన్ని అంతర్జాతీయ బిజినెస్ జర్నల్స్ ప్రత్యేక కథనాలలో నేడు ప్రస్తావిస్తున్నాయి. చేనేత, పట్టు పరిశ్రమలు భారతదేశపు గత వైభవానికి, సాంస్కృతిక వారసత్వానికి ప్రతీకలు మాత్రమే కాదు, నేటి స్వావలంబనకు, రేపటి ఉజ్వల భవిష్యత్తుకు ప్రత్యక్ష ఉదాహరణలుగా పేరు తెచ్చుకుంటున్నాయి. సృజనాత్మకత, కళాత్మకత కలిసిన సమ్మోహన ప్రతిభ మన నేతన్నల సొంతం. నాడు అగ్గిపెట్టెలో ఇమిడిపోయేంత చీరలు నేసి మానవాళికి నాగరికత నేర్పిన ఘనత మనది.
1: ఇప్పుడు ఆ ప్రతిభకు ప్రభుత్వం అందిస్తున్న తోడ్పాటు మన చేనేత, పట్టు పరిశ్రమల ఖ్యాతి దిగంతాలకు వ్యాపింపచేస్తూ భారత ప్రగతికి ముఖ్య చోదక శక్తిగా నిలుస్తోంది. ఇది ఈనాటి వికసిత్ భారత్.
2: మీరింతవరకు చేనేత మరియు పట్టు పరిశ్రమల అభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న చేయూత గురించి ప్రభుత్వ అధికారుల పరిచయాలతో కూర్చున్న ప్రత్యేక కార్యక్రమం విన్నారు. అతిథులు శ్రీకాకుళం జిల్లా చేనేత మరియు జౌళి శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీ టి జనార్దన్ రావు, విశాఖపట్నం జిల్లా సెరికల్చర్ ఆఫీసర్ శ్రీ టి రాజేంద్ర ప్రసాద్ బాబు, కార్యక్రమ నిర్వహణ శ్రీమతి బిఎన్ పద్మిని. ఈ కార్యక్రమం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర సమర్పణ.
3: ఈనాటి వికసిత్ భారత్ కార్యక్రమం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర సమర్పణలో ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది.

अभिरुचि। శ్రోతలకు నచ్చిన పాటలను ఉత్తరాల ద్వారా కోరుకునే కార్యక్రమం।

ముందుగా బంగారు కుటుంబం సినిమా కోసం చిత్ర ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు పాడిన పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు, నిజామాబాద్ న్యూ ఎన్జిఓస్ కాలనీ నుండి నాగనాథ్ గుప్తా, గోదావరి గుప్తా, రవి, రాజు, వనిత, లావణ్య, శ్రీనిధి, శ్రీహిత, రుషికేష్, అక్షయ్ మరియు సవిత వీరందరి కోరిక మేరకు మనం ఈ పాట విందాం.

0: కార్యక్రమంలో ఇప్పుడు విందాం కొన్ని ప్రకటనలు.
1: డాక్టర్ వినోద్ పవార్ దంత వైద్యులు, రూట్ కెనాల్, డెంటల్ ఇంప్లాంట్, స్క్లిప్ ట్రీట్మెంట్ మొదలైన చికిత్సలకు సంప్రదించండి.
2: డాక్టర్ వినోద్ పవార్ లక్ష్మారెడ్డి హాస్పిటల్ ఎదురుగా, హైదరాబాద్ రోడ్, నిజామాబాద్.
1: సెల్ 9444000487. డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ బొద్దుల,
3: ఊపిరితిత్తులు, ఆస్తమా, అలర్జీ,
1: బ్రాంకోస్కోపీ, థొరకోస్కోపీ, స్లీప్ స్టడీ,
3: మొట్టమొదటిసారిగా నిజామాబాద్ లో.
1: డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ బొద్దుల, ఛాతీ వ్యాధుల వైద్య నిపుణుడు,
3: ద్వారకా నగర్, నిజామాబాద్.
1: సెల్ 9032323258.
0: అభిరుచి వింటున్న శ్రోతలకు ఒక గమనిక. ఈ నెల 13వ తేదీ గురువారం ఉదయం 8 గంటలకు వేదాంత్ హాస్పిటల్ సరస్వతి నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో సంతాన సాఫల్యతకు జాగ్రత్తలు, ఇంకా స్త్రీలలో ఎదురయ్యే అన్ని రకాల సమస్యలకు పరిష్కార మార్గాల గురించి ప్రసూతి వైద్య నిపుణురాలు డాక్టర్ ఎం వర్ష దివ్యతేజ గారు తెలియజేస్తారు. గమనిక విన్నారు. కార్యక్రమంలో తర్వాత వినే పాట చిత్రం సినిమా నుండి పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు గణవరపు మల్లేశ్వరరావు, శాంభవి జగదీశ్వర్ తమన్, వీరు కృష్ణా జిల్లా కంకిపాడు మండలం ఉప్పులూరు గ్రామం నుండి కోరుతున్నారు. మరి వీరందరి కోసం మనం ఈ పాట విందాం.

శ్రోతులకు మరొక గమనిక. ఈ నెల 14వ తేదీ శుక్రవారం ఉదయం 7:30 డాక్టర్ నవీన్ సూపర్ స్పెషాలిటీ కంటి ఆసుపత్రి ఖలీల్వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో కంటి సమస్యలు, మోతిబిందు, క్యాటరాక్ట్, దగ్గర చూపు తగ్గిపోవటం గురించి ప్రముఖ నేత్ర వైద్య నిపుణులు గోల్డ్ మెడలిస్టు డాక్టర్ నవీన్ నూగల గారు తగిన సలహాలు ఇస్తారు. అభిరుచి కార్యక్రమంలో చివరగా వినే పాట ప్రతిభావంతుడు. సినిమా నుండి పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు రంగారెడ్డి జిల్లా ఖడతల్ నుండి కాన్గుల గోపాల్. వీరి కోసం మనం ఈ పాట విందాం.

శ్రోతలింతవరకు అభిరుచి శ్రోతలకు నచ్చిన పాటలను ఉత్తరాల ద్వారా కోరుకునే కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. సమయం 8:15 అవస్తుంది. మరి కాసేపట్లో పార్లమెంటు సమీక్ష ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతుంది.

శ్రోతలింతవరకు జానపద సంగీత కార్యక్రమంలో కొన్ని జానపద గీతాలు విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 8:45 కావస్తుంది. మరి కాసేపట్లో హిందీలో వార్తలు, 9:00 ఆంగ్లంలో వార్తలు, 9:15 స్పాట్లైట్. ఈ కార్యక్రమాలన్నీ ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి.

శ్రోతలు ముందుగా రాజ్ కుమార్ సినిమా కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం మరియు ఎస్ జానకి పాడిన ఈ పాటను విందాం.

ఇప్పుడు వినే పాట ఆత్మగౌరవం. సినిమా కోసం ఘంటసాల మరియు పి సుశీల గారు పాడిన ఈ పాటను విన్నాను.

శ్రోతలు వింటున్నారు 103.2 మెగా హెర్స్ పై మరియు న్యూస్ ఆన్ ఏఐఆర్ మొబైల్ యాప్లో మధురమైన గీతాలు మధుర గీతాలను వింటున్నారు. ఇప్పుడు వినే పాట సిరివెన్నెల. సినిమా నుండి ఈ పాటను విందాం.

కొత్త పాటల్లో తనువు నాట్యం చేస్తుంది, పాత పాటల్లో మనసు నాట్యం చేస్తుంది. ఇప్పుడు విందాం సింధూర పువ్వ. సినిమా కోసం ఎస్ జానకి గారు పాడిన ఈ పాటను

శ్రోతలు వింటున్నారేనో 103.2 మెగాహెర్ట్స్ పై మధుర గీతాలు. ఇప్పుడు వినే పాట స్వాతి. సినిమా కోసం పి సుశీల గారు మరియు ఎస్పి శైలజ గారు పాడిన ఈ పాటను

శ్రోతలు వింటున్నారు 103.2 మెగాహెర్ట్స్ పై మరియు న్యూస్ ఆన్ ఏఐఆర్ మొబైల్ యాప్లో. అత్యంత అద్భుతమైన, అర్థవంతమైన, అమూల్యమైన ఆనిముత్యం లాంటి గీతాలు, మధుర గీతాలు వింటున్నారు. ఇప్పుడు విందాం పంతులమ్మ. సినిమా కోసం పి సుశీల మరియు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు పాడిన ఈ పాటను విందాం.

శ్రోతలు ఇంతవరకు మధుర గీతాలు విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం సమయం 11 గంటలు కావస్తుంది. మరి కాసేపట్లో హిందీలో వార్తలు, అనంతరం ఆంగ్లంలో వార్తలు వింటారు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి.